శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 101.3 మెగాహెడ్స్పై వివిధ భారతి తెలుగు ఛానల్లో మా ప్రసారాలు ప్రారంభం. ఈరోజు శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తేదీ శుక్రవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:58:55. శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి జిల్లాలే చోదక శక్తులని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ, జిల్లాల్లోని అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్థానిక వనరులతో సంపద సృష్టించాలని కలెక్టర్లకు సూచించారు. పల్నాడు జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన వరికపుడి శిలా లిఫ్ట్ స్కీం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ప్రాజెక్టుపై పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. పెట్టుబడులు త్వరగా గ్రౌండింగ్ అయ్యేలా కలెక్టర్లు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఆదేశించారు. భూ అనుమతులు, వినియోగ సేవలు, ఇతర క్లియరెన్స్ త్వరగా ఇవ్వాలని సూచించారు. సచివాలయంలో నిన్న ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. రాష్ట సచివాలయంలో జరిగే సదస్సులో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం మరియు పరిసర ప్రాంతాల్లో నిన్న రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదిక ప్రకారం రిక్టర్ స్కేల్పై 3.6 తీవ్రతతో భూకంప ప్రకంపనలు నమోదయ్యాయని తెలిపింది. జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల ఎన్ఎంఎంఎస్ పరీక్షకు 12 ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి సదుపాయం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు తనిఖీ చేసి ధృవీకరించిన తర్వాత జిల్లా విద్యాధికారి కార్యాలయంలో 14 సమర్పించాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పర్యటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ ఆదేశించారు. నిన్న కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ సంబంధిత సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణులను కాపాడటం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న అటవీ అమరవీరుల సేవలను స్మరించుకునే ఉద్దేశంతో ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో నిన్న అల్పపీడనం ఏర్పడింది. దానిపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం తుఫాను హెచ్చరికా కేంద్రం తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 6:04. వందన భక్తి గీతాల కార్యక్రమాన్ని వింటారు. ముందుగా వినాయక చవితి చిత్రం నుంచి ఘంటసాల గారు ఆలపించిన భక్తి గీతం.

0: సమయం 6:45. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో

0: తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. రాష్ట సచివాలయంలో జరిగే సదస్సులో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ఈరోజు సదస్సులో మొత్తం 19 అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ఈ గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లాల ర్యాంకింగ్స్, భూ పరిపాలన, కేంద్ర నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సీఎల్పీ సమావేశం హైదరాబాద్లో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమావేశాల్లో హాజరు సంపూర్ణంగా ఉండాలని, చర్చల్లో పాల్గొనాలని, నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలని అన్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ ఐఏటీఓ వార్షిక సదస్సు నిన్న ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని కందుల దుర్గేష్ పేర్కొంటూ
1: All isms are gone, only tourism is the thing which live long for this one. So under the leadership of our Chief Minister Sri Chandrababu Naidu ji and our Deputy Chief Minister Sri Pawan Kalyan ji, we have developed so many activities for the past 2.5 years. In fact, Andhra Pradesh is very much vibrant in taking up so many tourism activities. We are focusing much on policy and process, partnerships, projects, promotion and products.
0: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేరళలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే పిఠాపురం అభివృద్ది పనులపై దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసును ఫ్లై 91 సంస్థ ప్రారంభించింది. ఈ సర్వీసు వారంలో 4 రోజుల పాటు నడవనుంది. తిరుపతి, విజయవాడ ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ
2: తిరుపతికి, విజయవాడకి, తిరుపతి రాజమండ్రి, అలాగే తిరుపతి హైదరాబాద్ కు నేరుగా విమాన కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. తిరుపతి నుంచి విజయవాడకి వారానికి 4 సర్వీసులు, అలాగే రాజమండ్రికి వారానికి 3 సర్వీసులు, హైదరాబాద్కి ప్రతిరోజు నేరుగా విమాన సర్వీసులని ప్రారంభం చేస్తున్నారు. దీంతో తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులకి, ముఖ్యంగా మన విజయవాడ, రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఈ యొక్క సౌకర్యం మరింత సులభతరంగా తిరుపతి రావడానికి అందుబాటులోకి వస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు,

0: పర్వతాల్లో పేరుకుపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నిటిని నిర్వహించాలంటే, సహజ వనరులను కాపాడుకోవాలంటే.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: పారదర్శక పాలనకు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ బలమైన సాధనమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆర్టీఐ అమలులో కార్యాచరణ ఏకరూపత సవాళ్లు పరిష్కారాలు అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ సదస్సును గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీఐ అమలులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని, దాన్ని సకాలంలో సులభంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో చేపట్టిన వరికపుడిశిల ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో వరికపుడిశిల ఎత్తిపోతల పథకంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో సుమారు 84,000 ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన 586 ఎకరాల భూమిని 63 కోట్ల రూపాయల వ్యయంతో భూసేకరణ చేసి 4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. బాల్యాన్ని మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సిహెచ్ మధుసూదన్ రావు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన రాష్టస్థాయి శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, విద్యార్థులతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. మాదకద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నెల 17న ఉచిత రక్తదాన శిబిరాలు, ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకురాలు కె. నాగరత్న తెలియజేస్తూ,
3: కొనసాగుతున్నటువంటి ఈ అల్పపీడనం ఏదైతే ఉందో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 9.4 కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసి 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటుగా అతి భారీ వర్షాలు కూడా సెంట్రల్ కోస్టల్ జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2: మరోవైపు తెలంగాణలోని ఉత్తర తూర్పు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఈఎం

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా.
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: వచ్చిండే, మెల్ల మెల్లగా వచ్చిండే.
1: ఇదిగో అమ్మాయి, నువ్వు చేసే పనేం బాగాలేదు.
2: ఏంటత్తయ్య, పాట బాగాలేదా?
1: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
2: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
1: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతి ఏమో గానీ నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంత విలువైందో తెలుసా నీకు?
2: అవునా అత్తయ్య?
1: హా, ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్ కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుంది అనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం. సో సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్. ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
3: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
4: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
4: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
5: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
6: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
7: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
6: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
7: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
6: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
8: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
9: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
8: కాసేపు ఉండొచ్చు కదా?
9: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
8: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
9: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
8: మీ తెలివి ముందు నాదేముందండి.
9: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
10: సందడి సందడి, ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
11: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
12: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
13: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
11: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
14: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే.
15: సమయం 7:05 కాస్తుంది. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
16: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో

కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ప్రతిపాదిత కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో ప్రతిపాదిత కొత్త విత్తన చట్టంపై దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులతో జరిగిన సంప్రదింపుల సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విత్తన చట్టాన్ని 1966లో రూపొందించగా విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983లో అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. నకిలీ నాసిరకం విత్తనాలు బాధ్యతలను నిర్ధారించడంలో ఉన్న లోపాలు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుత వ్యవస్థ సరిపోదని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రేపు దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూలలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి సిల్వాసాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సిల్వాసాలోని స్వామి వివేకానంద విద్యామందిర్, నమో వైద్య విద్యా పరిశోధనా సంస్థ, డామన్లో ఇటీవల ప్రారంభించిన నమో ఆసుపత్రి వంటి కీలక సంస్థలను సందర్శిస్తారు. డామన్ నైట్ మార్కెట్, రామసేతు సీఫ్రంట్, నమోపత్ సీఫ్రంట్ వంటి ముఖ్యమైన పర్యాటక అభివృద్ది ప్రదేశాలను సిపి రాధాకృష్ణన్ సందర్శిస్తారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2030 నాటికి ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యంలో 100 బిలియన్ డాలర్లు, ఇరు దేశాల మధ్య పెట్టుబడులలో 50 బిలియన్ డాలర్ల మార్కును సాధించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. నిన్న న్యూఢిల్లీలో రష్యా పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖానోవ్తో కలిసి ఇన్నోప్రోమ్ ఇండియా 2026 సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇరు దేశాధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యాపారాల పనితీరును అంచనా వేస్తాయని అన్నారు. జలచర ఉత్పత్తులు, కూరగాయలు, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తులతో రష్యాకు దేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పీయూష్ గోయల్ అన్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రేపు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన అభివృద్ది చెందుతున్న దేశాలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సమావేశం జరగనుంది. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దిల్ ఫతా ఎల్ సిసి, ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కాగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా న్యూఢిల్లీకి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా భారత్ బ్రెజిల్ మధ్య సుదీర్ఘమైన స్నేహ సంబంధాలున్నాయని, గ్లోబల్ సౌత్ అంతటా సహకారాన్ని పెంపొందించడంలో ఇరు దేశాలు ఉమ్మడి నిబద్దతతో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ప్రపంచ అభివృద్దికి భారత్ ఒక కీలక చోదక శక్తి అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అభివర్ణించింది. 2వ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ది చెంది తమ అంచనాలను ఇతర పరిశీలకుల ఏకాభిప్రాయాన్ని అధిగమించిందని ఐఎంఎఫ్ తెలిపింది. ఇంధన ధరల భారం పెరిగినప్పటికీ ఊహించిన దానికంటే మెరుగైన ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సేవలు, ఎగుమతులు తోడ్పడ్డాయని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ల విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ అన్నారు. భారతదేశ తాజా జీడీపీ విడుదలలో కొత్త పారిశ్రామిక ఉత్పత్తి సూచిక, కొత్త ఉత్పత్తిదారుల ధరల సూచిక శ్రేణిని చేర్చినట్లు కోజాక్ తెలిపారు. ఈ మార్పులు దేశ జీడిపి అంచనాలను మెరుగుపరుస్తాయని కోజాక్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న చమురు ధరల ప్రభావాన్ని కూడా తాము పర్యవేక్షిస్తున్నామని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు ప్రాంతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ

0: ఉమ్మడిగా కృషి చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. తైమూర్ లెస్టేలోని ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశంలో మంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తూ నాణ్యమైన సేవలను విస్తరిస్తోందని అన్నారు. ప్రభుత్వం వినూత్న సరళమైన విధానాలను అవలంబిస్తోందని పేర్కొన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం టెలికన్సల్టేషన్లు, రిఫరల్స్, నిరంతర సంరక్షణను సులభతరం చేసేందుకు ఈ సంజీవని వంటి వేదికలను వినియోగిస్తోందని తెలిపారు. భౌగోళిక అడ్డంకులను అధిగమించేందుకు భారత్ సాంకేతికతను వినియోగించుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ పౌరులు, రైతులు, ఆస్తి యజమానుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో డిఐఎల్ ఆర్ఎంపీ 3.0 ఒక నిర్ణయాత్మక ముందడుగు అని అభివర్ణించారు. ఇది పూర్తి వ్యవస్థ అనుసంధానం వైపు పయనిస్తుందని, రైతులు సులభంగా సంస్థాగత రుణాలను పొందవచ్చని, పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు పదే పదే వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి తెలిపారు.
1: అబ్ సభీ భూమి కే రికార్డ్ డిజిటైజ్ కియే జా రహే హై ఔర్ అబ్ ఆన్లైన్ ఔర్ పారదర్శీ ప్రక్రియా సే కోయి భీ ఉన్కో ఆసానీ సే ప్రాప్త్ కర్ సక్తా హై. రిజిస్ట్రార్ జో ఆఫీస్ థే ఉన్కో భీ పాస్పోర్ట్ సేవా కేంద్ర కి తర్జ్ పర్ సేవా కేంద్ర కే రూప్ మే వికసిత్ కియా జా రహా హై, జహాన్ నాగరికో కో బైఠనే కా స్థాన్ హోగా, లైన్ నీ లగానీ పడేగీ. ఆసానీ సే పారదర్శీ ప్రక్రియా కే ద్వారా వో కహీ సే భీ అప్నే రికార్డ్స్ కో ప్రాప్త్ కర్ సకేంగే.
0: పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానమే ప్రపంచంలో అత్యుత్తమ పరిపాలనా రూపమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభివర్ణించారు. పార్లమెంట్ హౌజ్లోని జీఎంసీ బాలయోగి సభా మందిరంలో 27వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2025-26లో విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటు ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని సరైన దిశలో తీర్చిదిద్దే జవహర్ నవోదయ విద్యాలయాల పనితీరుని కిరణ్ రిజిజు ప్రశంసించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ప్రముఖ దాత 5వ యువరాజు రహీమ్ అగా ఖాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక అభివృద్ది, నీటిపారుదల, సహకార సంఘాలు, చిరుధాన్యాలతో సహా సహజ వ్యవసాయం, సౌరశక్తి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు చర్చించారు. మానవ అభివృద్ది పట్ల ఉమ్మడి నిబద్దతతో ముడిపడి ఉన్న అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో తమకున్న బంధాన్ని భారత్ ఎంతో గౌరవిస్తుందని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ది, మానవాళి శ్రేయస్సుకై ఈ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఉమ్మడి నిబద్దతను మంత్రి పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలి వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. కాగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్లో పాకిస్తాన్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన, సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్,
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
4: Yes, ma'am.
2: చెప్పండి.
4: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
4: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
4: కాఫీ టైం ఏంటి రోషిణి?
5: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
6: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 7 o'clock 17 minutes 17 seconds ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం కాఫీ టైంకి. సో వెల్కమ్ టు కాఫీ టైం మీ అందరికీ కూడా. మరి ఈరోజు అలా పొద్దు పొద్దున్నే మీ అందరినీ అలర్చేందుకు వచ్చేసా నేను, మీ ఆర్జే చందనాని. మరి ఈరోజు బయట వెదర్ ఎలా ఉందో తెలుసా? నిన్నంతా కష్టపడి నైట్ అవుట్ చేసినట్లుగా వరుణ్ కొన్ని ఏరియాస్ని అయితే కవర్ చేస్తాడు, బట్ విజయవాడ వాళ్ళ కోసం అయితే నిన్న ఈవినింగే వచ్చేసాడనమాట. యాక్చువల్లీ అలా నిన్న నైట్ వస్తాడా రాడా అన్న సందిగ్ధ అవస్థలో ఉన్నప్పుడు ఏదో అలా అలా వచ్చి పలకరించి వెళ్ళిపోయాడనమాట. సో అలా పలకరించి మంచి ఒక క్లీన్ రోడ్స్ అన్నింటినీ మనకి ఇచ్చేసాడు. సో ఆ క్లీన్ వెదర్లో చక్కగా నాతో పవన్ కలిసి వచ్చాడు. యాక్చువల్లీ వరుణ్ వస్తాడేమో అనుకున్నా, రాలే. సూర్య వస్తాడు అనుకున్నా, రాలే. సో పవన్ అయితే వచ్చాడనమాట నాతో కలిసి. మరి చక్కని వెదర్లో మీ అందరినీ అలా అలరించేందుకు అయితే వచ్చేసా. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక మంచి కాఫీ సాంగ్ వినిపించేస్తున్నాను కాఫీ టైంలో. మరి ఈ సాంగ్తో మన కాఫీ టైంకి వెల్కమ్ చెప్పేద్దాం. మరి ఈ పాటలో మనకి కనిపించిన ఆ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ బర్త్డే ఈరోజు ఎవరనేది పాట విన్నాక చెప్పేస్తాను. మరి వింటూ ఉండండి వివిధ భారతిలో కాఫీ టైం చందనాతో కలిసి.

ఎస్, తెల్లవారి టౌను నుండి తెలుగువారి వీధి దాకా నిజంగా ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ పొద్దున్నే అలా పడందే తెల్లవారునే తెల్లవారు. సో వెదర్ ఏదైనా మనకి మంచి హాట్ హాట్ డ్రింక్ అనమాట, అలా తగలాల్సింది. మరి ఈ పాటలో మనకి కనిపించిన ఆ బ్యూటిఫుల్ అక్రోస్ బర్త్డే అని చెప్పా కదా, ఇంతకీ ఎవరో తెలిసిపోయిందా? మనందరి ఫేవరెట్ యాక్ట్రెసెస్లో ఒకరు అంజలి గారు. మరి అంజలి గారి బర్త్డే అనమాట ఈరోజు. తన సహజమైన నటనతో మనందరినీ మన మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించేసుకున్నారు. మరి మనందరినీ అలరించిన ఆ క్యూట్ స్వీట్ యాక్ట్రెస్ అనమాట అంజలి గారు. మరి అంజలి గారు అనగానే చాలా సినిమాలు గుర్తొస్తాయి, షాపింగ్ మాల్, తర్వాత జర్నీ సినిమా ఒకటి, సీతమ్మ వాకిట్లు సిరిమల్ల జట్టు, అండ్ ఇప్పుడు మీరు విన్న ఈ పాట గీతాంజలి. సో ఇలా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. మరి వాటన్నిటిలో విభిన్న పాత్రల్లో నటించి మనందరినీ అలరించిన అంజలి గారి బర్త్డే కదా. అండ్ ఈరోజు మరొక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శ్రేయ గారి బర్త్డే కూడా అనమాట. మరి మన తెలుగు ప్రేక్షకుల్ని తన నటనతో అలరించిన మరో కథానాయిక ఇష్టం అనే మూవీతో మనందరినీ స్టార్టింగ్ తెలుగు తెర మీద అలా పరిచయం అయ్యారు. అండ్ అలా ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. సంతోషం, టాగూర్, శివాజీ, గౌతమ్ పుత్ర సాతకర్ణి, ఇలా అనేక చిత్రాల్లో కనిపించారు. అండ్ రీసెంట్గా మిరాయిలో కూడా. మరి ఇలా మంచి మంచి మూవీస్ మనకి అందిస్తున్న శ్రేయ గారికి అండ్ అంజలి గారికి ఇద్దరికి డెడికేట్ చేస్తూ మంచి సాంగ్ అయితే వస్తుంది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నుంచి. మరి వింటూ ఆనందించండి కాఫీ టైంలో.

లవ్ స్టోరీ నుంచి మంచి సాంగ్ వినేశారు కదా కాఫీ టైంలో మనమున్నా. మరి ఇప్పుడు ఏం మాట్లాడుకుందాం? సో ఈరోజు ఒక మంచి స్పెషల్ డే ఉంది. మరి ఈ స్పెషల్ డే కన్నా ముందు మనందరం గుర్తు చేసుకోవాల్సిన ఒక స్పెషల్ వీక్ కూడా ఉంది. సాధారణంగా మనకి ఎగ్జామ్లో మార్కులు తగ్గాయనో, లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళు మనతో మాట్లాడలేదనో, లేకపోతే ఏదైనా సడన్ ఇన్సిడెంట్ జరిగి ఆ తర్వాత అందరూ మనల్ని చులకనగా చూస్తున్నారనే, సో లేకపోతే చిన్నప్పటి నుంచే మనకి ఒక ఫిజికల్ లోపం ఏదైనా ఉండి అందరూ నన్ను తక్కువగా చూస్తున్నారను, ఇలా కారణం ఏదైనా సరే, అలాగే భార్యాభర్తల గొడవలు, కుటుంబ సమస్యలు, ఇలా ఏదైనా సరే, రకరకాల సమస్యలు ఏదైనా సరే, చాలామంది తీసుకుంటున్న ఒక తప్పుడు నిర్ణయం ఏంటి అని అంటే ఆత్మహత్య చేసుకోవడం అనమాట. మరి ఈ సూసైడ్స్ని ప్రివెంట్ చేయడానికి నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ వీక్ అనేది అయితే జరుగుతుంది మన సెప్టెంబర్ 1st, 2nd వీక్స్లో అయితే. మరి ఈ వీక్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అని అంటే సూసైడ్స్ చేసుకోవడం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన పెంచుతారు, అండ్ అలాగే మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. అసలు ఇలాంటివి ఏవి వచ్చినా ఇవన్నీ మనకి టెంపరీయే అని అనుకునేలాగా మన మైండ్ని మనం ఎలా ట్యూన్ చేసుకోవాలి అనే దాని మీద ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట.

చాలా మంది సమస్య ఏదైనా సరే చివరికి వచ్చేది ఏంటి చెప్పనా? మానసిక ఒత్తిడి, నిరాశే. ఇవన్నీ ప్రభావం ఎక్కడ పడతాయి? ఏ సమస్య కారణమైనా మన మనసు మీదే పడుతుంది దాని ప్రభావం. దానివల్ల మానసిక ఒత్తిడి, చివరిగా వచ్చే నిరాశతో చాలా మంది సూసైడ్స్ చేసుకునే దారిని ఎంచుకుంటున్నారు. కానీ అలా ఎంచుకొని బలహీనంగా చేసేసుకోకుండా ఆ బాధని నలుగురికి పంచుకొని మన బాధని తగ్గించుకొని మనకంటూ ఒక లైఫ్ ఇంకా ఉంది అని చెప్పి మన లైఫ్ని ముందుకు కొనసాగించాలి. మరి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ స్పెషల్ వీక్ అన్నమాట మన మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడడం, అపోహల్ని తొలగించడంలో ఈ వీక్ అనేది ఉపయోగపడుతుంది. మరి బాధ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాటలను వాళ్ళు చెప్పేవి శ్రద్ధగా విని వాళ్ళ మాటల్ని కాసేపు మద్దతు ఇచ్చినట్లుగా చేయగలిగితే, వాళ్ళలో మానసిక ధైర్యాన్ని నింపగలిగితే, చావు అంచుల దాకా వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తి కూడా మన మాటలు విని మన మాటలకి ప్రభావితమై తిరిగి తన లైఫ్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ వీక్ కదా, మరి కుటుంబ సభ్యులైనా స్నేహితులైనా ఎవరైనా సరే సహకారం అందించాలి. ఎలా ఉన్న వ్యక్తికి బాధగా, నిరాశగా, మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉన్న వ్యక్తులకి అనమాట ముఖ్యంగా. ఎందుకనంటే ఎప్పటికోప్పటికి వాళ్ళకి ఈ స్ట్రెస్ పెరిగిపోయి బాగా డీప్ థింకింగ్లోకి వెళ్ళిపోయి, ఇక నా లైఫ్ అయిపోయింది నా వల్ల కాదు, ఇంకా నేను ఇంకా ఈ లైఫ్లో నేను భరించలేను, ఇన్ని సమస్యలు నా వల్ల కాదు దేవుడా అని చెప్పి అనుకొని, ఇన్నిటినీ ఇంకా నా వల్ల కాదులే, ఈ లైఫ్ మనకి ఇంతటితో చాలే అని చెప్పి స్టాప్ చేసేద్దాం అనుకున్న వాళ్ళకి అలా మనం ఇచ్చే ఒక చిన్న మాట ధైర్యాన్ని అలా నింపుతుంది. కొంతమందికి ఊరటనిస్తుంది, కొంతమందికి శక్తినిస్తుంది. సో చిన్న మాటను మీరు అలా చెప్పి వాళ్ళల్లో ఒక మంచి ధైర్యాన్ని నింపగలిగితే మీరే ఒక మంచి గురువు అయిపోతారు. వాళ్ళ లైఫ్లో అయితే ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చిన వ్యక్తిగా కూడా అయిపోతారు. అరవింద సమేతలో ఒక డైలాగ్ ఉంది కదా, ఆ మాట దీనికి సెట్ అయిపోతుంది. ఏమనంటే, వినే విషయం మారిపోతుంది. ఎలాగో తెలుసా? చెప్పే మాట అలాగే వినే సందర్భం, ఈ రెండింటినీ కలిపితే విషయం విలువే మారిపోతుంది అని చెప్పి, సో అందులో ఒక చిన్న లైన్ అయితే ఉంటుందన్నమాట మన NTR అయితే చెప్తారు. సో అట్లా మనం చెప్పే ఆ సమయం సందర్భాన్ని బట్టి మనం చెప్పిన మాట విలువ కూడా మారిపోతుంది. ఆ మాట వల్ల ఇక్కడ ఒక వ్యక్తి లైఫే కాపాడబడుతుంది. సో అది విషయం. మరి ఎగ్జామ్స్లో తగ్గిపోయే మార్కులు అని చెప్పి, లేకపోతే నేను ఫెయిల్ అయిపోయాయని చెప్పి, లేకపోతే నాకు జాబ్ రాలేదు ఇంటర్వ్యూస్లో అని చెప్పి, లేదా మా ఆయన నన్ను కొట్టాడు తిట్టాడు, మా ఆవిడ నన్ను గెంటేసింది, ఇలా ఏవో ఒక కారణాలు వెతుక్కొని సూసైడే దానికి ఫైనల్ డెసిషన్ అని తీసుకోవద్దు. సో వినే వాళ్ళల్లో చాలామందికి ఇలాంటి సమస్యలు ఎప్పుడప్పుడు వచ్చే ఉంటాయి. మరి ఆ వచ్చిన సమస్యల్ని ఎలా తోసేయండి పక్కకంతే. మరి మంచి సాంగ్ అయితే వస్తుంది స్నేహితుడి నుంచి, వింటూ స్టే ట్యూన్.

ఎస్, మంచి పాటలా వినేశారు కదా మన కాఫీ టైంలో స్నేహితుడు నుంచి. సో ఈ పాటలో ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉంటాడో తను సూసైడ్ చేసుకునే ఇది తీసుకుంటాడనమాట, స్టాండ్ తీసుకుంటాడు ఎందుకంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాడని. అందుకని ఈ పాట మీకోసం వినిపించేశాను. అండ్ ఇదే రిలేటెడ్ మనకి ఇంకొక డే కూడా ఉంది, అదేంటంటే స్టాండ్ అప్ టు క్యాన్సర్ డే అనమాట. అంటే ఈ క్యాన్సర్ అనేది దీర్ఘకాలికంగా మనకి కనబడే ఒక ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య కదా. మరి ఈ క్యాన్సర్ పైన అందరికీ అవగాహన కల్పిస్తూ ఈ స్పెషల్ డే అనమాట. అంటే క్యాన్సర్ బారిన పడిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ అమ్మో వీళ్ళ వల్ల మనకు కూడా వచ్చేస్తుంది అని చెప్పి దూరం పెట్టేయడం, వాళ్ళని తక్కువ చేసి చూడడం ఇలాంటివన్నిటినీ మానుకోవాలి. ఎందుకనంటే క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స చేస్తే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఈ విషయం పైన కూడా అందరికీ అవగాహన ఉండాలి అని చెప్పి గుర్తు చేస్తూ ఈ స్పెషల్ డే అనమాట. మరి ఆరోగ్యకరమైన జీవనశైలి, వైద్యుల సూచనలు పాటిస్తూ ఆరోగ్య పరిరక్షణలో మనందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట ఈ క్యాన్సర్ విషయంలో ముఖ్యంగా. మరి క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు వైద్యుల్ని సంప్రదించడం ముఖ్యమైన విషయం. సో క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళకి, ఆ కుటుంబానికి కూడా మనం సహకరించాలి, ప్రోత్సహించాలి. అంటే బాధపడకండి, ధైర్యంగా ఉండండి అని వాళ్ళని మనం ఇచ్చేయాలి, ధైర్యం చెప్పగలగాలన్నమాట. సో క్యాన్సర్ పరిశోధన ద్వారా మెరుగైన చికిత్స విధానాలను కూడా అభివృద్ధి చేసే దిశగా ఈ స్పెషల్ డే అయితే క్రియేట్ చేశారు. సో క్యాన్సర్ పైన పోరాటం ఎలా చేస్తున్నారు, చాలామంది పోరాటం చేస్తూ ఉంటారు కదా లైఫ్ కోసం. కానీ అందరి లైఫ్ ఒకేలా ఉండదు, బట్ ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. మనం వాళ్ళ లైఫ్ మంచిగా మారాలి తిరిగి అని అయితే కోరుకుందాం. సో అలా మనం ఈ స్టాండప్ టు క్యాన్సర్ డే సందర్భంగా ఈ క్యాన్సర్ వచ్చి రకరకాల క్యాన్సర్స్ మనకు తెలిసినవే కదా, ఈ క్యాన్సర్ బారిన పడి అందరూ బాధపడుతూ ఉన్నారు కదా, మరి వాళ్ళకి ధైర్యాన్ని ఇద్దాం అది సంగతి. అండ్ ఇలాంటి మరొక స్పెషల్ డే కూడా ఉంది, అదేంటనేది నేను షేర్ చేయబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: मोदी संकल्पम।
1: योजना उन नौजवानों के लिए है ताकि आप जब 60 साल के होंगे आपको कभी किसी के सहारे की जरूरत न पड़े, आप अपना बुढ़ापा भी गौरव के साथ बिता सको।
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,000,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి, యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, మంచి సాంగ్స్ అలా వింటూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు విన్న పాట ఇడ్లీ కొట్టు అనే సినిమా నుంచి అనమాట. మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక మంచి స్పెషల్ డే గురించి. సాధారణంగా మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదన్నా అలా మనం ఏదైనా తగిలి మన కాలుకో చేతికో ఏదైనా దెబ్బ తగిలింది, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా 2-వీలర్ 4-వీలర్ మీద వెళ్తున్నాం, సడన్గా ఒక చోట ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, అలాంటప్పుడు మనం చేయాల్సిన ముఖ్యమైన వైద్యమే ప్రథమ చికిత్స అనమాట. సో ఈ ప్రథమ చికిత్సకు సంబంధించి ఒక స్పెషల్ డే, అదే వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే. మరి ఫస్ట్ ఎయిడ్ అనేది ఎంత ముఖ్యమైందని అంటే, ముఖ్యంగా ప్రమాదాలు జరిగినప్పుడు గాయాలు, కాలిన గాయాలు, ఇలా ఏవైనా సరే రకరకాల సమస్యలు అనేవి మనకి ఏర్పడతాయి కదా ఈ ప్రమాదాల వల్ల. సో వాటికి అత్యవసర పరిస్థితుల్లో మనం ఇచ్చే ముఖ్యమైన చికిత్స అనమాట. సో వైద్య సహాయం అందేలోపు సరైన ప్రథమ చికిత్స అందించడం ద్వారా పరిస్థితి విషమించకుండా చూడవచ్చు. అంటే పాము కాటు కానీ, కుక్క కాటు ఇట్లాంటి వాటికి కూడా మనం ముందుగా ప్రథమ చికిత్స అనేది చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి వ్యక్తికి కూడా ప్రాథమిక ప్రథమ చికిత్స పద్ధతులపైన అవగాహన ఉండాలి. ముఖ్యంగా స్కూల్స్లో, ఆఫీస్, కాలేజెస్ ఇలాంటి చోట్ల, అంటే ఎక్కువగా మనకి పీపుల్ మింగిల్ అయ్యే చోట ఈ ప్రథమ చికిత్స గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నమాట. అలాగే ఆ ప్రథమ చికిత్స చేయగల సదుపాయాలు కూడా మనకి అందుబాటులో ఉండాలి. అంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఎప్పుడు మన బండిలో కానీ, మన కార్లో కానీ, లేకపోతే మనతో పాటు మన హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు, తప్పేముంది. సో అలా మనతో పాటు ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది కంపల్సరీ మనం మెయింటైన్ చేయగలగాలి. సో ప్రతి చికిత్స కూడా ప్రథమ చికిత్స చేసిన తర్వాత చేస్తే ఈ ప్రథమ చికిత్స వల్ల ఎంతో కొంత మనకి ఈ విషమించకుండా, అంటే పరిస్థితి విషమించకుండా మనం జాగ్రత్త తీసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. అత్యవసర పరిస్థితుల్లో మనకి ఎదుర్కొనే సామర్థ్యం కూడా వస్తుంది దానివల్ల. సో ఇలాంటి ప్రాణాలను కాపాడే ఒక ముఖ్యమైన చికిత్సగా ఈ ఫస్ట్ ఎయిడ్ని గుర్తించారు ప్రపంచవ్యాప్తంగా. సో అందుకే వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. చాలామంది ఈ ఫస్ట్ ఎయిడ్ అందక, లేకపోతే చేయడం తెలిసిన వాళ్ళు చుట్టూ ఉండక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అని అంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అనే విషయం పైన అవగాహన కల్పించే దిశగా ముందుకు సాగాలన్నమాట. సో అది విషయం. మరి ఇలా వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే గురించి తెలుసుకున్నారు కదా, అండ్ మరొక స్పెషల్ డే కూడా ఉంది. సో మన బార్డర్లో మనకి ఎంతోమంది సైనికులు నిలిచి ఎండ, వాన, చలి ఇలా ఏవి పట్టకుండా, మరి వీటన్నిటినీ పక్కకి నెట్టేసి వాళ్ళ ప్రాణాలను అడ్డుపెట్టి మరి మన కోసం ప్రాణాలని కాపాడేందుకు మనకి అలా ఒక సైన్యంలో నిలబడుతున్నారు కదా బార్డర్ దగ్గర. మరి వారందరూ అమరవీరులే. ఎందుకు అనంటే, సో వాళ్ళందరినీ కూడా మనం ఎప్పటికీ మర్చిపోము. ఎందుకనంటే వాళ్ళు చేసే త్యాగాలు, వాళ్ళకున్న ధైర్యం, వాళ్ళు చూపించే దేశభక్తి అలాంటివి కదా. మరి వీరందరూ ఎలా అయితే మనకి బార్డర్లో ఉండి సైన్యం ఎలా అయితే మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారో, అటవీ ప్రాంతాల్లో కూడా మనల్ని ప్రొటెక్ట్ చేసే వీరులు ఉంటారు. వాళ్లే ఫారెస్ట్ మ్యాటర్స్ అనమాట, అటవీ అమరవీరులు. మరి వాళ్ళని గుర్తు చేస్తూ ఇవాళ ఒక స్పెషల్ డే ఉంది, అదే నేషనల్ ఫారెస్ట్ మ్యాటర్స్ డే, అటవీ అమరవీరుల దినోత్సవం అనమాట. సో మనకి అటవీ సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం గుర్తు చేసుకుంటూ ఈ స్పెషల్ డే అనమాట. సో అడవుల్ని, వన్యప్రాణుల్ని, సహజ వనరుల్ని వీరందరూ కలిసి పరిరక్షిస్తూ ఉంటారనమాట. మరి అలా ఈ అటవీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు ఆ సంరక్షణలో. అక్రమ కల్పని నరికివేయడం, వేటాడటం, అటవీ నేరాలకు అడ్డుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ బాధ్యత అనమాట. అలా వారి సేవలు, త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ స్పెషల్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ఇన్ని స్పెషల్ డేస్ తెలుసుకున్నారు కదా, మరి ఇంకొక స్పెషల్ డే ఉంది, అదేంటి అనంటే, మనందరం రకరకాల పుస్తకాలని చదువుతాం, చూస్తూ ఉంటాం, కానీ వాటన్నిటికీ కొలువై నిలయమైన ఒక మంచి స్థానం ఉంది, అదే లైబ్రరీ. మరి లైబ్రరీస్ రిమెంబర్ డే అనమాట ఈరోజు. అంటే లైబ్రరీ అనగానే మనకి రకరకాల జ్ఞాపకాలు అలా గుర్తు చేస్తూ ఉంటాయి కదా.

మరి గ్రంథాలయం గురించి మాట్లాడితే విద్య, విజ్ఞానం, పరిశోధన వీటన్నిటికీ ముఖ్యమైన నిలువగా చెప్పుకోవచ్చు. మరి వీటన్నిటినీ కలిపి విద్యార్థులకి, పరిశోధకులకి, అలాగే పాఠకులకి అందిస్తున్న మంచి కొలువనే చెప్పుకోవాలి. డిజిటల్ వనరులు పెరిగినప్పటికీ గ్రంథాలయాల ప్రాధాన్యత అయితే కొనసాగుతూనే ఉంది. మరి అలా గ్రంథాలయాలని సంరక్షించడం మన బాధ్యతే కదా. ఎందుకనంటే ఈ డిజిటల్ రంగంలో మనం ఒక్క నిమిషంలోనే మనకు కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తున్నాం, కానీ కొన్ని వందల వేల పుస్తకాలని ఒకే చోట సేకరించి ఎంతోమందికి ఉపయోగపడే నిలయంగా మార్చిన ఆ గ్రంథాలయాలని మటుకు ఎవరూ పట్టించుకోవట్లా ఇప్పుడు. కానీ వాటి పరిస్థితి మరింత ఇదిగా మారకుండా, అంటే మనకి అంతరించిపోకుండా ఉండడం మన చేతిలోనే ఉంది అని గుర్తు చేస్తూ ఈ స్పెషల్ డే అన్నమాట, లైబ్రరీస్ రిమెంబర్ డే. సో మరి ఇది కాఫీ టైం ప్రోగ్రామ్. మరి మంచి పాటతో ఎండింగ్ ఇచ్చేద్దాం మన కాఫీ టైంలో. జర్నీ సినిమా నుంచి, వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. రాష్ట సచివాలయంలో జరిగే సదస్సులో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ఈ రోజు సదస్సులో మొత్తం 19 అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

కేరళంలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే పిఠాపురం అభివృద్ది పనులపై సమీక్ష దృశ్య మాధ్యమం విధానంలో నిన్న నిర్వహించారు. మైనారిటీ అభ్యర్థులకు గ్రూప్ 1 ఉచిత శిక్షణకు ఎంపిక కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు apceedmmwd.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పసుపు సాగుకు ఊతమిచ్చేలా గిరిజన సంక్షేమ శాఖ 40% రాయితీ అందించనుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. పెట్టుబడులు త్వరగా గ్రౌండింగ్ అయ్యేలా కలెక్టర్లు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఆదేశించారు. భూ అనుమతులు, వినియోగ సేవలు, ఇతర క్లియరెన్స్ త్వరగా ఇవ్వాలని సూచించారు. సచివాలయంలో నిన్న ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ నెల 17న ఉచిత రక్తదాన శిబిరాలు, ఆశీర్వాదిక దియా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభమైంది. ఈ సర్వీసును వారంలో 4 రోజుల పాటు నడవనుంది. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకురాలు కె నాగరత్న తెలియజేశారు.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎయిట్ ఓ క్లాక్ 5 మినిట్స్ 30:21 అయిపోయింది. మనం ఏం రీచ్ చేసాం? గుడ్ మార్నింగ్ విజయవాడకి. మరి ఈ రోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో మంచి విషయాలు అయితే నేను మీతో షేర్ చేయబోయే ముందు బయట మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా అయితే పెట్రోల్ డీజిల్ రేట్స్ అయితే తెలుసుకుందాం. మరి ఎలా ఉన్నాయి పెట్రోల్ డీజిల్ రేట్స్ అని అంటే, ఒక లీటర్ పెట్రోల్ వచ్చేసి కొన్ని చోట్ల 117 రూపాయల 25 పైసలు ఉంటే, ఇంకొన్ని చోట్ల 117 రూపాయల 78 పైసల వరకు ఉందన్నమాట. అంటే ఏరియాని బట్టి కొంచెం మారుతూ ఉంటుంది, బట్ అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా డీజిల్ విషయానికి వస్తే, ఒక లీటర్ డీజిల్ 104 రూపాయల 96 పైసలు అనమాట. అదే విషయం. మరి పెట్రోల్ డీజిల్ రేట్స్ తెలుసుకున్నారు, మరి ఇంకొన్ని

0: కూల్.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్, మంచి సాంగ్ అయితే అలా వినేశారు శివాజీ సినిమా నుంచి మన బాలు గారు పాడగా. అండ్ మరి నెక్స్ట్ ఏం తెలుసుకుందాం, ఇవాళ మార్కెట్ రేట్స్ ఎలా ఉన్నాయి బయట అంటే బంగారం వెండి ధరల గురించి అయితే తెలుసుకుందాం. 1 గ్రాము బంగారం ధర ఎంత ఉంది అనేది తెలుసుకుందాం. మరి 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము వచ్చేసి 15,552 రూపాయలు ఉంది, అంటే రూపాయి పెరిగింది అది విషయం. అలాగే 22 క్యారెట్ల బంగారం కూడా 14,256 రూపాయలు ఉంది, అది కూడా 1 రూపాయి పెరిగిపోయింది. అండ్ అలాగే 18 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ వచ్చి 11,664 రూపాయలు ఉందన్నమాట ధర. మరి అది సంగతి, బంగారం ధరలు అయితే ఇలా ఉన్నాయి. మరి వెండి ధర ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. మరి వెండి విషయానికి వస్తే వెండి మటుకు 10 పైసలు తగ్గిందనే చెప్పుకోవాలి. 1 గ్రాము వెండి వచ్చేసి మనకి 254.90 రూపాయలు ఉందన్నమాట. సో అలా మనకి కేజీ వెండి వచ్చేసి 254,900 రూపాయలు ఉంది అది విషయం. మరి ఇలా రేట్స్ అయితే ఉన్నాయి బంగారం వెండి ధరలు అయితే. అండ్ అది సంగతి. మరి ఇంకా కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈలోపు అయితే మంచి పాట వచ్చేస్తుంది మీకోసం, భాగీరథ సినిమా నుంచి. మరి వింటూ ఉండండి గుడ్ మార్నింగ్ విజయవాడ.

గారు పాడిన పాట అయితే విన్నారు. మరి ఇప్పుడు మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో వెదర్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. మరి ఈ రోజు బయట ఎలా ఉందో తెలుసా? సో మన ప్రకృతి ఎలా ఉంది అని అంటే, ఈరోజు బయట చూస్తే మోస్ట్లీ సూర్యనే ఉంటాడనిపిస్తుంది. ఎందుకనంటే టెంపరేచర్ వచ్చేసి 33 డిగ్రీస్ అయితే ఉంటుందన్నమాట ఈరోజు. ఓవరాల్గా టెంపరేచర్ చూసుకుంటే ప్రస్తుతం అయితే ఒక 27 డిగ్రీస్ దాకా ఉంది, అది విషయం. మరి ఇలా చూస్తే మేఘ మనకి యాజ్ యూజువల్గా వచ్చేస్తుంది, అండ్ దాంతోపాటు వరుణ్ ఏమన్నా వస్తే బాగుండు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం కదా. ఎందుకంటే వరుణ్, దిస్ ఈజ్ యువర్ టైం వరుణ్, ప్లీజ్ కమ్ అని చెప్పి అడగాలనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ వరుణ్కి టైం రావట్లేదో, లేకపోతే సూర్య ఎక్స్ట్రా టైం డ్యూటీ చేస్తున్నాడు అర్థం కావట్లా. మధ్యాహ్నం అయ్యేసరికి మటుకు సూర్య విజృంభిస్తున్నాడు అనమాట, అది విషయం. సో అట్లా మనకైతే ప్రజెంట్ 31 నుంచి 33 డిగ్రీస్ పెరిగే ఛాన్స్ ఉంది మధ్యాహ్నం, అలా ఓవరాల్ ఈ రోజు అంతా చూసుకుంటే కనుక. అది సంగతి. మరి వెదర్ అప్డేట్ కూడా తెలుసుకున్నారు కదా. మరి ఇంకా ఈ రోజు మన గుడ్ మార్నింగ్ విజయవాడలో ఏం తెలుసుకుందాం? సో మన లైఫ్లో మనం ఎంతో మందిని కలుస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అయితే మనం ఒక్కసారి కలిసిన వెంటనే, అంటే ఒక్క కాన్వర్సేషన్లోనే, లేకపోతే ఒక్కసారి మనం వాళ్ళని చూసిన వెంటనే, కలిసిన వెంటనే ఎప్పుడైనా అనుకున్నారా, అబ్బాయి ఇతను చాలా మంచి వ్యక్తి అయి ఉంటాడు అని చెప్పి మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా, లేదా ఈమె చాలా మంచిది అని చెప్పి ఇలా ఒక వ్యక్తిని చూడగానే మనకు అలా అనిపిస్తూ ఉంటుంది కదా. అసలు అలా మనం ఒక వ్యక్తి గురించి పూర్తిగా ఏం తెలియకపోయినా మనకి ఎందుకు అలా అనిపిస్తుంది? మన మెదడు అప్పుడే ఒక నిర్ణయానికి ఎలా వచ్చేస్తుంది? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మన పెద్దలు ఒక మాట కూడా చెప్తూ ఉంటారు కదా, మెరిసిందంతా బంగారం కాదు అని చెప్పి. అలాగా మనకి పైకి మెరుపులు కనబడే మెరుపులంతా బంగారం అని అనుకుంటే ఎట్లా? అంటే ఫస్ట్ టైం మనం చూసిన వెంటనే మనం మంచి వ్యక్తి అని అనుకుంటే ఎట్లా అనుకోకూడదు. సో దానికి రిలేటెడ్ మనకి ఒక సైకాలజీ కూడా ఉందన్నమాట, అంటే సైన్స్ రిలేటెడ్ ఒక థియరీ కూడా ఉంది. అదేంటో మాట్లాడేసుకుందాం ఇవాళ మన గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ముందుగా అయితే సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.

ఎస్ ఎలాగా మిస్టర్ పర్ఫెక్ట్ అన్నట్టే కనబడతారనమాట చాలామంది పైకి. కానీ ఒక్కసారి వాళ్ళని చూసి, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడినంత మాత్రాన వాళ్ళు నిజంగా మంచి వ్యక్తి అయిపోయి ఉంటారేమో అనే భ్రమలో మనం బతకేయకూడదు. అది సంగతి. దీనికి రిలేటెడ్ ఒక మంచి స్టోరీ కూడా ఉంది నా దగ్గర, అదేంటో షేర్ చేస్తున్నాను. ఒక అడవిలో అట ఒక నక్క ఉండేది. ఆ నక్క ఏమైందో ఏమో తెలియదు, సడన్గా ఒక కుక్కల గుంపు దాని వెంట తరుముతూ వచ్చిందట. అంటే అవన్నీ తరుముకుంటూ వస్తుంటే దానికి ప్రాణభయంతో అది పరిగెట్టడం మొదలెట్టింది. నిజానికి అది నక్కే, కానీ కుక్కల గుంపుకి పరిగెట్టడం మొదలెట్టింది. అంటే అది ఎంత భయస్థురాలో అనేది మనం గమనించాల్సిన విషయం. అలా పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టి ఏమైంది, ఒక రంగులు తయారు చేసే కార్మికుడి ఇంట్లోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయి అక్కడున్న ఒక నీలిరంగు డబ్బాలో, పెయింటింగ్ డబ్బాలో పడిపోయిందనమాట వెళ్ళి. అంత పెద్ద డబ్బాలో అలా పడిపోయింది వెళ్ళి గబుక్కన. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చింది. అదే దాంతట అదే కష్టపడి ఎట్లవట్లో వచ్చేసింది బయటికి తప్పించుకుందామని. సో వచ్చేసింది. ఇక చూస్తే దాని శరీరం అంతా కూడా మొత్తం నీలిరంగులో, అంటే నీలిరంగు డబ్బాలో పడింది కాబట్టి దాని శరీరం అంతా కూడా నీలిరంగులో మెరిసిపోతుంది అనమాట. అంటే ఇదేదో కొత్త జంతువు పైనుంచి ఆకాశం నుంచి వచ్చింది అన్నట్లుగా అనిపించింది అనమాట. అలా ఆ జంతువును అడవిలో ఎప్పుడు ఎవరూ చూడలేదు, అంత అందంగా కనిపించింది. దేనివల్ల? పెయింటింగ్ డబ్బాలో పడడం వల్ల. కానీ ఆ విషయం వేరే జంతువులకు కానీ వేరే వాటికి కానీ తెలియదు కదా. అందువల్ల అలా అవి ఎప్పుడూ చూడలేదన్నమాట అటువంటి ఒక జంతువుని. సో ముందుగా అయితే ఆ జంతువుని సింహం చూసింది, ఆ తర్వాత పులి చూసింది, ఇక ఆ తర్వాత కొంత దూరం వెళుతూ ఉండగా ఏనుగు కూడా చూసిందట. అందరూ ఒకటే అనుకున్నారు, అసలు ఇది సాధారణమైన జంతువే కాదు, దేవుడు పంపిన ఒక ప్రత్యేక జీవి మన అడవిలో మన కోసం వచ్చింది అని చెప్పి కనబడిన ప్రతి జంతువు కూడా దానికి నమస్కరించుకుంటూ వెళ్ళిపోయాయంట. అలా సాగుతూ ఉండగా కొద్ది రోజులకి ఆ నీలి నక్క, అంటే ఎప్పుడైతే బ్లూ పెయింట్లో మారిందో అది బ్లూ ఫాక్స్గా అయిపోయింది కదా. సో అలా అడవికి రాజుగా కూడా చేసేసారట. మిగతా జంతువులన్నీ రాజుని చేసేసాయి. సో అలా చేసి అసలు అది రాజు కావడానికి కారణం ఏమై ఉంటుంది అది మనకు తెలిసింది. కానీ అలా రాజు అయిన తర్వాత ఆ మిగిలిన జంతువులన్నీ ఆ నక్కకి సేవ చేయడం మొదలుపెట్టాయన్నమాట. కానీ అసలు విషయం ఏంటి, అది ఒక భయస్థిరాలైన నక్క, దాని ప్రాణాలని కాపాడేందుకు అలా ఒక పెయింటింగ్ డబ్బాలో పడిపోయిన తర్వాత అది బ్లూ కలర్లో మారి అదేదో కొత్త జీవిలాగా అనిపించడం. మరి అది రాజు కావడానికి కారణం దాని తెలివంటారా? కాదు. దాని ధైర్యమా పోని? అది కూడా కాదు. దానికి ఉన్న నాయకత్వమా, ఆ నక్కకున్న నాయకత్వమా అంటే అది కూడా కాదు. కేవలం దాని శరీరానికి అంటిన ఆ నీలి రంగు మాత్రమే. తర్వాత ఏమైందో తెలుసా? ఒకరోజు రాత్రి దూరంగా ఒక నక్కల గుంపు ఉంటుంది కదా, మామూలుగా అడవి అంటేనే రకరకాల జంతువుల సమూహం. మరి అలా ఒక నక్కల గుంపు ఏం చేసిందంటే రాత్రిపూట అవి ఓ అని అరుస్తూ ఉంటాయి కదా, అలా అరవడం మొదలుపెట్టాయన్నమాట. ఆ గుంపు విన్న వెంటనే, అంటే ఆ నక్కల గుంపు విన్న వెంటనే, ఇది కూడా నక్కే కదా, మరి దీని అసలు స్వభావం ఎక్కడికి పోతుంది? పోదు కదా. సో అలా తన అసలు స్వభావాన్ని మర్చిపోలేక ఈ బ్లూ కలర్ ఫాక్స్, అంటే నీళ్ళ డబ్బాలో పడిన ఈ నక్క కూడా అరవడం మొదలుపెట్టిందనమాట. నీ ఇంతేనా, ఇదేదో కొత్త జంతువు అనుకున్నానే, అన్ని జంతువుల్లాగే ఇది కూడానా అని చెప్పి, ఇది ప్రత్యేకమైన జంతువు కాదు, మనలాగే ఒక సాధారణమైన నక్కే అని చెప్పి తెలుసుకున్న ఆ జంతువులు ఏం చేసినాయి, అడవి నుంచి తరిమి కొట్టేశాయన్నమాట. అప్పటిదాకా రాజులాగా చాలా ప్రత్యేకంగా చలామణి అయిన ఆ చిన్న నక్క పిల్ల, సో దాని ఆ అసలు రంగు బయటపడిపోయిన తర్వాత పైనున్న నీలి రంగు కూడా దానికి కాపాడలేకపోయింది. అది విషయం.

మనం చూసిన వెంటనే ఒక వ్యక్తిని కానీ ఒక పర్సన్తో మాట్లాడిన వెంటనే కానీ ఒక ఫస్ట్ జడ్జ్మెంట్కి వచ్చేయకూడదు. అందుకే మనకి ఇంగ్లీష్లో ఒక పేరు కూడా ఉంది, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పి. సో అండ్ మనకి తెలుగులో కూడా ఇంకొకటి ఉంది, మెరిసిందంతా బంగారం కాదు అని చెప్పి. అండ్ వీటి వెనకాల

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనకు, ఏదో చిరాగ్గా ఉంది.

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్, ఇలాంటి కేటుగాళ్ళు జాదుగాళ్ళు చాలామంది అలా మనకి మిస్టర్ పర్ఫెక్ట్ అన్నట్టు కనబడుతుంటారు కదా. మరి ఇలా మనకి కనబడడానికి వెనక అంటే మనకి మన మైండ్

అలా చెప్తుందిలే, అంటే అందరూ అలా కనబడతారని కాదు, కొంతమంది మంచి వాళ్ళు ఉండేవాళ్ళు కూడా ఉంటారు, అందరూ అలాగే ఉంటారని అనుకోకూడదు, తప్పే. సో మరి అలా మన లైఫ్లో మనం సడన్గా ఒక పర్సన్ చూడంగానే, అబ్బా ఈ వ్యక్తి చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు, అబ్బా ఈ వ్యక్తి చాలా చక్కగా ఉండి ఉంటారు, మరి ఇట్లా ఎందుకు అనిపిస్తుంది, దీని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి అని అంటే, ఒక వ్యక్తిని చూడగానే మనం వాళ్ళ లక్షణాలని అంచనా వేసేస్తాం మన బ్రెయిన్లో. దీన్ని హ్యాలో ఎఫెక్ట్ అని చెప్పి పిలుస్తారు అనమాట, హెచ్ఈఎల్, హ్యాలో ఎఫెక్ట్. మరి ఈ భావనను, అంటే మన మైండ్లో మనకి కలిగే ఈ భావన అసలు ఎప్పుడు కనిపెట్టారో తెలుసా, 1920లోనే కనిపెట్టారు, అంటే దాదాపుగా ఒక సెంచరీ అయిపోయినట్లే కదా, సెంచరీ దాటేసింది అనుకోండి, అది సంగతి. మరి ఇది ఎవరు కనిపెట్టారు అని అంటే, అమెరికాలోని ఒక సైకాలజిస్ట్ అనమాట, ఆయనే ఎడ్వర్డ్ థోర్న్కే. సో ఈయన కనిపెట్టారనమాట, తన పరిశోధనలో భాగంగా ఆయన కనుగొన్న విషయమే హ్యాలో ఎఫెక్ట్. ఒక వ్యక్తిని చూడగానే, బా ఎంత మంచి వ్యక్తిరా, ఎంత మంచివాడురా అని చెప్పి అనిపిస్తుంటుంది అనమాట మన బ్రెయిన్లో మనకి తెలియకుండానే. సో ఆయన గమనించిన విషయం అది, మరి ఎంత అందంగా కనిపించినా, మర్యాదగా మాట్లాడినా, లేదా ఒక విషయంలో ప్రతిభ చూపించినా, మనిషి మొత్తం నిజాయితీపరుడని, తెలివైన వాడని, మంచివాడని మనకి మనమే ఒక ఊహించేసుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట. సో మన జీవితంలో కూడా ఇలాంటివే జరుగుతూ ఉంటాయి కదా. ఒక వ్యక్తి ఖరీదైన బట్టలు వేసుకోగానే, అబ్బో తన లైఫ్లో చాలా బాగా సెటిల్ అయిపోయాడ్రా అని చెప్పి అనుకుంటుంటారు. అదే ఒక డాక్టర్ నవ్వుతూ మాట్లాడగానే, అమ్మయ్యా ఈ డాక్టర్ మంచివాళ్ళే నాకు ఇంజెక్షన్ చేయడం అనుకుంటారు. సో సోషల్ మీడియాలో మంచి మంచి పోస్టులు, అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా గడుపుతున్నట్లుగా పెట్టంగానే, వీళ్ళ జీవితం ఎంత బాగుందో, మనం ఉన్నాం ఎందుకు, మన లైఫ్ చూడ ఎట్లా ఉందో అని చెప్పి అపోహపడ్డం. ఇంటర్వ్యూలో చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగానే, అబ్బో ఇతనికి బాగా ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, సో ఇతను బాగా వర్క్ చేస్తాడు అని చెప్పి మనం అపోహపట్టు. ఇలాంటివన్నీ కూడా మనకి ఫస్ట్ హ్యాలో ఎఫెక్ట్ వల్లే వచ్చేస్తాయి అన్నమాట. ఎలా అంటే, ఫస్ట్ టైం వాళ్ళని మనం మీట్ అవ్వడమో, చూడటమో, వాళ్ళని పలకరించడమో, ఇలాంటివి ఏవో ఒకటి జరిగినప్పుడు వచ్చే ఎఫెక్ట్సే అనమాట. కానీ ఈ సందర్భాల్లో, అంటే ఇలాంటివి చాలా ఉంటాయి కదా, మరి ఇలాంటి చాలా సందర్భాల్లో మనకి తెలిసింది ఒక లక్షణం మాత్రమే వాళ్ళ మొత్తం లైఫ్ కానీ, లేకపోతే వాళ్ళ మొత్తం పర్సనాలిటీ కానీ మనకి తెలియదు అనమాట, మిగిలినవన్నీ కూడా అవి మన ఊహలే. సో అది గుర్తించాలి మనం. సో మన నిజం జీవితంలో ఒక రూపాన్ని బట్టి కానీ, మాటని బట్టి కానీ, దుస్తుల్ని బట్టి కానీ, ఒక్క విజయాన్ని, అంటే వాళ్ళు సాధించిన ఒక్క విజయాన్ని చూసి కానీ, వీటిని ఏవి చూసినా, అంటే ఏ ఒక్కటి కూడా ఆ మనిషి మొత్తం వ్యక్తిత్వాన్ని చెప్పలేదన్నమాట. అందుకే మనిషిని చూసి అంచనా వేయడం అనేది చేయొచ్చు, కానీ మంచి అంచనా వేయకూడదు అనమాట తొందరపడి. సో అలా మొదటి చూపే సరిపోదు మనకి, అంటే ఒక మనిషిని కరెక్ట్గా, ఈ మనిషి ఇది, ఈ మనిషి లక్షణాలు ఇవి అని చెప్పి ఒక మనిషిని చూడగానే అంచనా వేయాలి అని అంటే, మనకి ఆ మొదటి చూపు సరిపోదు, మొదటి మాట సరిపోదు, మొదటి విజయాలు సరిపోవు. కాలం, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు ఇస్తున్న విలువలు, వాళ్ళ పనితీరు, ఇవన్నీ మనకి కలిసి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తాయి అన్నమాట. కాబట్టి ఈసారి ఎప్పుడైనా మన లైఫ్లో మనకి సడన్గా ఎవరన్నా అలా సడన్ ఎంట్రీ ఇచ్చి మనకి ఒక మంచి పర్సనాలిటీగా అనిపించినప్పుడు, తొందరపడి వాళ్ళని అలా ఒక మంచి వ్యక్తి అన్నట్టుగా డిసైడ్ చేసుకోకూడదు, కొంచెం టైం తీసుకోండి, తప్పులేదు. అది ఫ్రెండ్ అయినా, లేకపోతే ఇంకా కొలీగ్ అయినా, లేకపోతే ఇంకెవరైనా సరే, ఇంకా ఏ రిలేషన్ అయినా సరే, మనం కొంచెం టైం తీసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే అప్పుడే ఆ వ్యక్తి యొక్క నిజమైన వ్యక్తిత్వం కాలం మనకి చూపిస్తుంది. సో మరి ఇది మన గుడ్ మార్నింగ్ విజయవాడ. హ్యాలో ఎఫెక్ట్ వల్ల మీకు అందరికీ మంచి విషయం తెలిసింది అని అనుకుంటున్నాను. అండ్ చివరిగా మంచి సాంగ్తో ఎండింగ్ ఇచ్చేద్దాం ఈ ప్రోగ్రామ్కి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి. సో ఈ పాటలో మనకి పక్కడో అని చెప్పి వినిపిస్తుంది, నిజంగా అలాంటి ముసుకులో దాగి ఉన్న వ్యక్తిని మనం నిజంగానే పక్కడో పట్టుకోవాలి, అది సంగతి. జూలై నుంచి పాట వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్టంలోని అర్హులందరికీ ఏడాదిలోగా ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో నిన్న గృహ నిర్మాణం, ఇళ్ల పట్టాల క్రమబద్దీకరణ, స్థలాల పంపిణీపై అధికారులతో చర్చించారు. ఈ రోజు పలు అంశాలపై చర్చించనున్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్టంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో విద్యుత్ పరిస్థితిపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమీక్షలో ప్రస్తుతం రాష్టంలో విద్యుత్ వినియోగం వేసవిని తలపించే స్థాయిలోనే కొనసాగుతోందని అధికారులు మంత్రికి వివరించారు. తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్తగా 21 పోషకాహార పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ప్రకటించారు. వీటి నిర్మాణం పూర్తయితే 175 పడకలు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్

రైలు పట్టాలు తప్పింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు పునరుద్దరించి రైళ్ల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు రైల్వే సిబ్బంది చర్యలు చేపట్టారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల వాహనాల రద్దీని నియంత్రించేందుకు తిరుపతి నగరంలో 7 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను సిద్దం చేస్తున్నారు. భక్తులు ఏ మార్గాల్లో తిరుపతికి చేరుకుంటారో పరిశీలించి వాటికి అనుగుణంగా వాహనాలను పార్కింగ్ కేంద్రాలకు మళ్లించనున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కక్షిదారులు నేరుగా లేదా న్యాయవాదుల ద్వారా సంబంధిత కోర్టులను సంప్రదించి కేసులను పరిష్కరించుకోవాలని, లోక్ అదాలత్ ద్వారా సమయం డబ్బు ఆదా అవుతాయని పేర్కొన్నారు. బాల్యాన్ని మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సిహెచ్ మధుసూదన్ రావు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన రాష్టస్థాయి శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
4: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
5: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
3: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
5: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
6: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

9:39, వెల్కమ్ టు జోరుగా హుషారుగా. మన చుట్టూ ఉన్న ప్రకృతి మన కళ్ళకే కాదు, మన మనసుకు కూడా ఎన్నో విషయాలు చెప్తూ ఉంటుంది. చెట్లు, పక్షుల కిలకిలలు, నీటి అలలు, వర్షపు వాసన, ఇవన్నీ మన మెదడుపై ఎంతో కొంత ప్రభావాన్ని అలా చూపుతూ ఉంటాయి. మనిషికి ఈ ప్రకృతికి ఉన్న సంబంధం ఎప్పటిదో తెలుసా? వేల సంవత్సరాల నాటిది. మరి ప్రకృతితో కలిసి జీవించాడు కాబట్టే మనిషి మెదడుకు కూడా ప్రకృతితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నమాట. అందుకే సైకాలజీ అయినా, న్యూరో సైన్స్ అయినా, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అయినా, ఇలా ఎన్ని రకాల పరిశోధనలు జరిగినా ప్రకృతి మన ఆలోచనలను, భావోద్వేగాలను, మన దృష్టిపై ఎలా ప్రభావం చూపుతుందో పరిశీలిస్తూ ఉన్నాయన్నమాట. అందుకే మనం ఈరోజు ఏం చేద్దాం తెలుసా? ప్రకృతిని కేవలం ఏదో అందంగా చూడడం మాత్రమే కాకుండా దాని వెనక ఉన్న శాస్త్రాన్ని కూడా తెలుసుకుందాం. ప్రతి ఉదయం కూడా ఒక చిన్న ప్రకృతి రహస్యం, దాని వెనక ఉన్న పరిశోధన ఈరోజు మీరు విన్న ఈ టాపిక్ వల్ల అలా కళ్ళకు కనబడుతూ ఉంటాయన్నమాట. మరి అలా మన ప్రకృతి చెప్పిన 10 పాఠాలేంటో తెలుసుకుందామా? తెలుసుకోబోయే ముందు మంచి పాట అయితే వచ్చేస్తుంది మీకోసం, లైఫ్ ఆఫ్ రామ్ అంటూ మంచి సాంగ్, జాను సినిమా నుంచి. అండ్ మనకి మన లైఫ్లో చాలా రకాల సమస్యలు లేకపోతే చాలా సందర్భాలు మనకి అలా కొనసాగుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ప్రకృతే మనకి ఒక మంచి రిలాక్సేషన్ థెరపీ అన్నమాట. మరి అటువంటివి మన ప్రకృతి రిలేటెడ్ చాలానే ఉన్నాయి. ప్రకృతి మనకివ్వగలిగిన కొన్ని ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోబోయే ముందు జాను నుంచి సాంగ్ వినేసేయండి. వింటూ స్టే ట్యూన్డ్.

0: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
1: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
0: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
1: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
0: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడే కదా.
1: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంట్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
0: నిజమేరా, ఓకే అయితే ఫ్రూట్ సలాడును అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
2: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

ఒక్కసారి ఈ పాటలతో అలా ప్రకృతిలో అలా కాసేపు గడిపి వచ్చేసారు కదా, మరి మనం తెలుసుకుందాం ప్రకృతి నేర్పించే పాఠాల గురించి. అందులో మొదటిగా ఏం తెలుసుకుందాం, అటెన్షన్ రిస్టోరేషన్ థియరీ అనమాట. అంటే ఈ థియరీ వల్ల మనకేంటి ఉపయోగాలు, అలసిపోయిన మెదడుకు ప్రకృతి ఇచ్చే ఒక చిన్న విరామం లాంటిదన్నమాట ఈ అటెన్షన్ రీస్టోరేషన్ థియరీ. దీన్నే ఆర్ట్ అని చెప్పి పిలుస్తారు. నిజంగా ఆర్ట్స్ ఎంత మనకి యూస్ఫుల్లో ఈ ఆర్ట్ కూడా మనకి అంతే యూస్ఫుల్ అన్నమాట. ఏ విధంగా అంటే రోజంతా ఫోన్ అని కంప్యూటర్ అని ట్రాఫిక్ పనులు ఇటువంటి వాటి అన్నిటి మీద మనం దృష్టి పెడుతూ ఉంటాం కదా, సో దానివల్ల ఏమవుతుంది మనకు మెంటల్ ఫ్యాటిగ్ లాంటిది రావచ్చు. సో అందుకని స్టీఫెన్ క్యాప్లిన్ అభివృద్ధి చేసిన ఒక థియరీ అన్నమాట ఇది. సో దీని ప్రకారం ప్రకృతి మన అటెన్షన్కి విశ్రాంతినిస్తుంది, అంటే మన దృష్టి రకరకాల వాటి మీదకి వెళ్తూ ఉంటుంది రోజు మొత్తంలో, వాటి నుంచి మనకి కాస్త విశ్రాంతి ఇస్తుంది. చెట్లు, ఆకులు, మేఘాలు, నీటి కదలిక వంటి సహజ విషయాల మీదకి మన దృష్టిని బలవంతంగా కాకుండా సహజంగా ఆకర్షించబడతాయి అన్నమాట. దీన్ని సాఫ్ట్ ఫ్యాసినేషన్ అని చెప్పి అంటూ ఉంటారు. మరి యూనివర్సిటీ ఆఫ్ మిక్కిగన్ పరిశోధనలో ఏం తేలింది అని అంటే, ప్రకృతితో కొంతసేపు అలా గడపడం వల్ల మన వర్కింగ్ మెమరీ పెరుగుతుంది, మన అటెన్షన్లో కూడా మెరుగుదల అనేది కనబడుతుంది. సో అలా కనబడినట్టుగా వాళ్ళైతే గుర్తించారు. అందుకే మనం ఏం చేయాలో తెలుసా, చదువుకుంటున్నప్పుడు కానీ పనిచేస్తున్నప్పుడు కానీ ఒకవేళ మనకి వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది అని అంటే చిన్న నేచర్ బ్రేక్ తీసుకోవాలి. అలా కాసేపు బయటికి వెళ్ళి చెట్ల మధ్య కాసేపు గడిపి రావడం, లేదా మన ఇంటి దగ్గర ఏ చెట్లు లేవు శుభ్రంగా ఓ పార్క్ వెళ్ళిపోయి ఒక 20 నిమిషాల బ్రేక్ అలా తీసుకోవడం, వీటి వల్ల మనకి మంచి రిలాక్సేషన్ అనేది వచ్చేస్తుంది. అంటే దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ మన అటెన్షన్ అనేది రీస్టోర్ అవుతుంది. అందుకే దీన్ని అటెన్షన్ రీస్టోరేషన్ థియరీ అని చెప్పి పిలుస్తున్నారన్నమాట. మరి దీని వెనుక ఉన్న అర్థం ఏంటి అంటే, మన మెదడుకు విశ్రాంతి కావాలి, కానీ కొన్నిసార్లు ఆ విశ్రాంతికి ప్రకృతి చాలు అదన్నమాట సంగతి. మనకి షవర్ బాత్ తెలుసు, టబ్ బాత్ తెలుసు, కానీ మీకు ఎప్పుడైనా ఫారెస్ట్ బాత్ గురించి విన్నారా? మరి అది కూడా ఒకటి ఉంది, దాన్నే షిన్రిన్ యోకు అని చెప్పి పిలుస్తుంటారు జపాన్ భాషలో. అంటే జపాన్లో దీన్ని ఫారెస్ట్ బాతింగ్ అని చెప్పి అంటారు. అడవి స్నానం కాదు, అడవిని మనం ఆస్వాదించగలగడం, అంటే అడవిని చూసి రావటం, అడవుల్లో ఉన్న జంతువులు, ప్రకృతి, చెట్లు వీటన్నిటినీ మనం ఆస్వాదించడం, అనుభవించడం అన్నమాట. అక్కడికి వెళ్ళి మనం ఆ అడవి పరిసరాలన్నిటినీ చూస్తూ మనం అడవి ప్రాంతంని దాంట్లో మనం మమేకం అవ్వడం అన్నమాట. అంటే ఇందులో అడవిలో మనం నెమ్మదిగా నడవడం, ఆ చెట్లను గమనించడం, ఆ గాలి పీలుస్తూ అక్కడ మనకి వినపడే సహజ శబ్దాలు, చెట్లకి వచ్చే శబ్దాలు ఉంటాయి, పక్షుల శబ్దాలు, ఇలాంటివన్నిటినీ కూడా మనం సహజంగా ఆస్వాదించగలగడం అన్నమాట. మరి దీన్నే మనకి ఒక ఎక్సర్సైజ్ కాంపిటీషన్లా కాకుండా ప్రకృతితో కొంతసేపు గడిపే ఒక ప్రశాంత అనుభవంగా మార్చేశారు. దాన్నే ఫారెస్ట్ బాతింగ్ అని చెప్పి పేరు పెట్టేశారనమాట. సో జపాన్ వాళ్ళైతే మరి వాళ్ళ పరిశోధనలో తేలింది ఏంటి అని అంటే, స్ట్రెస్ ఉన్న లేదా సైకలో

సైకలాజికల్ అరౌజల్ ఏదన్నా సరే వాటిని తగ్గించడంలో మనకి అడవులు బాగా ఉపయోగపడతాయంట. ప్రత్యేకించి కార్టిజాల్ లాంటి మనకి హార్మోన్స్ ఉంటాయి చూసారా, స్ట్రెస్ హార్మోన్స్, వాటి నుంచి రిలీఫ్ పొందాలి అని అంటే వాటికి మనకి కావాల్సిన బెస్ట్ డెస్టినేషన్ ఏముంది అని అంటే అడవులే. మరి ఈ గజిబిజ్ బతుకుల్లోంచి మనం కాసేపు బయటకు వెళ్ళి అలా ఒక అందమైన నేషనల్ పార్క్ అడవి ప్రాంతాన్ని చూసేసి వచ్చేసేసామనుకోండి, ఎంత చక్కగా మనకున్న స్ట్రెస్ అంతా పోతుందట. అది విషయం. మరి కొన్ని అధ్యయనాల ప్రకారం తేలిందైతే అది ఫోన్ని పక్కన పెట్టేసి ప్రకృతిని గమనిస్తే గనక ఆ అనుభవం మరింత మీనింగ్ఫుల్గా మారుతుందన్నమాట మన లైఫ్లో. సో ఎప్పుడో మనం పరిగెడుతూ ఉండాల్సిన అవసరం లేదు, లైఫ్కి తగ్గట్టుగా కొన్నిసార్లు నెమ్మదిగా నడవడమే మన మనసుకి అవసరం అని చెప్పి ఈ ఫారెస్ట్ బాతింగ్ అయితే చెప్తుంది. మరి అడవులు అలాగే ప్రకృతి వీటి గురించి మాట్లాడుకున్నాం కదా, నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం ఎలాంటిది ఉంది తెలుసుకుందాం. ఈలోపు మంచి పాట వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అడవి రాముడు నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మనం జోరుగా హుషారుగాలో ఉన్నాం. మరి ఇంకా మాట్లాడుకుందామా ప్రకృతి మనకిచ్చి కొన్ని రిలాక్సింగ్ థెరపీస్ గురించి. అందులో ఇంకొకటి ఏంటంటే బ్లూ మైండ్ అనమాట. పేర్లు వెరైటీగానే ఉంటాయి కానీ ఇవన్నీ ప్రకృతి రిలేటెడ్గానే ఉంటాయి అన్నమాట. సో బ్లూ మైండ్ అండ్ పేర్లోనే మనకి అర్థమైపోతుంది కదా, బ్లూ అనగానే మనకి గుర్తొచ్చే ప్రకృతికి సంబంధించిన విషయం ఏంటి, ఒక అందమైన నీలి సముద్రం. అంటే మనం సముద్రాల దగ్గరికి వెళ్ళినా, నదుల దగ్గరికి వెళ్ళినా, సరస్సుల దగ్గరికి వెళ్ళినా ఆ ఒడ్డున అలా కూర్చోగానే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. మరి ఈ విషయాన్ని గమనించి మనకి తెలియజేసింది ఎవరు అని అంటే మెరైన్ బయాలజిస్ట్ అయిన వెలెస్ అనమాట. సో ఆయన అనుభూతిని మనందరికీ పంచుకున్నారు అండ్ దాని భావ అంటే మనలో కలిగే ఈ భావనకు ఒక పేరు పెట్టారు, అదే బ్లూ మైండ్ అనమాట. మరి నీటి కదలికలను, నీటి శబ్దాలను మన దృష్టిని సులభంగా ఆకర్షించేస్తాయి అనమాట. ఈ రెండు కూడా దాన్నే కామింగ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి పిలుస్తారు. కామ్ అంటే ప్రశాంతంగా, కామ్గా, కూల్గా అవ్వడం కోసం మనకి ఏర్పడిన ఒక అందమైన ప్రకృతి ఇచ్చిన ఒక సంపద అనుకోవాలి. సముద్రాలు, నదులు, అలాగే సరస్సులు, సెలయేర్లు ఇవన్నీ కూడా వాటి సౌండ్ అలా మనం వింటున్న కొద్దీ మనకి తెలియకుండానే మనలో కొత్త రిలాక్సేషన్, కొత్త ప్రశాంతత అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. అండ్ ఆటోమేటిక్గా మనలో ఉన్న స్ట్రెస్ పోయి మన మూడ్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. మరి ఈ ప్రభావాన్ని గమనించి దీనికే బ్లూ మైండ్ అనే పేరుని పెట్టేశారు. అందుకే మనం వెకేషన్స్కి వెళ్ళాలి అని డిసైడ్ అయినప్పుడు ఏం చేయాలి అంటే చక్కగా ఒక సముద్ర తీరానికి వెళ్ళటమో, లేకపోతే ఒక అందమైన నదిని చూసేందుకు వెళ్ళటమో, అలా వెళ్ళి అక్కడ నదీ తీరం దగ్గర కూర్చోవటం, సముద్ర తీరాల్లో కాలం గడిపి రావటం ఇలా చేయాలన్నమాట. అప్పుడు మనలో ఉన్న స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అండ్ అంతేకాదు మనం నీటి దగ్గరగా కూర్చొని అలా ఫోన్ స్క్రీన్ని మళ్ళీ అక్కడ కూర్చొని కూడా అదే పనిగా ఫోన్ చూస్తూ ఉంటే ఏ ఉపయోగం ఉండదు. కాసేపు ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నింటినీ పక్కన పెట్టి ప్రకృతిలో మమేకం అవ్వగలగాలి. అప్పుడే మనకు ఒక మంచి మెంటల్ బ్రేక్, అలాగే నేచర్ బ్రేక్ కూడా వచ్చేస్తాయి. అయితే ప్రతి వ్యక్తికి ఒకే రకమైన అనుభూతి వస్తుంది అని చెప్పలేం. ఇందాక నేను మాట్లాడింది అడవుల గురించి, ఇప్పుడు మాట్లాడింది సముద్రాల గురించి. కానీ ఈ రెండింటి వల్లే ప్రతి మనిషి రిలాక్స్ అవుతారా? అవ్వలేరు కదా. మరి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైంది. అండ్ కొంతమంది ఏం చేస్తారు, పొద్దున్నే అలా పక్షుల కిలకిల రావాలి వింటూ ఉంటే హాయిగా అబ్బా ఎంత బాగుంది వీటి సౌండ్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. దీనే మార్నింగ్ సౌండ్ ట్రాక్ అంటూ ఉంటాం. మరి ఇలా పక్షుల కిలకిలలే, నేచర్ సౌండ్సే వింటూ వాళ్ళ స్ట్రెస్ని, మూడ్ని తగ్గించుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట.

సో ఇది కూడా గమనించారు పరిశోధకులు అయితే. మరి కొన్ని అధ్యయనాల ప్రకారం నేచర్ సౌండ్ అనేది, ముఖ్యంగా బర్డ్ సాంగ్ కానీ ఇలా ఏవైనా సరే మనకి నేచర్ నుంచి వినపడే శబ్దాలన్నీ కూడా మన స్ట్రెస్ని తగ్గించేవిగా ఉపయోగపడుతున్నాయన్నమాట. అందుకే మనకి ఎప్పుడూ కూడా మన చుట్టూ ఒక ఫెమిలియర్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి.

సౌండ్ పొల్యూషన్ నుంచి మనకి రిలీఫ్ అనేది లభిస్తుంది అన్నమాట. దీనికి ఒక పేరుంది, అదే బర్డ్ సాంగ్ ఎఫెక్ట్ అని. పక్షుల కిలకిల రావాలు వినగానే మనకి వచ్చే ఒక స్ట్రెస్ రిలీఫ్ హార్మోన్ లాంటిదన్నమాట. ఇంకా ఉన్నాయి, ఇందాకేమో కొండలు అడవులు అయిపోయినాయి, తర్వాత సముద్రాలు అయిపోయాయి, ఇప్పుడు పక్షులు అయిపోయాయి. ఆ నెక్స్ట్ ఏంటి మాట్లాడుకుందాం. ఈలోపు ఒక మంచి పాట వినేయండి, మంచి సాంగ్ మీకోసం రెడీగా ఉంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్ వింటున్నారు జోరుగా హుషారుగా ప్రోగ్రామ్. మరి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్న నేచర్ మనకిచ్చే రిలాక్సింగ్ థెరపీస్ గురించి, అందులో బర్డ్ సాంగ్ ఎఫెక్ట్ అని, బ్లూ మైండ్ అని, ఇంకా అటెన్షన్ రీస్టోరేషన్ థియరీ అని ఇలా తెలుసుకుంటూ ఉన్నారు కదా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రాక్టల్ ఎఫెక్ట్ అన్నమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం మెడిటేషన్ చేస్తున్నాం అనుకోండి, మెడిటేషన్ అనేది ఎందుకు చేస్తాం? మంచిగా రిలాక్స్ అయ్యేందుకు కదా, మనకి ఒక పీస్ఫుల్ మైండ్ అనేది ఏర్పడేందుకు కదా. కానీ మనం ఈ మెడిటేషన్ చేయాలి అన్నప్పుడు చాలామంది ఏం చేస్తారు, వాళ్ళ కళ్ళ ముందు ఒక ఇమేజ్ని పెట్టుకొని కాసేపు ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ వరకు దాన్ని గమనించి కళ్ళు మూసుకొని దాన్నే తలుచుకుంటూ మెడిటేషన్ చేస్తూ ఉంటారు. సహజంగా మనం మెడిటేషన్ చేసేటప్పుడు రకరకాలవి అంశాలు మన మైండ్లో రన్ అయిపోతూ ఉంటాయి కదా. కానీ మనకి ప్రకృతి ఇచ్చిన సహజమైన ప్యాటర్న్స్ కొన్ని ఉన్నాయి, అవేంటో తెలుసా? అవే చెట్ల కొమ్మలు అన్నమాట. సాధారణంగా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, కానీ వాటి కొమ్మలు ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి, ఒక్కొక్క ప్యాటర్న్ దాగి ఉంటుంది. చెట్ల కొమ్మలకి ఆకులకు ఉండే చిన్న చిన్న నారలు ఉంటాయి చూసారా, వాటికి అలా మంచి ఆకృతి అనేది ఉంటుందన్నమాట. మరి ప్రకృతి రూపాల్లో దాగి ఉన్న ఆ ప్యాటర్న్స్ మనకి ఏం చేస్తాయి తెలుసా, మనలో ఒక కొత్త విజువల్ సిస్టమ్ని క్రియేట్ చేస్తాయి. అంటే అరే ఇది భలే ఉంది అని చెప్పి మన అటెన్షన్ని వాటి వైపు తిప్పేసుకుంటాయి అన్నమాట, చెట్ల కొమ్మలు, చెట్ల ఆకులకు ఉన్న నారలు. సో అట్లా ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క రకమైన ప్యాటర్న్ అనేది ఉంటుంది, ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. వీటన్నిటిని చూడడం వల్ల ఏమవుతుందంటే, మనం అప్పటి వరకు పడిన విజువల్ స్ట్రెస్, అంటే మన కంటికి కూడా మనం రకరకాల దృశ్యాలను చూస్తూ ఉంటాం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు. అండ్ అలాగే ఈ మధ్య చూస్తే అందరూ స్మార్ట్ ఫోన్స్లో రకరకాల వీడియోస్ చూస్తుంటారు, గేమ్స్ ఆడుతుంటారు, అంతా కూడా మనకి విజువల్ స్ట్రెస్, కంటికి పైన పడే స్ట్రెస్ అన్నమాట. ఇలాంటి స్ట్రెస్ని మనం తొలగించుకోవాలి అని అంటే కాసేపు చెట్ల కొమ్మల్ని, చెట్ల ఆకుల్ని గమనిస్తే చాలు. అలా చూస్తూ ఉంటే హాయిగా మనకి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అలా అనిపించింది, దీని వెనుక ఉన్నదే ఒక అందమైన శాస్త్రీయ కోణం, అదే ఫ్రాక్టల్ ఎఫెక్ట్. సో ఇట్లా మన చుట్టూ ఉన్న అందం వెనక ఒక మ్యాక్స్ కూడా దాగి ఉంటుంది. అంటే వాటి ప్యాటర్న్స్ మనం సహజంగా గీస్తే గనుక అది నిజంగా ఒక రియల్ లైఫ్ ప్యాటర్న్ లానే అనిపిస్తుంది. అలాంటివి కూడా ఉన్నాయి ఈ ప్రకృతిలో అయితే. మరి అట్లా మనకి ఆ మ్యాక్స్ని గుర్తు చేస్తూ ఉంటుంది, మనకి ఇటు మన ప్రెజెంట్ లైఫ్ని గుర్తు చేస్తూ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం మన విజువల్ స్ట్రెస్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. మరి ఇది చెప్పింది ఎవరో తెలుసా, ఒక గొప్ప మ్యాథమెటిషియన్ అన్నమాట. అదే విషయం మరి ఇంకా మాట్లాడుకుందాం. అండ్ మనమైతే పొద్దు పొద్దున్నే మనకి మంచిగా ఆరోగ్యం మెరుగుపడాలి అని చెప్పి ఏం చేస్తూ ఉంటాం, ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉంటాం. మీరెప్పుడైనా గ్రీన్ ఎక్సర్సైజ్ గురించి విన్నారా? వినుండరు కదా. మరి ఎక్సర్సైజ్కి నేచర్ని జోడిస్తే అదే గ్రీన్ ఎక్సర్సైజ్ అన్నమాట. మనసుకు శరీరానికి రెండిటికీ కూడా విరామం కావాలి అని అనుకున్నప్పుడు ఈ గ్రీన్ ఎక్సర్సైజ్ని ఎంచుకుంటే బెటర్. నడక మన శరీరానికి మంచి ఫిజికల్ యాక్టివిటీ అయితే, పచ్చని వాతావరణంలో నడిచే నడక మన ఆరోగ్యానికి, మన మనసుకి రెండిటికి కూడా మంచి ఉపయోగం అన్నమాట. మరి అందుకోసమే మనం గ్రీన్ ఎక్సర్సైజ్ అనేది ఎంచుకోవాలి. వ్యాయామం వల్ల శరీరం చురుగ్గా మారుతుంది, కానీ ప్రకృతి వాతావరణంలో దొరికే ఆ చేసిన కాస్త వ్యాయామం మనకి అదనపు ప్రయోజనాన్ని ఇస్తుందన్నమాట. సో దీన్ని మనకి కొన్ని పరిశోధనల్లో తేల్చి మరీ చెప్పారు. మనం ప్రకృతితో గడుపుతూ ప్రకృతిలో మనం గనక ఇటువంటి వ్యాయామాలు చేస్తే మనకి మానసిక ఆందోళనలు, స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అందుకే ప్రతిసారి కూడా చాలామంది ఇండోర్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు, వాటికే పరిమితం అవ్వకండి, కాసేపు బయటికి వెళ్ళి అలా నడవండి. పార్క్లో నెమ్మదిగా నడుచుకుంటూ చెట్లు, పూలు, ఆకాశం

వీటన్నిటిని గమనిస్తూ ఉండండి. వీటి వల్ల ఏమవుతుంది, ఒక చిన్న మెంటల్ బ్రేక్ అనేది మనకి లభిస్తుంది అన్నమాట. దీనికోసం మనం ఖరీదైన ఎక్విప్మెంట్ని ఏమి ఖర్చు పెట్టనక్కర్లా, మన మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ పీస్ కోసం అలా కాసేపు పార్క్కి వెళ్ళి మంచి వాకింగ్ చేయడం, లేదు కాసేపు మీకు తెలిసిన వ్యాయామాలు అక్కడ చేయటం, ఇలా చేయడం వల్ల మంచి ఉపయోగాలు అయితే ఉంటాయన్నమాట.

అలా మెరిసే మబ్బుల్ని చూసినప్పుడు కూడా తెలియని ఆనందం మనకి కలుగుతూ ఉంటుంది కదా. మరి మీరైతే విన్నారు ఈ పాట అన్నీ మంచి శకునంలే సినిమా నుంచి. సో జోరుగా హుషారుగాలో మనమున్నాం కదా, మరి తెలుసుకుంటూ ఉన్నాం నేచర్ మనకి ఇలా రిలాక్సేషన్ ఇస్తుంది అని. సైన్స్ రిలేటెడ్ కొన్ని ఎఫెక్ట్స్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఏంటో తెలుసా, ఆ ఎఫెక్ట్ అనమాట, AWE. సో

మనం ఒక పెద్ద పర్వతాన్ని లేదా ఒక విశాలమైన సముద్రాన్ని లేదా ఒక ఎత్తైన జలపాతాన్ని చూసినప్పుడు మనకి తెలియకుండానే ఆశ్చర్యకరంగా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం కదా, మనం సైకాలజీలో దీన్నే అని చెప్పి అంటుంటారు. అంటే మనం ఊహించిన దానికంటే చాలా విశాలమైన దాన్ని మనం చూసినప్పుడు కలిగే ఒక ఆశ్చర్యం అన్నమాట. దీన్నే ఒక వండర్ ఎఫెక్ట్, ఆ ఎఫెక్ట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మరి ప్రకృతి ఈ భావనను కలిగించే అత్యంత సాధారణ అనుభవాల్లో ఒకటి. అయితే కొన్ని పరిశోధనల ప్రకారం తేలింది ఏంటంటే ఈ అనుభవం అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు చూసారా. ఆ అనుభవం మనలో తెలియని ఒక డిఫరెంట్ థింకింగ్, ఫోకస్డ్ థింకింగ్ని తగ్గిస్తుంది అన్నమాట. అంటే అప్పటి వరకు మనం రకరకాల వాటిని చూస్తూ ఉంటాం, కానీ మనకి కళ్ళకి చాలా విశాలంగా కనిపించినప్పుడు తెలియకుండానే మన అట్రాక్షన్, మన కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది కదా. అలా ప్రకృతిలో కొంతసేపు గడిపిన తర్వాత మన సమస్యలన్నిటికీ, అబ్బా ఇంత పెద్ద విశాలమైన సముద్రం ఎంత బాగుందో కదా అని చెప్పి కాసేపు మనం దాని ముందు కూర్చొని మనం కాసేపు సముద్ర తీరంలో ఆడుకోవడం ఇలాంటివన్నీ చేసిన తర్వాత ఏమవుతుంది తెలుసా, మనకి తెలియకుండానే మనకున్న ఈ సమస్యలు, మన ఇన్నర్ సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నింటినీ కూడా మనం మర్చిపోతామంట. ఎంత మ్యాజిక్కో కదా, నిజంగా ప్రకృతి చేసే మ్యాజిక్ అనే అనుకోవాలి ఇవన్నీ కూడా. అలా మన సమస్యల నుంచి మన దృష్టిని విశాలమైన ఆకాశం వైపు లేదా విశాలమైన సముద్రం వైపు లేదా విశాలంగా కనిపించే పర్వతాల వైపు మలుచుకుంటే మనకి తెలియకుండానే కొన్ని సమస్యల్ని మనం మరుపు తెప్పిస్తాయన్నమాట ఇవన్నీ కూడా. అండ్ ఫైనల్లీ మన వరుణ్ణి మర్చిపోతే ఎట్లా చెప్పండి, వరుణ్ణి కూడా గుర్తు చేసుకుందాం. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం, విశాలవంతమైన పర్వతాలు, సముద్రాలు, అలాగే చక్కగా వినిపించే పక్షుల కిలకిలలు, అండ్ అలాగే ఉదయాన్నే మనం చేసే వ్యాయామాలు ప్రకృతిలో. వీటన్నిటి వల్ల మనకి ఎలాంటి రిలాక్సేషన్ వస్తుందో, వర్షపు చినుకుల శబ్దాలకి కూడా మనకి రిలాక్సేషన్ వస్తుందన్నమాట. అలాగే వర్షపు చినుకుల వల్ల మట్టి తడిచి ఆ మట్టి వాసనను మనం పీల్చినప్పుడు కూడా ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని రిలాక్సేషన్. అప్పటి వరకు ఉన్న మన స్ట్రెస్ అంతా పోయి మనలో ఉన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి అలా ఉర్రుదలు ఊగినట్లుగా మనలో ఉన్న పసితనం బయటకు వస్తుందన్నమాట. సో మనకి తెలియకుండానే ప్రకృతి మనకు ఒక డాక్టర్ లాగా ఉంది. మరి ఇలాంటి ఒక మంచి నేచర్ని మనం డాక్టర్ లాగా చూస్తే అది మనకి మంచి మెడిసిన్ అవుతుంది. అదే నేచర్ని నేచర్ లాగా చూసి దీన్ని మనం ఒక ట్రెజర్ లాగా భావించి దాన్ని మనం హంట్ చేయడం లేకపోతే దాన్ని మిస్యూజ్ చేయడం చేస్తూ ఉంటే అది కూడా మనకి అలానే చేస్తుందన్నమాట. అందువలనే ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఏర్పడుతున్నాయి. సో అది మన జోరుగా షేర్గా అయితే మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, మరి ఇప్పుడైతే ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, ఆ తర్వాత మనం కలుద్దాం హరివెల్లి ప్రోగ్రాంలో.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. ఈ గవర్నెన్స్ ఫైళ్ల పరిష్కారం, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లాల ర్యాంకింగ్స్, భూ పరిపాలన, కేంద్ర నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. భారత్లో విమాన తయారీ దిశగా రష్యాతో చర్చలను విస్తృతం చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. రష్యా ప్రతినిధి బృందంతో భేటీ అనంతరం నిన్న ఆయన ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడారు. రాష్టంలోని పల్నాడు జిల్లాలో చేపట్టిన వరికప్పుడి శిలా ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో వరికపుడి శిలా ఎత్తిపోతల పథకంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. మైనారిటీ అభ్యర్థులకు గ్రూప్ 1 ఉచిత శిక్షణకు ఎంపిక కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు apceedmmwd.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భారత అంతరిక్ష కేంద్రాన్ని 2035 నాటికల్లా ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్యారిస్ వేదికగా నిన్న జరిగిన తొలి అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

మలేసియాల మధ్య ద్వైపాక్షిక సముద్ర లక్ష్మణ్ విన్యాసాలు ఈ నెల 9న ప్రారంభమైనట్లు నిన్న విశాఖపట్నం నేవీ వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల నడుమ నాలుగో ఎడిషన్గా భారత్ నేవీ, రాయల్ మలేషియా నేవీల సంయుక్తంగా నిర్వహిస్తున్న విన్యాసాలు మలేషియాలోని లుముట్ తీరాన జరుగుతున్నాయని పేర్కొన్నాయి. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ రోజు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతానికి వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: టెన్ ఓ క్లాక్ 4:34 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం హరివిల్లు ప్రోగ్రామ్ కి. మరి ఈ హరివిల్లులో ఈ రోజు అయితే మనం 45 మినిట్స్ మాత్రమే మన ప్రోగ్రామ్ అయితే ఉంటుందన్నమాట, ఎందుకంటే ఆ తర్వాత ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. మరి ఏం పర్లేదు, ఈ 45 మినిట్స్ పాటు మనమైతే మంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరి నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిస్తే నాకు వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయొచ్చు 0866248814 వాట్సాప్ నెంబర్కి. ఇక మొదలెడదాం మన హరివిల్లు ప్రోగ్రామ్ని. మరి ముందుగా నేనైతే క్వశ్చన్ అడిగేస్తున్నాను, క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ పంపిస్తూ ఉండండి. ఇప్పటిదాకా మనం నేచర్ గురించి మాట్లాడుకున్నాం అండ్ అలాగే మనకి ఎలాంటి మెంటల్ రిలాక్సేషన్ వస్తుంది అనేది మాట్లాడుకున్నాం. అంటే అది మనకి సంబంధించిందే కదా, క్వశ్చన్ కూడా మనకి సంబంధించిందే అన్నమాట. మరి క్వశ్చన్ ఏంటి అని అంటే, మన శరీరంలో ఏ భాగంలో రక్తనాళాలు ఉండవు? మన శరీరంలో ఏ భాగంలో రక్తనాళాలు అనేవి ఉండవు, మీకు తెలుసా? మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. మరి అది విషయం. మరి ఒక మంచి సాంగ్ అయితే వినిపించేస్తున్నాను, వినిపించిన తర్వాత అందరి మెసేజెస్ కూడా చూస్తాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: వచ్చిండే, మెల్ల మెల్లగా వచ్చిండే.
1: ఇదిగో అమ్మాయి, నువ్వు చేసే పనేం బాగాలేదు.
0: ఏంటత్తయ్య, పాట బాగాలేదా?
1: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
0: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
1: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతేమో గాని నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంత విలువైందో తెలుసా నీకు?
0: అవునా అత్తయ్య?
1: హా, ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్ కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుంది అనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం.
2: సో సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్.

భర్త మహాశైలకు విజ్ఞప్తి. సినిమా నుంచి పాటు వినేశారు కదా, మనం హరివిల్లులో ఉన్నాం. మరి నేను అడిగిన మొదటి ప్రశ్న ఏంటి అంటే, మన శరీరంలో ఏ భాగంలో రక్తనాళాలు అనేవి ఉండవు అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ పంపించారు అనేది. నాకైతే శుభ శుభోదయం అని పంపించారు, పేరైతే పంపించలేదు. ఓకే, మీకు గుడ్ మార్నింగ్ అండ్ అలాగే అప్పలరాజు గారు పడని నుంచి మెసేజ్ చేశారు, హాయ్ చందన ఎలా ఉన్నారు, జోరుగా హుషారుగా అదిరింది, ఇక హరివిల్లులో మన వాళ్ళ ముఖ చిత్రాలు ఎలా మారుతాయో వెయిటింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ని అయితే పంపించేశారు అప్పలరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే హాయ్ మేడంజీ, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే, మీరు చెప్పే మాటలు వింటున్నాను. నాకు మా ఇంట్లోనే పూల మొక్కలు, క్రోటన్ మొక్కలు వీటిని చూస్తూ మీ సాంగ్స్ వింటూ డే స్టార్ట్ చేశాను, చాలా బాగుంది అందుకే ఈ ఫోన్ పక్కన పెట్టేస్తున్నాను అని అన్నారు. టైలర్ సుజాత శ్రీనివాస్ గారు తొట్టదేవర్ పాడి నుంచి అండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్కల్ని కూడా పంపించేశారు నాకైతే. నిజంగా అంటే మనకి రిలాక్సేషన్ రావాలి అని అంటే ఇగో మీరు చక్కగా, మీకు ఇంట్లోనే ఉంది కాబట్టి నేచర్, మీరు ఆ పూల మొక్కల్ని, ఆ పువ్వుల్ని, ఆ ఆకుల ప్యాటర్న్స్ని వీటన్నిటినీ చూస్తూ కూర్చోండి మీకు స్ట్రెస్ ఉన్నప్పుడైతే. వెరీ నైస్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అండ్ నెక్స్ట్ ఎవరు పంపించారో చూద్దాం. ప్రకృతి విందుల చందన గారికి శుభోదయం, మీకు కూడా శుభోదయం. వందనాలో చందన కురిపించింది భక్తి గీతామృతమే కాదు అమ్మవారి లీలామృతం అంటూ పంపించారు. ఋతువుల్లోని ఉదయపు అనుభూతిలోగా చెప్పినది ప్రకృతి పూజా మంత్రం. మానసిక ఒత్తిడికి భరోసానే మంచి మందుగా రాసినది లిఖిత పత్రం. పంచభూత క్రతువులే మనకు ఛత్రముగా, ఒక వ్యక్తిత్వ అంచనాను ఆచితూచి వేయమని ఆకాశవాణి మిత్రం. అడవిలో విచిత్రమైన జలనిధిని చూపినది నేడు ఓ గాత్రం. ఆదరణకు ఆద్యం పోసింది వివిధ భారతీ క్షేత్రం. రాగా పోగా ఈనాటి కార్యక్రమం సమస్తం సంజన చందనమ్మ జ్ఞాన నేత్రం అంట, రచించిన మంచి శాస్త్రం అంట. ఓ చాలా బాగుందండి, చనమండ నుంచి వాసు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, ప్రకృతి ప్రేమికురాలైన చందన గారికి ప్రకృతి సాక్షిగా నమసుమాంజలి అంట. 11 నుంచి విజయలక్ష్మి గారు, ఇంతకు ఏమైనా తిన్నారా లేక నేచర్ రిలాక్సేషన్తోనే కడుపు నింపేసుకున్నారా అని అడుగుతున్నారు. నేచర్ మనకి ఎంత రిలాక్సేషన్ ఇచ్చినా, ఎంత ఆనందాన్ని ఇచ్చినా ఆ నేచర్లో ఉన్న దాన్ని ఏదో ఒకటి మనం తినందే. మన బాడీ నేచర్

మార్పు మార్పు రాదు కదా, కానీ తినాలి, తినేయాలి. మీరు కూడా తినండి, అదే సంగతి. అండ్ హరివిల్లు ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ విజయలక్ష్మి గారు. అండ్ నెక్స్ట్ ఇంకా నరేష్ గారు మెర్సి విజయ బాగున్నారా అంటూ అడుగుతున్నారు, ఫైన్ అండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ బాలోజు గోపాలకృష్ణమాచారి గారు పంపించారు దమ్మపేట నుంచి అట. ఓకే, నెక్స్ట్ ఇంకా కలమందల్పాడు నుంచి కసిం గారు ముత్తజవలి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి ఆన్సర్ చేశారు, గోళ్ళు వెంట్రుకలు అంటూ కాదండి, ఇంకా ఇంకా ఉన్నాయి మన శరీర భాగాలు, ఆలోచించండి. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ నమస్తే అంటున్నారు మంగళగిరి నుంచి పద్మస్థానరావు గారు, చిన్నమస్థానరావు గారు మీకు కూడా వెల్కమ్. అండ్ అలాగే హర్వీలుకి వెల్కమ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ని పంపు చేశారు చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి. అండ్ అలాగే ఎరమిలి సీతామహాలక్ష్మి గారు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు చెన్నై నుంచి. అండ్ అలాగే భాస్కర్ గారు బడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ హాయ్ వెరీ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు ఈరోజు, నేచర్ గురించి చాలా బాగుంది ప్రోగ్రామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు అంబికా గారు భవానీపురం నుంచి, ఫైన్ అండి. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అంటూ భాస్కర్ గారు అడుగుతున్నారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్తో, ఫైన్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ వేటపల్లి నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారనమాట, జోరుగా హుషారుగా ప్రకృతి గురించి శ్రోతలకు చాలా బాగా చెప్పారు, మీరు చెప్పినవన్నీ 90% కరెక్ట్, శ్రోతలు కూడా తప్పనిసరి ప్రకృతి నియమాలు అంటే కాలుష్య కారకాలు ప్లాస్టిక్ వస్తువులు మాని కాటన్ సంచులు ఇవన్నీ బయటకు వెళ్ళేటప్పుడు దగ్గర తీసుకుని వెళ్తారని ఆశిస్తున్నాను అంటూ కరెక్ట్ ఆన్సర్ని పంపించేసి ఒక అందమైన పక్షిని కూడా నాకు షేర్ చేశారు వాళ్ళ ఇంటి దగ్గర, వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇలా మన నేచర్ని అనగానే అందరూ కనెక్ట్ అయిపోతారు, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి మనిషి కూడా ఒక నేచర్ లవరే అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన గుడ్ మార్నింగ్ బాగున్నారా అంటూ ప్రకృతి అందాలను చక్కగా తెలియజేశారు, థ్యాంక్ యూ అంటున్నారు. హరవిల్లుకు వెల్కమ్ అంటూ కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఏం లేదు, ఓకే పంపించారు రాజే ఎవరు అని కింద ఉంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు రఘువీర్ సింగ్ సుగ్నాభాయ్ గారు ఏలూరు నుంచి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి పంపించారు, చంద్ర గారు మచిలీపట్నంలో మాత్రం వరుణ్ సూర్య పవన్ పోటీ పడుతున్నారు, రావాలా వద్దా అని అంటున్నారు. ఇక్కడ అంతేనండి, ఎవరు వస్తారా అని చెప్పి మేము కూడా వెయిట్ చేస్తున్నాం, విజయవాడలో కూడా అదే పరిస్థితి. అండ్ కరెక్ట్ ఆన్సర్ని అయితే పంపించేశారు. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ చందన అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ అలాగే రాజశేఖర్ గారు పంపించారు ఆధోని నుంచి గుడ్ మార్నింగ్ అంటున్నారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ కుస్మ గారు అంబటి నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు శ్రావ్యశ్రీ గారు పండు అరుణ అండ్ ఫ్యామిలీ అంతా విజయవాడ నుంచి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు అమణిగఢ్ నుంచి చంద్ర గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్, రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్, తులసీదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎముకల్లో కాదు నరేష్ గారు, మెర్సి విజయ్ గారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు నేను ఫస్ట్ క్వశ్చన్ వినలేదు అంటున్నారు, ఓకే ఒక 3 మెసేజెస్ ఉన్నాయి వెయిట్ చేయండి ఆన్సర్ రివీల్ చేసేస్తాను. అండ్ అందమైన చెట్లని నా కోసం ఫోటో తీసి పంపించారు, వేప బెరడు మామిడి చెట్లు ఉన్నాయంట, మా ఇంటి ముందు పందిరి వేశాయి. నిజమే అలానే ఉందండి మీరు పెట్టిన పిక్ అయితే, నిజంగా ఆ పందిరి కింద అలా కూర్చోండి హ్యాపీగా. దేవసేన గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు చేశారు, కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు అండ్ గుడ్ మార్నింగ్ అంటూ నందికొట్కూరు నుంచి భాషా గారు మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ మీకు కూడా. మరింతకీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి చెప్పబోయే ముందు ఇంకో 2 మెసేజెస్ అయితే పంపించేశారు చూద్దాం. ఉట్కూరు నుంచి పంపించారు లివర్ అంట అరుణ గారు, మోహన్ గారు కాదండి. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ పెదగాకాని నుంచి పద్మ గారు శేఖర్ గారు మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అంటూ. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ రాఘవమ్మ గారు రేఖా సాయి గారు మెసేజ్ చేశారు. అండ్ అలాగే పద్మ గారు మెదడు అనుకుంటున్నారట, మెదడుకి రక్తం వెళ్తుంది, రక్తనాళాలు మెదడులో మనకి కనపడతాయి. అండ్ నెక్స్ట్ మరి మన శరీరంలో ఏ భాగంలో రక్తనాళాలు ఉండవు అని అంటే మన కంటి లోపల ఉండే కార్నియా అనమాట. ఎందుకు అని అంటే ఆ కార్నియా అనేది పారదర్శకంగా ఉండాలి, అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. కాబట్టి దానికి అవసరమైన ఆక్సిజన్ ప్రధానంగా కన్నీటి రూపంలో గాలి నుంచి తీసుకుంటుంది, అందువల్ల దానికి బ్లడ్తో సంబంధం లేదన్నమాట, అది సంగతి. అండ్ మరి ఇంకొక క్వశ్చన్ అయితే రెడీగా ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో ఒక పొడవైన నది ఉంది, ఆ నది ఏంటి తెలిస్తే నాకు ఆన్సర్ చేసేయండి 0866248814కి. మన ఆంధ్రప్రదేశ్లో ఒక పొడవైన నది ఉంది, అది ఏ నది మీకు తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరి చూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎస్, అది వివి సంగతి. మరి మన హర్వీలో నేనైతే ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఆంధ్రప్రదేశ్లో పొడవైన నది ఏది అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే చాలా ఈజీగా పంపించేశారు అందరూ కూడా. సో అందరికీ తెలిసిన నది, అందరికీ ఇష్టమైన నది. మరి ఇందాకటి నుంచి మనం చాలా మాట్లాడుకున్నాం నది గురించి అయితే తెలుసుకోవాలి కదా, మరి ఈ నది ఏ నది తెలుసుకుందాం. ముందుగా ఆన్సర్స్ అయితే చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు అనేది. హాయ్ మేడం, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్తో. ఈ ఆన్సర్ వల్ల కొన్ని ఉన్నాయి ఏంటంటే, ఈ ఊరు పేరు చాలామందికి ఉండే ఉంటుంది అది విషయం. సో మొత్తానికి విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా కృష్ణానది అనుకుంటున్నారు నరేష్ గారు, మెర్సీ విజయ్ గారు కాదు ఇంకో నది ఉంది. అండ్ అలాగే నైలు నది అనుకుంటున్నారు మోహన్ రావు గారు, హేమప్రియ గారు కప్పలదొడ్డి నుంచి. కాదండి, మన ఆంధ్రప్రదేశ్లో మన ఏపీలో ఉన్న నది గురించి అడిగాను. అండ్ అలాగే నాగమణి గారు, రాములు గారు మంగళగిరి నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. వాసు గారు చనమండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ చందనమ్మ, ఎలా ఉన్నారు బాగున్నారా అంటూ నరసింహారెడ్డి టుడే లేట్ ప్రజెంట్ అంటున్నారు కరెక్ట్ ఆన్సర్తో. ఓకే, లేట్ కమ్మర్ లిస్టులోకి జాయిన్ చేసేద్దాం అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అది ఎన్ని కిలోమీటర్లు అనేది కూడా పంపించేశారు, వెరీ నైస్. అండ్ కలమందిరిపాడు నుంచి కాసిం గారు, ముత్తుజావలి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అప్పలరాజు గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నందికొట్కూరు నుంచి మజూమ్ వలి గారు కృష్ణ అంటూ పంపించారు, కృష్ణా నది అనుకుంటున్నారా, ఓకే కానీ అది ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్

దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ ఇమ్రాన్ గారు పంపించారు. సీమ ఇద్దరు కూడా విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రెండో ప్రశ్నకు సమాధానం అంటూ వేటపాల్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. పుష్కరాలు కూడా వస్తాయి అంట. ఓకే ఓకే ఓకే, ఇలా క్లూలు ఇచ్చేస్తే ఎట్లా మరి. నెక్స్ట్ ఇంకా చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మన ఏపీలో ఉన్న అతి పొడవైన నది అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు సచి భార్గవి గారు తాడిపత్ర నుంచి. అండ్ అలాగే రెడ్డన్న గారు కడప నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఖుదూస్ బాషా గారు పంపించారు. అదే కదా మీ పేరు, బాషానే కదా. ఓకే, నందికొట్కూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ దుర్గారావు గారు పంపించారు, మన రేడియో స్టేషన్ పక్కనే ఉందంట. అవునా, ఓకే ఓకే, కానీ అది ఆన్సర్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అందిస్తున్నాం, విఘ్నరాజా నీకు వందనం అంటూ పంపించారు. త్వరగా రావయ్యా, బుల్లి వాహనంపై మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళయ్యా అంటున్నారు రఘువీర్ సింగ్ సుగుణాభాయ్ గారు. ఎస్ ఎస్, మన గణేష్ ఈజ్ కమింగ్, హీజ్ ఆన్ ద వే. సో నేను కూడా చిట్టి వినాయకుడి కోసం వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా. అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్ రఘువీర్ సింగ్ గారు. అండ్ అలాగే మంచి సాంగ్ వినిపించారు నేనున్నాను మూవీ నుంచి అంటూ మధుసూదన్ గారు పాపనే పాలన నుంచి పంపించారు. యాక్చువల్లీ ఈరోజు యాక్ట్రెస్ శ్రేయ బర్త్డే అనమాట, అందుకని తనకి డెడికేట్ చేసేసాను ఈ సాంగ్ అయితే. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జ్యోతుల రాజారావు గారు చీమల్పాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అరుణ గారు జ్యోత్స్న గారు అండ్ ఫ్యామిలీ అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ నరేష్ గారు, మరిసి విజయ గారు. అండ్ అలాగే చిన్నారావు గారు దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ బాగున్నారా అంటూ అనుష గారు, డానియల్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఫైన్ అండి. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, హాయ్ చందన అంటూ పంపించారు ఉపేంద్ర గారు మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి భార్గవి గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. సీను గారు ఐరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నర్సాపురం నుంచి పాపారావు గారు నైలు నది అనుకుంటున్నారట, కానీ ఆన్సర్ అది కాదండి. అండ్ అలాగే చెల్లపాండి మరి మోన్షా ఇద్దరు కూడా పంపించారు మధురై నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ అలాగే నవాబ్ గారు పంపించారు నర్సరావుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నాగార్జున గారు లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మా స్థానానికి మా జిల్లా పేరు కూడా అదే చందన అంటున్నారు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, అందుకే నేను మీ ఊరి పేరు చెప్పట్లేదు. అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మస్తాన్ గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరసింహ గారు, పద్మభాయ్ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే మార్కాపూర్ నుంచి హరిబాబు గారు అండ్ ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్. మరింతకీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి పొడవైన నది ఏది అని చెప్పబోయే ముందు సుజాత శ్రీనివాస్ గారు కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. నేనైతే చెప్పను కానీ పాట వినిపించేస్తున్నాను, మరి వినేసేయండి. ఆన్సర్ అదే. మరి ఇంత అందమైన పాటని చిత్రరూపేణ మనకు అందించారు, మరి ఈ మూవీలో మనకి ఆ పాట అయితే ఉంది కదా, మరి ఆ పాటను వినిపించేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను, క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ ఈ పాట వినేసేయండి. మనకి రకరకాల లోహాలు ఉంటాయి, అంటే మెటల్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఏ లోహం రూమ్ టెంపరేచర్ దగ్గర ద్రవ రూపంలో ఉంటుంది, అంటే 25 degrees ఆ టెంపరేచర్లో మనకి ఒక మెటల్ లిక్విడ్గా మారుతుందన్నమాట, అంటే లిక్విడ్ రూపంలో ఉంటుంది, అది ఏంటది, ఆ లోహం పేరేంటి. ఏ లోహం రూమ్ టెంపరేచర్ వద్ద ద్రవ రూపంలో ఉంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది, తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, మల్లేశం నుంచి సాంగ్ అయితే వినేశారు. మనమైతే హర్వెల్లీలో ఉన్నాం కదా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏ లోహం రూమ్ టెంపరేచర్ దగ్గర ద్రవ రూపంలో ఉంటుంది?

అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి మనీ. మరి చూసేద్దాం ఎవరెవరు ఏవే ఆన్సర్స్ పంపించేశారో. మరి ఇందాక అలా అలా అలా పాట అయితే వినేశారు కదా, గోదావరి, అది ఆన్సర్ అయితే. మరి నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఏమేమి ఆన్సర్స్ వచ్చాయి, అసలు ఎవరు ఏం పంపించారు చూసేద్దాం.

నాగేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎవరు పంపించారు, నర్సాపూర్ నుంచి పాపారావు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శృతలోహం అట, ఓకే. ఎవరు, మూసపేట నుంచి నరేష్ గారు, మెస్సేజ్ గారు, కానీ ఇది కాదండి. అండ్ అలాగే ఎర్రమిళి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చెలపాండి మోనిషా తమిళనాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గోపాలకృష్ణ గారు నాయుడుపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి పంపించారు విజయ్ కుమార్ గారు, కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి పంపించారు, సో ఇదైతే కాదు, ఈ లోహం అయితే కాదు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు శిరీష గారట, ఓకే. నెక్స్ట్ ఇంకెవరు చేశారు, మెర్క్యూరీ అంటున్నారు, సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కలమందలపాడు నుంచి ఖాసిం గారు, ముద్దవల్లి గారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గోదావరి, ప్రస్తుతం ఏపీలో కృష్ణానది అంటున్నారు, ఓకే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అండ్ ఎన్జిఓ నుంచి కడప నుంచి పంపించారనమాట రెడ్డన్న గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు చేశారు, సాయి శిరీష గారు తిరుపతి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనుష గారు పంపించారు, డానియల్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమాదేవి గారు, రత్న గారు, ఎర్రమ్మ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా పంపించారు కోనంపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుంచి పంపించారు విజయలక్ష్మి గారు. నీరు అనుకుంటున్నారట, నీరే లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, యాక్చువల్లీ నీరు మెటల్ కాదు, అది మీరు ఆలోచించాలి. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ చందన అంటున్నారు, బై ఎనీ ఛాన్స్ అంటూ అర్జున్ గారు అడుగుతున్నారు. అర్జున్ గారు గుడ్ మార్నింగ్ మీకు, అండ్ కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్లీ మీరు పంపించింది ఎనీ ఛాన్స్ కాదు, అదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రఘుబీర్ సింగ్ సుగ్నాభాయ్ గారు ఏలూరు నుంచి పంపించారు, మరలా మీ దర్శనం ఎప్పుడు అంటూ. నేనా, వస్తా వస్తా, గణేష్ని కాసేపు అలా పలకరించి గణేష్తో టైం స్పెండ్ చేసి అప్పుడు వస్తా, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, తులసిదాస్ గారు నవీపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ చెప్పేశారు కాబట్టి మా జిల్లా పేరు చెప్పేసేయండి అంటూ పంపించారు. ఎవరు ఎవరు, త్రిమూర్తులు గుప్తా గారు, ఉభయ సారీ ఇదేంటిది, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంట, సో అది విషయం. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ రాఘవ గారు పంపించారు. అండ్ అలాగే రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీవాణి, ఆదిత్య, సీత రావట్లేదు అంటారా, చెప్దాం వాళ్ళ ముగ్గురిని అలా పిలిచి ఎందుకు మీరు రావట్లేదు అని అడుగుతా నేనైతే ఈరోజు. నిఖిల్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా లక్ష్మీ, లావణ్య అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఈరోజు షో చాలా బాగుంది అంటున్నారు నరేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ శ్రావ్యశ్రీ, తులసి అండ్ ఫ్యామిలీ పంపించారు విజయవాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పడే నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆదినారాయణ గారు బుచ్చయ్య కాలనీ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్.

మరి ఏ లోహాన్ని మనం రూమ్ టెంపరేచర్లో ద్రవ రూపంలో చూడొచ్చు అని అంటే పాదరసాన్ని అన్నమాట. అండ్ దీనికి రీజన్ ఏంటి అని అంటే, సాధారణంగా ఉండే రూమ్ టెంపరేచర్లు ఇది మనకి లిక్విడ్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. దానికి రీజన్ ఇందులో ఉండే లెవెల్, ద్రవీభవన లెవెల్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల అనమాట. సో అది విషయం. అండ్ ఈరోజు అయితే మన హర్వీలు ఇంకా కంటిన్యూ చేసేస్తున్నాను, మరి అది విషయం. అండ్ ఇదే కొత్త అప్డేట్ అయితే, మరి ఇంతకీ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. మనకి ఈ భూమి మీద రకరకాల జంతువులు ఉన్నాయి మనకు తెలిసిందే, కానీ వాటిల్లో ఒక జంతువు మటుకు తన నాలుకను బయటికి పెట్టలేదన్నమాట, అంటే బయటికి తీయలేదు. అది ఏ జంతువు? అంటే అదొక ప్రాణి అనుకోండి, అది జంతువు అని నేను అనను, అదొక ప్రాణి. సో ఏ ప్రాణి తన నాలుకను బయటికి తీయలేదు? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. ఏ ప్రాణి తన నాలుకను బయటికి తీయలేదు, చూపించలేదు? మీకు తెలిస్తే ఆన్సర్ చేసేయండి. ఈలోపు ఒక మంచి సాంగ్ వినేయండి, వింటూ స్టే ట్యూన్డ్.

అర్జున్ మూవీ నుంచి సాంగ్ వినేశారు హరవీలులో మనం ఉన్నాం. మరి ఫైనల్ క్వశ్చన్కి ఆన్సర్స్ ఎవరెవరు ఏం పంపించారో చూద్దాం. ఏ జంతువు తన నాలుకను బయటికి పెట్టలేదు, బయటికి చూపించలేదు, బయటకు తీయలేదు, ఏదైనా అనుకోండి. మరి ఆన్సర్స్ అయితే జంతువు అని కాదులే కానీ ప్రాణం తీసుకోండి. మళ్ళీ దీన్ని జంతువుని చూసేస్తే అందరూ నన్నే అంటారు ఇప్పటిదాకా నేచర్ గురించి మాట్లాడింది చందన అని. సో ఒక అందమైన అందమైన కాదులే, ఒక మంచి మంచి కూడా కాదులే, ఒక ప్రాణి. సో అది విషయం, మరి చెప్పేద్దాం ఆన్సర్స్ ఎవరెవరు ఏం పంపించారనేది. ప్రసాద్ గారు హిందూపురా హరినాథపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ నిఖిల్ గారు చేశారు కరెక్ట్గా. నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇది ఏంటండి, దేవసేన గారు ఏదో ఆన్సర్ చేశారు, నాకేం అర్థం కాల. నెక్స్ట్ ఇంకా విజయవాడ నుంచి పంపించారు విజయలక్ష్మి గారు, చాప కాని కోడి అంట, ఇలాంటిది ఒకటి ఉందని నాకు ఇప్పటిదాకా తెలియదు, కరెక్ట్ ఆన్సర్ కాదో కూడా చెప్పలేను నేను. అండ్ నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి నాగేష్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి పంపించారు వెలగలేరు నుంచి ఎవరు, శిరీష గారు. శిరీష గారు మీ పేరు మర్చిపోయారు, మీరు ఊరు పేరు మాత్రం పెట్టారు. నెక్స్ట్ ఇంకా విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చిలుక అనుకుంటున్నారు. నరేష్ గారు మెర్సీ విజయ్ గారు కానీ కాదండి, మూసపేట నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా చక్కని స్వరంతో మైమర్పిస్తున్న మీ కార్యక్రమానికి అభినందనలు అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ ఆన్సర్ చీమకోడి అంటూ పంపించారు, ఇది కూడా కాదండి. రాజశేఖర్ గారు బీవీ నగర్ నుంచి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఎన్జీఓ కాలనీ నుంచి రెడ్డన్న గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ. కర్నూలు నుంచి నజరీన్ గారు, నజీర్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎలక అనుకుంటున్నారు సాయి శిరీష గారు, కాదండి. అండ్ చెల్లపాండిమర్ గారు మోనిషా మధురై నుంచి పాంగోలిన్ అంటున్నారు, సో అది కూడా కాదు. బీడుపల్లి నుంచి బాబాజాన్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయ వేదాంతం జానకి గారు అన్ని మంచి ప్రశ్నలు వేశారు అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సాయి గణ్ పంపించారు కుండల మార్కెట్ అట, సో ఎలుక అనుకుంటున్నారు, కాదండి. అండ్ చిన్నారావు గారు పంపించారు దేవినగర్ నుంచి తాబేలు అంటూ, కాదండి. కానీ క్లూ అదే, అంటే తాబేలు లాగా ఇది కూడా అలా రెప్టైల్ అన్నమాట, అది విషయం. అండ్ అలాగే ఆన్సర్ చేశారు వినాయకుడి కోసం స్వరం సిద్ధం అంటున్నారు, సర్వం సిద్ధమా, సారీ సారీ, ఎవరు దీప అలాగే శివకుమార్ రీతు అందరూ కూడా కర్నూలు నుంచి. ఓకే, యాక్చువల్లీ మా ఇంటి ఏరియాలో కూడా అక్కడ ఆల్రెడీ పందిళ్ళు అన్నీ సిద్ధంగా ఉన్నాయన్నమాట. అండ్ ఏదన్నా అదొక మంచి ఫెస్టివల్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఎవరు, నర్సాపూర్ నుంచి పాపారావు గారు కరెక్ట్ ఆన్సర్తో. సో మీరు మీ పేరుని కూడా పంపించండి ఈసారి. అండ్ అలాగే ఉమాదేవి గారు, రత్న గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కోనంపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కాస్త ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు బంగారుదలి అంటున్నారు తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి త్రిమూర్తులు గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హాయ్ చందన, మీ క్వశ్చన్స్ కష్టంగానే అనిపించింది, సరే ఒకరి ఒక రాయి విసురుదామనా, ఓకే ఓకే, ఒక రాయి విసురుదాం అనుకుని ఆన్సర్ పడుతున్నాను. మా ఇంట్లో కోడి వచ్చింది, దాని నాలుక బయట పెట్టలేదు, మరి కప్ప అదే ఫ్రాగ్, దానికి నాలుక చూడలేదు, వాటి నాలుక ఉంది నాకు కనిపించట్లేదు, ఏమో

మరి అంటున్నారు. మొత్తానికి కప్ప కోడి అనమాట. ఈ రెండు కూడా కాదండి ఆన్సర్స్. మీ రాయి అలా పక్కకి వెళ్ళి నదిలో పడింది, అది సంగతి. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు? కృష్ణవేణి గారు భవానీ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ స్వాగతిస్తూ అరుణ అండ్ నరీష్ శ్రీనివాస్ జ్యోత్స్న అందరూ కూడా పంపించారు అయ్యప్ప నగర్ నుంచి. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి మస్తాన్ గారు ఫ్యామిలీ పంపించారు. ఎలిఫెంటా కాదు, దాని పక్కన నుంచి మీరు పంపించిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. అండ్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ సముద్రంలో నివసించే జంతువు అంటున్నారు. యాక్చువల్లీ ఇది నీళ్ళలోనూ ఉంటుంది, బయట కూడా ఉండగలదు కదా. అనుష గారు అండ్ డానియల్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి గుడ్ మార్నింగ్ అంటూ అక్తర్ వల్లి భాషా ఇమాంబి అందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆధుని నుంచి మళ్ళీ ఎప్పుడు వస్తారంటూ అడుగుతున్నారు. చెప్పాగా గణేష్ని పలకరించి అప్పుడు మీ అందరినీ పలకరిస్తా, అది సంగతి. నెక్స్ట్ ఇంకా ముసపేట నుంచి నరేష్ గారు ఫ్యామిలీ పంపించారు. చిరుతపురి కాదండి. అండ్ తిరుపతి నుంచి దేవసేన గారు కుందేలు అనుకుంటున్నారా? సో కుందేలు కాదండి, అది విషయం. నెక్స్ట్ ఇంకా బీవీ నగర్ నుంచి రాజశేఖర్ గారు నత్త అనుకుంటున్నారు. నత్త కూడా కాదండి, నత్త అని చెప్పి అడుగుతున్నారు సాయి శిరీష గారు. కప్ప కానీ నత్త కానీ అంట, ఇవి కూడా కాదు. నెక్స్ట్ ఇంకా గరీబ్ డైల నవాజ్ గారు పంపించారనమాట నత్త అంటూ నర్సరావుపేట నుంచి కాదండి. అండ్ ఆదినారాయణ గారు బుచ్చయ్య కాలనీ నుంచి పంపించారు. సో కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చలపాండిమర్ నుంచి మోన్ష గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మీ ఆన్సర్ నేను చదివేశానండి ఆల్రెడీ, బాగుందని. మీ ఆన్సర్ కరెక్ట్ అని కూడా చెప్పేశాను, విషెస్ చెప్పేశాను త్రిమూర్తులు గారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఆవు అనుకుంటున్నారు ఎవరు అని అంటే నరేష్ గారు. సో కాదండి. అండ్ ఇప్పుడే తెలిసింది ఆన్సర్ అంటూ దేవసేన గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఏ జంతువు తన నాలుకను బయటపెట్టలేదు అని అంటే ఇది జంతువు కింద తీసుకోవడం కన్నా ఒక రెప్టైల్ కింద తీసుకోవడం బెటర్, ఎందుకంటే అది ఇలా పాక్కుంటూ వెళ్తూ ఉంటుంది కాబట్టి. మొసలి అనమాట. ఎందుకు అని అంటే దాని నోటికి అన్నా దాని నాలిక చాలా చిన్నగా ఉండి అది దాని కింద దవడి భాగంలో కలిసిపోయి ఉంటుంది కాబట్టి అందువల్ల అది బయటపెట్టలేదు. సో ఇది మన ప్రోగ్రామ్ ఇవాళ హర్వీలు. అండ్ మీ అందరినీ త్వరలోనే మళ్ళీ కలుస్తాను. సో అంతవరకు వింటూ ఉండండి భారతి ఎఫ్ఎం. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. అనంతరం రాష్టంలో శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీలు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేరళంలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే పిఠాపురం అభివృద్ది పనులపై సమీక్ష సమావేశం నిన్న నిర్వహించారు. తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్తగా 21 పోషకాహార పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ప్రకటించారు. వీటి నిర్మాణం పూర్తయితే 175 పడకలు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పసుపు సాగుకు ఊతమిచ్చేలా గిరిజన సంక్షేమ శాఖ 40% రాయితీ అందించనుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 17న ఉచిత రక్తదాన శిబిరాలు, ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. దేశీయ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 622 పాయింట్లు కోల్పోయి 74268 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 221 పాయింట్లు కుంగి 23256 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.79గా ఉంది. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఈరోజు రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటూ అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. మీరు వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు. 11:12 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో సినిమా కబుర్లోకి వచ్చేసాం కదా. మరి నేను ఇక సినిమా కబుర్లు కొత్త కొత్తవి ఏం మాట్లాడబోతున్నాను. ఇప్పుడైతే ఇరుమూరి సక్సెస్ మీట్ చాలా జోష్గా కంప్లీట్ చేసేసుకుంది. సో ఇరుమూడి ఎక్కడికి వెళ్ళినా సరే మన రవితేజ గారు ఫ్యాన్స్ అసలు మామూలుగా వదలట్లేదు. అండ్ నటుడిగా తనకి సంతృప్తినిచ్చిన ఫిలింగా మరి రవితేజ గారు కూడా చెప్తున్నారు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టేశారు కదా. అయితే ఈ ఇరుమూడి సక్సెస్ మీట్లో డైరెక్టర్ గోపీచంద్ మలినేడి గారు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చేశారు. సో రవితేజ గారితో నెక్స్ట్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లోనే ఖచ్చితంగా సినిమా చేస్తాను అండ్ ఇరుమూడికి మించిన సక్సెస్ అయితే అవుతుంది నేను తీయబోయే సినిమా అని కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. సో ఇది డైరెక్టర్స్ లో ఒక చిన్న కాంపిటీషన్ అనకూడదు కానీ ఒక

ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. సో ఒకరిని మించి ఇంకొకరు, ఇంకొకరిని మించి ఇంకొకరు, ఇలా మంచి మంచి సినిమాలు తీయాలనే ఒక ఆసక్తిగా మారిపోతుందన్నమాట తొందరగా ఇండస్ట్రీ అయితే. సో ఇంకా మిగతా డైరెక్టర్స్ కూడా ఖచ్చితంగా నన్ను మించిన ఇంకా సినిమాలు తీయాలి అని అందరికీ ముందుగానే హింట్ చేస్తున్నారనమాట. మరి చూడాలి, గోపి చంద్రమల్లేని గారితో నెక్స్ట్ మన రవితేజ గారు సినిమా తీయబోతున్నారు. సో ఈ సినిమా డీటెయిల్స్ అన్ని తెలియాలి అంటే ఇంకా మనం వెయిట్ చేయాల్సిందే. ప్రజెంట్ అయితే గోపిచంద్ గారు బాలకృష్ణ గారితో దాదా అనే ఫిల్మ్ తీస్తూ చాలా బిజీగా ఉన్నారనమాట. ఇది ఒక పవర్ఫుల్ ప్రాజెక్ట్, మరి చూడాలి ఏది ఎలా ఉండబోతుంది అని తెలియాలంటే మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ గురించి మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉందాం సినిమా కబుర్లో. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ మిరపకాయ సినిమా నుంచి వినేశారు కదా. అండ్ ఈ రోజు ఇద్దరు హీరోయిన్స్ పుట్టినరోజులు కూడా. సో హీరోయిన్ శ్రియా చరణ్ పుట్టినరోజు, అలాగే మన హీరోయిన్ అంజలి గారు. సో ఈ ఇద్దరు సినిమాలతో ఎన్ని సూపర్ హిట్స్ కొట్టారో ఇప్పటికీ మనల్ని అందరినీ ఎంతగా అలరిస్తున్నారు. శ్రియా గారు ఎప్పటి నుంచి ఉన్నారండి, ఇష్టం సినిమాతో తన కెరీర్ని స్టార్ట్ చేసి, అండ్ రీసెంట్గా మిరాయ్ సినిమాలో తన క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా చాలా బాగుంది కదా. అండ్ ఇంకా అప్కమింగ్ ఫిలిమ్స్ చాలానే ఉన్నాయి తనవి. సో వాళ్ళిద్దరికీ కూడా తన వాళ్ళ కెరీర్లో ఇలానే ఎప్పుడూ బిజీగా ఉంటూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ శివాజీ ఫిల్మ్ నుంచి, అలాగే సీతమ్మ మార్కెట్ లో సినిమాల చెట్టు నుంచి కూడా ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టూ వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో వాన చినుకులు ఇట్టా తడిపితే అంటున్నారు కదా, సో సాంగ్ అయితే వినేసాం. ఆ ఏదో వాన చినుకులు మన విజయవాడని కూడా తడిపిస్తే ఎంత బాగుంటాయండి. సో నిన్న ఈవినింగ్ అయితే చాలా సడన్ గా మంచిగా వర్షం అయితే పడిపోయింది. మరి ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి బాగా కూల్ కూల్ గా ఉంది క్లైమేట్. మరి ఎనీ టైం మన వరుణుడు అలా కులుస్తాడేమో విజయవాడలో చూడాలి. ఓకే, మీరు మాత్రం బయటకు వచ్చే వాళ్ళు మీ పనులన్నీ త్వరగా కంప్లీట్ చేసుకోండి అండ్ కేర్ఫుల్ గా ఉండండి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా. సో ఇక ఓజీ గురించి మాట్లాడుకుందామా? సో ఎందుకంటే ఓజీ వచ్చేసిన తర్వాత ఓజీ యూనివర్స్, సో నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు రాబోతుంది ఏంటి అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మన పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా. మరి సుజీత్ డైరెక్షన్ లో ఓజీ యూనివర్స్ కి సంబంధించి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చారు మన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అనమాట. సో ఆల్రెడీ ఫస్ట్ ఓజీ ఫిలిం లో అయితే మాత్రం మ్యూజిక్ అదరగొట్టేశారు కదా. ఇంతకీ మెయిన్ గా మన పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ అయితే ఉంటుందండి ఆ మ్యూజిక్ కానివ్వండి, ఓజీ సాంగ్ సూపర్ కదా. మరి తర్వాత వచ్చే ఈ ఓజీ యూనివర్స్ కి సంబంధించి ఒక చిన్న ఒరిజినల్ సౌండ్ ట్రాక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇది కాసేపట్లోనే అలా రిలీజ్ చేశారో లేదో వెంటనే అది ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది తెలుసా. మరి ఫ్యాన్స్ అందరూ కూడా సూపర్ గా ఉందని చెప్పేసి కామెంట్స్ కూడా చేసేస్తున్నారు. ఇక చూడాలి ఇంకా మన తమన్ గారు ఇంకా ఎలాంటి సర్ప్రైజ్లు ఇస్తారు, మ్యూజిక్ ఇంకా ఎలా ఉండబోతోంది, ఈ ఫిలిం కి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఏంటి అనేది మాత్రం తెలియాలంటే ఇంకొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఓజీ యూనివర్స్ త్వరగానే మనం రిలీజ్ అయిపోవాలని కూడా కోరుకుంటూ మీ అందరి కోసం ఓజీ నుంచి టైటిల్ ట్రాక్ రిప్లై చేస్తున్నారు. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: FM 101.3.
1: వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే.
2: ఇదిగో అమ్మాయి, నువ్వు చేసే పనేం బాగాలేదు.
1: ఏంటత్తయ్య, పాట బాగాలేదా?
2: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
1: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
2: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతి ఏమో గానీ నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంత విలువైందో తెలుసా నీకు?
1: అవునా అత్తయ్య?
2: హా, ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్ కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుందనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం.
3: సో సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హండల్ ఫిలిం నుంచి సాంగ్ వినేశారు కదా, మరి మీరు ఎంటర్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో. 11:42 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి నాగ చైతన్య గారు నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం అంటే వృషకర్మ ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకుంది షూటింగ్ అంతా కూడా. ఇక December 4th ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో కొత్తగా వచ్చిన రిలీజ్ డేట్ ఇది. ఇది వరకు అయితే December 3rd అట్లా అనుకున్నారు, కానీ అదే డేట్లో ప్రభాస్ గారు నటించిన ఫౌజీ రిలీజ్ కాబోతోంది. కాబట్టి కాస్త ఇంకా కొంచెం సస్పెన్స్లోనే ఉంది. ఈ నెక్స్ట్ డేనే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారా లేకపోతే ఇంకా ఏమన్నా పోస్ట్పోన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఈ వృషకర్మని అనేది మాత్రం చూడాలన్నమాట. సో మొత్తానికి ఒక చిన్న చేంజ్ అయితే చెప్పేశారనమాట. మొత్తానికి 4th December 4th అయితే చేస్తున్నాం అని మాత్రం చెప్పారు. తెలుగు, తమిళ్, హిందీ అండ్ మలయాళం, కన్నడ లాంగ్వేజెస్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. అదే విషయం మరి ఇంకా మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం తర్వాత తొందరలో. మరి మీ ఇంటి చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: జబర్దస్త్ ఫిలిం నుంచి జబర్దస్త్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మనమున్నాం, నేను మీ ఆర్జే తేజు. హీరో సూర్య గారు వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీ బిజీగా ఉంటున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా అలా వచ్చింది, వెంటనే సూపర్ హిట్ కొట్టేసింది. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ కి రిలీజ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు తెలుసా. అది కూడా ఎంతో దూరంలో లేదు, నవంబర్ 6th తన నెక్స్ట్ మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారు హీరో సూర్య. అయితే ఈ సినిమాకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అంటే, సినిమా పేరు సీన్. మరి ఆయన ఇందులో ఒక డిఎస్పీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. కానీ ఆల్రెడీ మనకు తెలుసు పోలీస్ క్యారెక్టర్ మనకి సింగం సినిమాలో ఆల్రెడీ చూపించేశారు, ఎంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించి అందరినీ మెప్పించేశారు కదా. అయితే సింగం సినిమాలో కనిపించినంతగా స్ట్రిక్ట్గా ఉండరు, కానీ ఇందులో ఒక డిఫరెంట్ సైకో తరహా పోలీస్ పాత్ర అనమాట ఇది. అండ్ అంత నెగ్లెక్టెడ్గా రూడ్ బిహేవియర్, నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్గా మనకి సీన్ సినిమాలో హీరో సూర్య కనిపించబోతున్నారు. మరి ఎలా ఉంటుంది ఆయన క్యారెక్టర్ అనేది చూడాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే. నవంబర్ 6th వరకు థియేటర్స్కి వెళ్ళి హాయిగా సినిమా చూసేయచ్చు. మరి ఆవేశం మూవీ డైరెక్టర్ జీతు మాధవన్ గారు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారనమాట. మరి సూర్య గారికి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ మరి మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. ఈ గవర్నెన్స్ ఫైళ్ల పరిష్కారం, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లాల ర్యాంకింగ్స్, భూ పరిపాలన, కేంద్ర నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్టంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో విద్యుత్ పరిస్థితిపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమీక్షలో ప్రస్తుతం రాష్టంలో విద్యుత్ వినియోగం వేసవినే తలపించే స్థాయిలోనే కొనసాగుతుందని అధికారులు మంత్రికి వివరించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ఈరోజు పట్టాలు అదుపుతప్పడంతో పునరుద్దరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైలు నెంబర్ 67285 రాజమండ్రి విశాఖపట్నం ప్యాసింజర్ మరియు రైలు నెంబర్ 67286 విశాఖపట్నం రాజమండ్రి ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే తెలిపింది. రేపు జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతోందని అనంతపురం జిల్లా ప్రిన్సిపల్ జడ్జి ఈ భీమారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో రాజీ పడదగ్గ కేసులను నిర్ధారించి వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సిహెచ్ మధుసూదన్ రావు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన రాష్టస్థాయి శిక్షణా ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల వాహనాల రద్దీని నియంత్రించేందుకు తిరుపతి నగరంలో 7 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను సిద్దం చేస్తున్నారు. భక్తులు ఏ మార్గాల్లో తిరుపతికి చేరుకుంటారో పరిశీలించి వాటికి అనుగుణంగా వాహనాలను పార్కింగ్ కేంద్రాలకు మళ్లించనున్నారు. అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణులను కాపాడటం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న అటవీ అమరవీరుల సేవలను స్మరించుకునే ఉద్దేశంతో ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 12 o'clock దాటి 8 minutes అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్న మనం, నేను మీ ఆర్జే తేజ. మరి ఇక మనమైతే విజిల్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా, మరి ఈ రోజు మన మీకు తెలుసాలో ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే అందమైన గోదావరి గురించి మాట్లాడుతున్నాం.

అనుకుందాం. అసలే క్లైమేట్ చాలా చల్లగా బాగుంది కదా, మరి అక్కడక్కడ వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. సో ఇక ఈ క్లైమేట్లో చక్కగా గోదావరి నది గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది. మరి గోదావరి నదిని మన దేశంలో తెలుసు కదా, గంగా, సింధు నదుల తర్వాత అతి పొడవైన నదిగా చెప్తారు. మరి మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకేశ్వరంలో అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో జన్మించింది గోదావరి. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందుకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుందన్నమాట. ఇక తర్వాత ఆదిలాబాద్, జగిత్యాల, ఖమ్మం, ములుగు ఈ జిల్లాల నుంచి ప్రవహిస్తూ అలా భద్రాచలం వరకు చేరుకుంటుంది. సో భద్రాచలం చేరుకుని ఏపీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక ఏపీలో చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాల నుంచి ప్రవహిస్తూ అంతర్వేది వద్ద బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది మన అందమైన గోదావరి నది. ఇక తర్వాత మరిన్ని విషయాలు గోదావరి గురించి మాట్లాడుకుందామండి. అసలు ఈ నది పొడవు మొత్తం ఎంత ఉంది, అసలు ఈ చరిత్ర, గోదావరి నది చరిత్ర గురించి కూడా కొన్ని విశేషాలు ఈ రోజు మనం మీకు తెలిసేలా తెలుసుకుందాం. మరి దానికంటే ముందు మన తెలుగు సినిమా పాటల్లో అసలు గోదావరి పేరుతో వచ్చే పాటలు ఎన్నో ఉన్నాయి కదా, ఎన్నో అద్భుతమైన పాటలు, మరి అవన్నీ కూడా ఈ రోజు మనం విందాం. ఫస్ట్ అయితే గోదావరి నుంచి టైటిల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, బాలుగారి వాయిస్ లో వస్తుంది, వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎస్ వింటూ ఉండే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:21 అయిపోయింది క్లాక్ టు టైం చూస్తే. మరి అందమైన గోదావరి నది గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక గోదావరి నది మొత్తం పొడవు 14.65 కిలోమీటర్లు. ఈ నది ఒడ్డున ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఎన్నో పట్టణాలున్నాయి, ఇంకా ఎన్నో ఉపనదులు కూడా ఉన్నాయి. అంటే ధవళేశ్వరం దగ్గర గోదావరి నది 7 పాయలుగా చీలుతుంది. మరి వాటిని సప్త ఋషుల పేర్లతో పిలుస్తారు. గోదావరి నదిని దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్, తెలివాహి, తర్వాత కవుల నది అనే పదాలతో కూడా, ఇన్ని రకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు తెలుసా. మరి ఈ గోదావరి నది యొక్క దృశ్యం ప్రతి ఒక్కరిలో కావ్యభావం కలిగిస్తుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే చాలా మంది కవులు, రచయితలు గోదావరి నది మీద పాటలు రచించారు, మనం కూడా చాలా విన్నాం కదా. ఇక సినిమా డైరెక్టర్లు బాపు గారి దగ్గర నుంచి ఎంతో మంది గోదావరి అందాలను వెండి తెరకెక్కించారు. ఇక చల్లని ప్రశాంత వెన్నెల రాత్రిలో గోదావరి నదిలో బోట్ షికారు మధురానుభూతినిస్తుంది కదా. ప్రకృతి పరిచిన పచ్చని తివాచీపై కూర్చుని ప్రవహిస్తున్న ఆ గోదావరిని చూస్తూ చల్లని గాలిని ఆస్వాదించడం ఒక అనుభూతి. మరి ఇంకా గోదావరి అందాలను చూడాలి అంటే ఖచ్చితంగా పాపికొండలు ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. రాజమండ్రికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి పాపికొండలు. ఇక బోట్ రైడ్ చేస్తూ వెళ్తూ ఉంటే అసలు మరొక ప్రపంచంలోకి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. సో మీరు కూడా మీ లైఫ్లో ఒక్కసారైనా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ట్రిప్ అని చెప్పాలి పాపికొండల ట్రిప్. మరి ఖచ్చితంగా మరిన్ని విషయాలు మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం, అంటే ఒక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: నీలాల శరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద, శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలతో సహా రష్యా ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలోని పరిస్థితి, వాణిజ్య సంబంధాలు, ఇంధన సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు. రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్తో చర్చలు జరుపుతారు. అధ్యకుడు పెజేష్కియాన్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుంటారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇరువురు నేతలు ప్రాంతీయ పరిణామాలతో సహా పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో కూడా సమావేశమవుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద, శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాలు మానవాళిలో దాదాపు సగం మందికి, ప్రపంచ జీడీపీలో దాదాపు 40% ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ వాటా ఇప్పుడు 4వ వంతు ఉందని, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యంలో భారత్ ఒక మూల స్తంభంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. స్వదేశీ తయారీ ఎగుమతులలో ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు అతిపెద్ద విభాగాలుగా ఉన్నాయని తెలిపారు. ముడి పదార్థాలు, క్రిటికల్ మినరల్స్ సహా ఒక దేశం ఉత్పత్తుల కోసం మరో దేశం తమ మార్కెట్లను తెరిచి ఉంచాలని బ్రిక్స్ దేశాలకు పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.
2: India is also known as the pharmacy of the world. We see BRICS as an important market for these and other products that India seeks to take to the world as a trusted partner.
1: 1893 సెప్టెంబర్ 11 చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద ప్రసంగాన్ని ఒక సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ ఆయన సందేశం మన దేశ నాగరికత, విశిష్ట సంస్కృతి మూలాలను ప్రతిబింబించిందని అన్నారు. వివేకానంద స్ఫూర్తిదాయక మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో కూడిన ఆత్మీయ, చారిత్రక సంబంధాలను పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ భాగస్వాములుగా గ్లోబల్ సౌత్ ప్రయోజనాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు దృఢంగా కట్టుబడి ఉన్నాయని పేర్కొంది. భారత్, ఉగాండాలు బలమైన స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటున్నాయని, ద్వైపాక్షిక, బహుపాక్షిక రంగాలలో ఇరు దేశాల భాగస్వామ్యం పెరుగుతోందని మంత్రిత్వ శాఖ

0: తెలిపింది. ఇదిలా ఉండగా నైజీరియా విదేశాంగ మంత్రి బియాంకా ఒడుమెగ్వు ఒజుక్వు, ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినం, అటవీ అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ సంరక్షకులు, రేంజర్లు సభ్యులకు ఈరోజు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. సుస్థిర భవిష్యత్తుకై తమ ప్రాణాలర్పించిన అటవీ అధికారులకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నివాళులర్పించారు. దేశంలోని విస్తృత జీవ వైవిధ్యాన్ని అటవీ అధికారుల బృందం అంకితభావంతో కాపాడుతోందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. దేశ సహజ సంపద రక్షణలో కార్చిచ్చులు, స్మగ్లర్లు, వేటగాళ్లతో పోరాడి తమ జీవితాలను త్యాగం చేసిన అధికారులను స్మరించుకుంటూ చెట్లు, నదులు, సహజ వనరులు మాత్రమే కాదని మానవాళికి జీవనాధార వ్యవస్థగా ఉన్నాయని భూపేందర్ యాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ HPV టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. HPV సంక్రమణ, HPV సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షించడానికి మరో ముందడుగు ఇదని పేర్కొంది. ప్రతి టీకా దేశంలోని బాలికలను ఆరోగ్యకరమైన క్యాన్సర్ రహిత భవిష్యత్తుకు మరింత చేరువ చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 7వ సంచిక ఈరోజు ముంబైలో ముగుస్తుంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటమ్, సమ్మిళిత ఫైనాన్స్ కోసం విశ్వసనీయ అనుసంధాన ప్రపంచ వ్యవస్థలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఫెస్ట్ను నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విధాన రూపకర్తలు, నియంత్రణ సంస్థలు, కేంద్ర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఫిన్టెక్లు, సాంకేతిక కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు తదితర ప్రపంచ భాగస్వాములు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలు ఈరోజు GFF ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లోతైన సహకారం, బలమైన భాగస్వామ్యాల ద్వారా సుస్థిరతను పెంపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ప్రతి దేశ ఆర్థిక వ్యూహంలో స్థితిస్థాపకత కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రేపు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈరోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మంత్రి ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం వైవిధ్యమైన వనరులు, మార్కెట్లు, సామర్థ్యాలు, అనుభవం కలిగిన ఆర్థిక వ్యవస్థలను ఒకచోటుకు చేర్చుతుందని అన్నారు. ఈ కూటమి విధానాలను పోల్చుకునేందుకు కీలకమైన ఏర్పాట్ల బలోపేతానికి సభ్య దేశాల ఎంపికలను విస్తృతం చేసేందుకు ఒక వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. సంస్థాగత సహకారంలోకి ప్రవేశించి బ్రిక్స్ కూటమి 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది బ్రిక్స్ కు ఒక మైలురాయి అని పీయూష్ గోయల్ అన్నారు.
1: BRICS has evolved substantially in its membership, agenda and mechanisms of cooperation. India's chairship has sought to carry this evolution forward through the theme of building for resilience, innovation, cooperation and sustainability.
0: ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజులలో తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహిళల ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11 అల్ఖైదా చేసిన ఘోరమైన దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడులలో మరణించిన దాదాపు 3,000 మందిని స్మరించుకుంటూ వారికి అమెరికన్లు నివాళులర్పిస్తున్నారు. అమెరికాలో 2001 నాటి అల్ఖైదా విమాన హైజాకింగ్ల విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అల్ఖైదా హైజాకర్లు 4 ప్యాసింజర్ విమానాలను ఆయుధాలుగా మలుచుకున్నారు. హార్ము జలసంధిలో అమెరికాకు చెందిన మానవరహిత ఉపరితల వాహనాన్ని తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకుందని ఐఆర్జీసీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 12:41 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మరి మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. మరి నేను మీ ఆర్జే తేజు. గోదావరి నది గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి గోదావరి నది చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే ఒకప్పుడు దేశంలో కరువు నిండిపోయి తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు వారి శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు ఆ ఋషులు ఏమనుకున్నారు, తమకు లేని తపోశక్తులు గౌతముడికి ఉన్నాయి అని చెప్పేసి ఈర్ష్యపడ్డారు. ఆ ఈర్ష్యతో ఒక మాయా గోవును పంపించి గౌతముడి పాడి పంటలు నాశనం చేయించారనమాట. అప్పుడు గౌతముడు ఏం చేశారు, ఒక దర్భతో ఆ గోవును కొట్టారనమాట. కొట్టగా అది కాస్త మరణించింది. ఇక ఆయనకి చాలా బాధ కలిగింది. గోహత్య నివృత్తి కోసం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి గౌతముడు ఏం చేశారంటే శివుడిని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడు. ఇప్పుడు ఆ గంగనే గోదావరి నది లేదా గౌతమ నది అని పిలవడం మొదలెట్టారు. ఇక ఆ నదిని చనిపోయిన గోవు మీద నుండి ప్రవహించేలాగా చేసి ఆయన పాపాన్ని విముక్తి చేసుకున్నాడు. ఆ స్థలాన్నే గోష్పాద క్షేత్రంగా చెప్తూ ఉంటారు. మరి ఈ క్షేత్రమే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణం అన్నమాట. సో ఇది దీని చరిత్ర. ఇక మరిన్ని విషయాలు తెలుసుకుందాం మన గోదావరి గురించి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: FM 101.3.
1: బ్యూటిఫుల్ సాంగ్, గోదావరి గట్టు పైన సాంగ్ వింటే ఎంజాయ్ చేస్తున్నారు మన రాజకుమారుడు. సో సినిమా నుంచి అనమాట, మరి తరాలు మారిన అస్సలు బోర్ అనేది కొట్టిన లిరిక్స్ ఏమైనా ఉన్నాయి తెలుగు పాటలకి అంటే గోదావరి గట్టు మీద ఆ చిన్న పిట్ట, లేదంటే గోదావరి గట్టు మీద రామచిలక. సో ఇది ఎన్నో పాటలు ఉన్నాయి కదా. మరి జమున గారి సాంగ్ మనకి బాగా గుర్తు, గోదావరి గట్టు మీద, ఐ మీన్ గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది. సో అక్కడి నుంచి చూసుకుంటే తర్వాత నుంచి బోల్డ్ అని పాటలండి, గోదావరి గట్టు మీద రామచిలకవే అంటూ సంక్రాంతికి వస్తున్న మూవీలో మనం విన్నాం. సో ఈ లిరిక్స్ మాత్రం మనకు వినగానే భలే ఎక్కేస్తాయి మన బ్రెయిన్కి, అంటే మన నేటివిటీకి దగ్గరలో. సో మన నది గురించి చెప్పిన పాటే కదా అన్నట్టుగా చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇంకా ముందు ముందు రాబోయే పాటల్లో కూడా ఈ గోదావరి గట్టుని ఖచ్చితంగా యాడ్ చేస్తారు, ముందు జనరేషన్ వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చేస్తుంది కూడా. సో అంతటి బ్యూటిఫుల్ లిరిక్స్ అనమాట. మరి నిజంగా మన ప్రతి దేశంలోని, అంటే మన దేశంలోని ప్రతి జీవనదికి పుష్కరం ఎలా అయితే ఉంటుందో మన గోదావరి నదికి కూడా పుష్కరం అయితే ఉంటుంది కదా. మరి పంచాంగం ప్రకారం చూసుకుంటే గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరం అయితే వస్తుంది అన్నమాట. సో లాస్ట్ గా పుష్కరాలు ఎప్పుడు జరిగాయి గుర్తుందా? 2015 జూలైలో అనమాట. ఇక నెక్స్ట్ రాబోయేది మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత, అంటే రాబోయే సంవత్సరం మన 2027లోనే జూన్లో ఈ పుష్కరాలు అయితే రాబోతున్నాయి. సో చాలా త్వరగానే వచ్చేసాయి, అంటే 12 ఇయర్స్ అప్లై కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక గోదావరి నది మీద ఎన్నో ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కదా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని, శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్ట్, ఇంకా సార్ ఆర్థన్ కాటన్ ఆనకట్ట. మరి ఇవన్నీ

ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఏం జరుగుతోంది, ఈ గోదావరి నది మనకు తాగునీరు సాగునీరు అందిస్తోంది. అండ్ ఇంకా చెప్పుకోవాలి అంటే ఎంతో మంది మహాకవులు కూడా ఉన్నారండి. సో ఏనుగు లక్ష్మణ కవి, కూచిమంచి జగ్గ కవి, తిమ్మకవి, ఇలా ఎంతో మంది తెలుగు కవులు గోదావరి ప్రాంతపు కవులుగా బాగా ఫేమస్ అయిపోయారు. అలాగే మన సినీ గేయ రచయిత ఆరుద్ర గారు గోదావరి నది మీద చేసిన వ్యాఖ్యలు కూడా మీకు గుర్తున్నాయా? వేదంలో గోదావరి ప్రవహిస్తుంటే చెల్లి వెన్నెల వలె కృష్ణవేణి విహరిస్తుంది తల్లి అని అన్నారు. మరి గోదావరి మీద మాటలు కానీ, పాటలు కానీ, రచనలు కానీ, కావ్యాలు కానీ అసలు ఏవైనా సరే తగ్గేదే లేదన్నట్టుగా ఉంటాయి. మరి ఇక ముందు రాబోయే కవులు కూడా అలానే గోదావరి నది మీద పాటలు, మాటలు ఎన్నో అందిస్తారు. సో అందమైన గోదావరి గురించి మనం ఈరోజు మన షోలో మాట్లాడుకున్నాం కదా, సో ఇది ఇవాళ మన గోదావరి కబుర్లు అనమాట. ఇక నెక్స్ట్ మీకోసం గుండెల్లో గోదావరి ఫిలిం నుంచి ఇళయరాజా గారి వాయిస్లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. నేను మీ RJ తేజు.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీలు కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్దికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎన్టీఆర్ జిల్లా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో మొత్తం 45 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు సేవల గురించి సమాచారం అందించడానికి దక్షిణ కోస్తా రైల్వే హెల్ప్ డెస్క్ లో ఏర్పాటు చేసింది. సంప్రదించవలసిన నెంబర్లు రాజమండ్రి 8125 98681 ఏలూరు 0866257244 విజయవాడ 7815909463 లో సంప్రదించవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లాలో సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన స్టూడెంట్ కిట్ల నాణ్యత చాలా బాగుందని, ఈ మార్పు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారని కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల పథకం ఎన్ఎంఎంఎస్ పరీక్షకు 12 అక్టోబర్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో వసతి సదుపాయం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కక్షిదారులు నేరుగా లేదా న్యాయవాదుల ద్వారా సంబంధిత కోర్టులను సంప్రదించి కేసులను పరిష్కరించుకోవాలని, లోక్ అదాలత్ ద్వారా సమయం డబ్బు ఆదా అవుతాయని పేర్కొన్నారు. రష్యా అధ్యకుడు పుతిన్ భారత్ పర్యటనకు విచ్చేశారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. రక్షణ, ఎనర్జీ, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక భేటీలో పాల్గొంటారు. బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వద్ద అల్పపీడనం కేంద్రీకృతమవడంతో ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. రానున్న 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత స్పష్టం చేశారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ధీరా ప్రోగ్రామ్ లో మనమున్నాం. 1:08 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి ఈ రోజు టాపిక్ ఏంటి? ఆకాశాన్ని చూసి మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం కదా, ఈ నక్షత్రాలు ఎలా వచ్చాయి, చందమామ ఎలా ఏర్పడింది, నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి, అసలు ఏంటి ఈ ఆకాశం, దాని మీద వెనక ఉన్న రహస్యాలు ఏంటి అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే కొంతమంది మాత్రమే పరిశోధనలు చేస్తూ వాటి గురించి అన్ని వివరాలు తెలియజేస్తారు. మరి ఆకాశాన్ని చూసి ఆశ్చర్యపడటం మాత్రమే కాదు, ఆకాశం వెనుక దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి పరిశోధన అయితే ఖచ్చితంగా చేయాల్సిందే కదా. మరి ఏదైనా సరే మనకు తెలుస్తోంది ఇంత ఈజీగా అంటే పరిశోధనలతో మనల్ని ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని గురించి తెలియజేస్తున్న ఎంతో మంది ఆస్ట్రోనాట్స్ అవ్వచ్చు, లేకపోతే ఆస్ట్రోఫిజిసిస్ట్ అని పిలుస్తారు కొంతమందిని, సో వాళ్ళవచ్చు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ పరిశోధన వల్లే మన ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలన్నీ కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి. మరి ఇలాంటి పరిశోధనతో భారత ఖగోళ శాస్త్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఒక ప్రముఖ శాస్త్రవేత్త గురించి, ఒక ప్రొఫెసర్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మరి ఆవిడే డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. మరి అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి చాలా విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం మన ధీర ప్రోగ్రాంలో. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నీ మనసు నాకు తెలుసు సినిమా నుంచి సాంగ్ విన్నారు కదా, మరి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ధీర ప్రోగ్రామ్ ని. మనమైతే మాట్లాడుకుంటున్నాం ఖగోళ శాస్త్రవేత్త గురించి, మరి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి. మరి ఆవిడ నక్షత్ర సమూహాలు అంటే స్టార్ క్లస్టర్స్ అని చెప్పి పిలుస్తాం కదా, సో నక్షత్ర సమూహాలు, నక్షత్రాల నిర్మాణం, విశ్వ పరిణామంపై ఆమె చాలా పరిశోధనలు అయితే చేశారనమాట. అవన్నీ ఎంతో విశిష్టమైనవిగా చెప్తారు. సో దీనికి గాను ఆవిడ కెరీర్లో ఎన్నో ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ సాధించారు, అండ్ విజ్ఞాన్ శ్రీ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు కూడా అందుకున్నారు. ఇక రీసెంట్గా మన 2026లోనే రీసెంట్గా కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ని కూడా అందుకున్నారు. మరి ఈ మెడల్ అందుకున్న తొలి భారతీయ మహిళగా ఆవిడ రికార్డు అయితే సృష్టించారనమాట. ఇక అన్నపూర్ణి గారు మాట్లాడుకుంటే పాలక్కడ్లోని విక్టోరియా కాలేజ్లో సైన్స్ విభాగంలో పాఠశాల విద్యను పూర్తి చేయడం జరిగింది. ఇక 1996లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి నక్షత్ర సమూహాల అధ్యయనాలు, నక్షత్ర పరిణామం అనే ఒక అంశంపై పీహెచ్డీ కూడా కంప్లీట్ చేశారు. ఇక ఆవిడ వయోలిన్ కూడా నేర్చుకున్నారు తెలుసా, సో వయోలిన్ కూడా వాయిస్తారనమాట. ఇక స్టార్టింగ్లో 1990 నుంచి 1996 వరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్లో రీసెర్చ్ ఫెలోగా పనిచేయడం జరిగింది. తర్వాత 1998లో ఇన్స్టిట్యూట్లో ప్రెజెంట్గా సో అక్కడే వర్క్ చేస్తూ ప్రజెంట్ అయితే ప్రొఫెసర్గా డైరెక్టర్గా కూడా వర్క్ చేస్తున్నారనమాట. సో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం సుబ్రహ్మణ్యం గారి గురించి. మరి తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ధి రంగాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గొప్ప సేవలు అందిస్తోందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. వార్తల వివరాలు: గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ వేడుకలను ఈరోజు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 50 ఏళ్ల స్మారక స్థూపాన్ని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం చారిత్రాత్మక మైలురాయన్నారు. భవిష్యత్తులోనూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో 5 దశాబ్దాలుగా విశ్వవిద్యాలయం అందిస్తున్న సేవలను ప్రశంసనీయమని గవర్నర్ పేర్కొంటూ,
1: ఆన్ దిస్ హిస్టారిక్ మైల్స్టోన్ అచీవ్డ్ బై ద యూనివర్సిటీ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 50 ఇయర్స్ ఆఫ్ డెడికేటెడ్ సర్వీస్ టు ద సొసైటీ, ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ టు పార్టిసిపేట్ in the golden jubilee celebrations of Acharya Nagarjuna University, one of the premier institutions of higher education in Andhra Pradesh, which has provided 5 decades of distinguished service in the fields of higher education, research and societal development.
0: సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగుతోంది. సమావేశంలో ఈరోజు సూపర్ 6 పథకాలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆర్థిక అసమానతలను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమ విధానాలు ఉండాలని అన్నారు. పరిపాలనా విధానాలలో సాంకేతికత వినియోగం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, వీఆర్ గోయింగ్ ఫర్ డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. డీప్ టెక్నాలజీ మనం వాడితే ఐ వాంట్ టు గో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. మనం గాని కరెక్ట్ గా చేయగలిగితే 15-20% మినిమం గ్రోత్ రేట్, రెవెన్యూ కూడా 20% ప్లస్. ఇది చేయగలిగితే ఆటోమేటిక్ గా మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ అన్ని అవుతాయి. అందుకే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్ వస్తుంది. అల్టిమేట్ గా మన అందరి ఎయిమ్ ఏంటంటే వెల్త్ క్రియేట్ చేయడం, రెవెన్యూ పెంచడం, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వడం.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అల్పపీడనం పరిస్థితిపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశం పంపాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం 112 లేదా 107 లేదా 1800

0: 425-0101 నంబర్లను సంప్రదించాలని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని కోరారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి వాతావరణ పరిస్థితులు, శాఖ సూచనలను మత్స్యకారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. మచిలీపట్నం నుంచి సముద్ర రంగంలో కొత్త శకానికి నాంది పలికేలా ఈ షిప్ యార్డ్ ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో మచిలీపట్నం ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ది, ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు 2026ను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు 1 ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ, చెత్త సేకరణ, వేరు చేయడం, రవాణా, శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణకు ఈ నిబంధనలు దోహదపడతాయని తెలిపారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొంటూ,
1: ఘన వ్యర్థాల నిర్వహణ కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున, ఇంకా ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదేవిధంగా పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలంటే, అదేవిధంగా మన పరిసర ప్రాంతాల్లోని నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే, మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో
0: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్పై ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రోజుకు 280 నుంచి 290 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం నమోదవుతోందని అధికారులు తెలిపారు. విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో అవసరమైన విద్యుత్ను కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. కొరత కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం డిస్కంలు, ఉత్పత్తి, కొనుగోలు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 8 బోగీలు కొవ్వూరు మెయిన్ లైన్లో పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. కొవ్వూరులో వందేభారత్, తునిలో యలహంక సూపర్ ఫాస్ట్, నర్సీపట్నంలో జన్మభూమి, అన్నవరంలో ఉదయ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన రాజమహేంద్రవరం విశాఖపట్నం ప్యాసింజర్, విశాఖపట్నం రాజమహేంద్రవరం ప్యాసింజర్ రైలు రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ ఈ భీమారావు తెలిపారు. లోక్ అదాలత్లో భాగంగా రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరు పక్షాల సమ్మతితో పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను సులభంగా, వేగంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ గొప్ప అవకాశమని పేర్కొంటూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జస్టిస్ భీమారావు కోరారు. అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అటవీ అమరవీరుల సేవలను స్మరించుకునే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 11వ తేదీన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని పాటించాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ 2013లో ప్రకటించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గొప్ప సేవలు అందిస్తోందని రాష్ట్ర

గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
4: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే బ్యూటిఫుల్ సాంగ్ కంచె ఫిలిం నుంచి వినేసాం కదా. అయితే మనమైతే అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి నక్షత్రాల పుట్టుక, పరిణామం, నక్షత్ర జనాభా, నక్షత్ర సమూహాల నిర్మాణం, పరిణామం, ఇలా ఇవన్నీ, ఇంకా ఆకాశ గంగలు ఎలా ఏర్పడతాయి, ఆస్ట్రాయిడ్స్ ఆర్ట్ ఏంటి, యువిఐటి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలకు సంబంధించిన పరిశోధనలైతే ఆవిడ చేయడం జరిగిందనమాట. అందుకే ఖగోళ శాస్త్రంలో ఆమె సాధించిన విజయాలకు ఎన్నో అవార్డ్స్ కూడా లభించాయి. ఇక 2024లో ఫార్మేషన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టార్ క్లస్టర్స్ అండ్ గెలాక్సీస్ రంగంలో చేసిన పరిశోధనలకు గాను భారత ప్రభుత్వం ఆమెకు విజ్ఞాన్శ్రీ పురస్కారంతో గౌరవించింది. ఇక రీసెంట్ గా 2026లో ఆమె కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ కూడా అందుకోవడం జరిగిందనమాట. ఇక ఆ మెడల్ అందుకున్న తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. సో మరి ఏదేమైనప్పటికీ ఒక ఆస్ట్రోఫిజిసిస్ట్ అంటే ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, ఈ కెరీర్ అమ్మాయిలకి ఎలా ఉంటుంది, ఒకవేళ ఆ కెరీర్ కొనసాగించాలి అంటే ఏం చదవాలి, ఏం చదివితే మనం కూడా శాస్త్రవేత్త అయిపోతాం, సో దీని గురించి డీటెయిల్స్ కొంచెం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో చెప్తాను ఒక సాంగ్ తర్వాత, తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా.
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు

ఆస్ట్రోఫిజిసిస్ట్ అవ్వాలనుకుంటే మాత్రం ఏం చేయాలి? అసలు ఆస్ట్రోఫిజిసిస్ట్ అంటే ఏంటి అంటే ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అన్నమాట. అంటే నక్షత్రాల గురించి, గ్రహాల గురించి, గెలాక్సీస్, బ్లాక్ హోల్స్, అసలు విశ్వం ఎలా ఏర్పడింది, ఎలా మారుతోంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం ద్వారా అధ్యయనం చేసే ఒక శాస్త్రవేత్త అన్నమాట. వాళ్ళనే ఆస్ట్రోఫిజిసిస్ట్ అని చెప్పి పిలుస్తారు. మరి అమ్మాయిలు కూడా ఈ రంగంలో అద్భుతమైన కెరీర్ని నిర్మించుకోవచ్చు. మరి ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్న అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. మరి ఈవిడ లాంటి మహిళా శాస్త్రవేత్తలు నిజంగా యువతలందరికీ కూడా మంచి స్ఫూర్తి అని చెప్పచ్చు. మరి ఆస్ట్రోఫిజిస్ట్ అవ్వాలంటే ఏం చదవాలి అంటే 10th క్లాస్ తర్వాత ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, అవసరమైతే కంప్యూటర్ సైన్స్ కూడా చేయొచ్చు. అంటే ఇంటర్లో, నేను చెప్తోంది ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఓకే, అది కామన్, ఎంపీసీ మనం చదివేస్తాం. తర్వాత ఇంటర్ తర్వాత ఏంటి, బీఎస్సీ ఫిజిక్స్ లేదా ఆస్ట్రోఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్, ఈ కోర్సెస్ ఏవైనా సరే చేయొచ్చు అన్నమాట. దీని తర్వాత ఇక పీజీ, సో ఎంఎస్సీ విషయానికి వస్తే ఎంఎస్సీ ఫిజిక్స్ లేదా ఎంఎస్సీ ఆస్ట్రోఫిజిక్స్, మరి ఇది కనుక చదివితే నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పీహెచ్డీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ అని కాదు, కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే బెటర్ కాబట్టి, ఎంతైనా ఆస్ట్రోనాట్కి సంబంధించి, ఐ మీన్ శాస్త్రవేత్తకు సంబంధించింది కాబట్టి పీహెచ్డీ కూడా కంప్లీట్ చేస్తే అది కూడా ఆస్ట్రోఫిజిక్స్ కానివ్వండి లేకపోతే ఆస్ట్రోనామీ కానివ్వండి, దీంట్లో ఈ సబ్జెక్ట్స్లో పీహెచ్డీ కంప్లీట్ చేసుకుంటే చాలా మంచి మంచి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట తర్వాత. సో మన విశ్వాన్ని అర్థం చేసుకునే పరిశోధనలో మహిళలు కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి చక్కగా ఆస్ట్రోఫిజిసిస్ట్ కెరీర్ని ఎంచుకోవచ్చు అన్నమాట గర్ల్స్ అందరూ కూడా. అది విషయం. ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్. నెక్స్ట్ మీ అందరి కోసం రోబో ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టూ వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
4: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
5: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
3: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది, యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
5: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
6: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 2:25 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మరి ఎగ్జాక్ట్లీ 2:30 నేనైతే ఇవాళ మన సందర్శనరీ ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మరి ఎంజాయ్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక కాసేపట్లోనే నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను, సో గెట్ రెడీ అనమాట, స్టే ట్యూన్డ్.

0: है बदल, जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: వింటున్నారు విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3 బ్యూటిఫుల్ సాంగ్ వినేశాం కదా ఫ్రమ్ ద మూవీ ఛాంపియన్. మరి మీరు కూడా సందర్శన సెంటర్లో పార్టిసిపేట్ చేసి మంచిగా ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే తెలుసు కదా నెంబర్ 8662438114 నెంబర్కి మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ని టైప్ చేసి పంపించేసేయచ్చు. నేను మీ ఆర్జే తేజు. ఇక ఈ రోజు మన సందర్శన సెంటర్ ప్రోగ్రాంలో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. నీళ్లలో మునగదు, నిప్పుల్లో కాలదు, కొట్టినా కూడా చావదు, ఇంతకీ ఏంటది? సో నీళ్లలో మునగదు, నిప్పుల్లో కాలదు, కొట్టినా కూడా చావదు, అది ఏంటో తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. సో చూద్దాం రకరకాల ఆన్సర్స్ వస్తాయా, లేకపోతే కరెక్ట్ గానే గెస్ చేసి పంపిస్తారా చూద్దాం. మెసేజెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో వింటూ స్టేడియో టూ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నెక్స్ట్ మీ అందరి కోసం రేసు గుర్రం నుంచి ప్లే చేస్తున్నాను సాంగ్. వింటూ స్టేడియో

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే విన్నాం సందర్శన ఈ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, రేసుగురం సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు. ఇక నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, చాలా సింపుల్ గా అడిగేశాను. నీళ్లలో మునగదు, నిప్పుల్లో కాలదు, కానీ కొట్టినా కూడా చావదంట. అదేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అని కదా. మరి ఇంతకీ ఆన్సర్స్ ఏమంటాయి, మన వాళ్ళు ఏమైనా మెసేజెస్ పంపించారు చూసేద్దాం. నల్గొండ జిల్లా చందంపండి మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు. వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక వీళ్ళందరూ, శ్రీరామదాసు, కృపాచారి, ఓకే అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టేశారండి. అండ్ ఇంకా ఇప్పటి వరకు అయితే 30 మెసేజెస్ అయితే వచ్చాయి, చూద్దాం. జల్లా జయరామ్ గారు, సరస్వతి, పదిపుట్ల బయలు పాకాల మండలం నుంచి మెసేజ్ పంపించారు, వెల్కమ్ టు సందరేస్ నడి అని అంటున్నారు. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్ అండ్ సకుబాయి, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, బాగున్నారా మేడం అంటున్నారా. ఎస్ నేను బాగున్నాను, థ్యాంక్ యూ. ఆన్సర్ ఎక్కడా, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఆన్సర్ పంపించారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే ఇంకా రాలా. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి, దిస్ ఇస్ బ్రహ్మయ్య అంటూ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు, వెంకటగిరి సాలి కాలనీ నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్ ఇంకా రాలేదు. సరే, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే,

మాధవి గారు ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత రాజుల నుంచి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ మమత ఆత్మకూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు నుంచి నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, దుర్గాడ. ఓకే, ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష, కరెక్ట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం నుంచి పోచార గ్రామం నుంచి అనమాట, కొట్టూరి లక్ష్మణ్ అండ్ నవనీత, కరెక్ట్ ఆన్సర్. అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాడు గ్రామం దొరసారి వారి సత్రం నుంచి మెసేజ్ పంపించారు, దొరవారి సత్రం. ఓకే, తిరుపతి జిల్లా, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు, కరెక్ట్ ఆన్సర్. పాత మంగళగిరి నుంచి సాంబశివరావు గారు, మోక్షజ్ఞ గారు, కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రాజు గారు బీవీనగర్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. శేషసాయి రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్. పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు, అంబికా గారు, ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి, కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి శ్రీదేవి గారు, శైలజ గారు, కుమారి గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి పంపించారు, ఎం నరేష్, మెస్సీ, విజయ, రోజా, శిరీష వాళ్ళందరూ కూడా, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు, లక్ష్మీ గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్, కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లి నుంచి నాగమణి గారు, మనసు అనుకుంటున్నానండి అంటున్నారా, మనసు కాదు. గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి, ఓకే చెప్పేశాను. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ నుంచి, ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎం మురహరి యశోద జానకిరాజు గారు, క్వశ్చన్ వినలేదండి అంటున్నారు. ఓకే, నేను రిపీట్ చేస్తాను. నీళ్ళల్లో మునగదు, నిప్పుల్లో కాలదు, కొట్టినా చావదు, అది ఏంటి అని అడిగా. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అరుణ్ మోహన్జీ, దివ్యబాయి, అజయ్ అండ్ శృతి ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు ఎర్రవల్లి మండలం నుంచి గద్వాల జిల్లా పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్ అండ్ శివరాణి, కరెక్ట్ ఆన్సర్. సో అందరూ కూడా మోస్ట్లీ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు. సో చాలా ఈజీగా అనిపించింది అనమాట. నెక్స్ట్ మండూరు లక్ష్మీదేవి గారు, వెంకటగిరి సాలి కాలనీ నుంచి, కరెక్ట్ ఆన్సర్. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే నీడ కదా. నీడ నీళ్ళల్లో మునగదు, నిప్పుల్లో కాలదు, కొట్టినా చావదు. సో అదనమాట ఆన్సర్ వచ్చేసి. సో నెక్స్ట్ అయితే ఇంకొక క్వశ్చన్ మీ ముందుకి వచ్చేస్తుంది. ఇప్పుడు కడప నుంచి శ్రీదేవి అండ్ శైలజ కూడా మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పరమేష్ గారు ఆన్సర్ గాలి అని పెట్టారు, కాదండి. రాజుల నుంచి బోరెల్లి సంధ్య గారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు బాలాజీ నగర్ నుంచి మహాలక్ష్మి, రామాంజనేయులు, దుర్గా, విజయ, మాన్విత్ అండ్ రిద్విక్, కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా మెసేజ్లు వస్తున్నాయి ఈ నీడకి. ఓకే దెన్. సో ఇక ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడతో అలా ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ మన సందర్శనలో ఒక చెట్టుకు 10 యాపిల్స్ ఉన్నాయి అన్నమాట. ఒక చెట్టుకు 10 యాపిల్స్ ఉన్నాయి. ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు. ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు. అయినా చెట్టుకు 9 యాపిల్స్ ఉన్నాయి. అది ఎలా సాధ్యం? సో విన్నారు కదా, ఒక చెట్టుకు 10 యాపిల్స్ వేలాడుతున్నాయి. ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు. ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు. అయినా చెట్టుకు 9 యాపిల్స్ ఉన్నాయి. అది ఎలా? ఇంకా ఈ నీడ అని చెప్పేస్తూ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు పెట్టారు మెసేజ్. జాఫర్ గారు మైదకూరు నుంచి పెట్టారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి ఆంటోనీ ఆరోగ్య స్వామి షాడో అంటూ పంపించారు. సో ఓకే దెన్. సో అందరూ కూడా కరెక్ట్గా పెట్టేశారు. ఇప్పుడు నేను అడిగిన సెకండ్ క్వశ్చన్కి కూడా ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. ఒక చెట్టుకు 10 యాపిల్స్ వేలాడుతూ ఉన్నాయి. ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు. ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు. అయినా చెట్టుకు 9 యాపిల్స్ ఉన్నాయి. అది ఎలా సాధ్యం?

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 అండ్ టూ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మనం వినసాం కదా, ఆడవారి మాటలకు అర్థాల వేరులే, తర్వాత అల్లుడు సీను, ఈ రెండు మూవీస్ నుంచి. మరి ఇక నేను అడిగిన క్వశ్చన్, ఒక చెట్టుకు 10 ఆపిల్స్ వేలాడుతూ ఉన్నాయి, ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు, ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు, అయినా చెట్టుకు 9 ఆపిల్స్ ఉన్నాయి, ఎలా? మీరు మ్యాథ్స్ టీచరా తేజు అక్క అంటూ కడప నుంచి శ్రీదేవి శైలజ మెసేజ్ పంపించారు. నో నో

మ్యాథ్స్ అంతే అంత ఇష్టం అంటే ఏదో వేరేలా ఉండేదండి. సో మ్యాథ్స్ మనకు పడదు ఇక. సరే మీకైనా తెలుస్తుందేమో ఆన్సర్ అని చెప్పి మీరు ఎలా ఉన్నారు మ్యాథమెటిక్స్లో అని అడుగుతుంటా. సో మొత్తానికి ఆన్సర్ అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా గెస్ చేస్తున్నారు, కానీ ఆన్సర్స్ చూద్దాం. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. ఓకే కరెక్ట్ ఆన్సర్. రెండు చెట్లు ఉన్నాయి అని చెప్పేసి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు, కానీ కాదు. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి 9 మంది కింద పడిన యాపిల్స్ ఏరుకొని ఉంటారండి అంటున్నారా? కాదు, ఒక యాపిల్లే కింద పడింది కాబట్టి ఒకటే తీసుకున్నారు అని చెప్పేస్తూ గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్ అంటున్నారు. కాదండి. రంగారెడ్డి జిల్లా నుంచి, శంకర్పల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష ఫస్ట్ క్వశ్చన్కి నీడా అని పెట్టారు. ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు వచ్చేసింది, మరి సెకండ్ క్వశ్చన్కి ఎప్పుడు వస్తుంది? రాజుల నుంచి జయన్న గారు మెసేజ్ పంపించారు, దారిలో తీసుకున్నారు, చెట్టు దగ్గరికి వెళ్ళి తీసుకోలేదండి అంట. కాదండి, ఒక్కొక్కళ్ళు గెస్సింగ్లు ఎలా చేస్తున్నారో చూస్తున్నాను. మొత్తానికి మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. విజయ గారు ఫ్రమ్ చిల్లమానూర్చేను, నీడా అని చెప్పేస్తూ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు పంపించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్తో మనకి పంపించింది నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రా గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు, కృష్ణమ్మ గారు. సూపర్. ఇక నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు నమస్తే అండి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. కౌస్తుభ గారు, మమత గారు కాఫీ వర్క్సా, ఆత్మకూరు నుంచి మెసేజ్ పంపించారు. ఒక గెస్సింగ్ బాగానే ఉంది కానీ అదైతే కాదండి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, చాలా కష్టపడి చాలా పెద్ద ఆన్సర్ అయితే అనుకున్నారు కానీ అంత లాజిక్ అయితే ఏం లేదండి, చాలా సింపుల్. అసలు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, నేను అడిగింది ఇంకా చెప్పాలంటే. ఓకేనా? సో ఒక్కొక్కరు ఒక్కొక్క లాజిక్తో ఆలోచించి పంపించేస్తున్నారు. ప్రతి ఒక్కరు అనేది ఒక పేరు అని, 9 అనేది ఒక పేరు అని, ఆ పేరు గల పిల్లవాడే ఒక యాపిల్ తీసుకున్నాడు అని, ఇలా ఒకొక్కరు ఒక్కొక్కటి, ఇవేవి కాదు. సరే ఏం మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఒక ఆన్సర్ అయితే పెట్టారు కానీ సరే అది కరెక్టా కాదా నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. లాస్ట్ పర్సన్ కడప నుంచి వినయ్ అండ్ రవి భాషా మెసేజ్ పంపించారు, కానీ కాదండి రాంగ్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, వెళ్ళింది ఒక పిల్లవాడే అందుకని అతని పేరు ఒక 10, సో అతనే తీసుకున్నాడు అంటున్నారా? కాదు. ఓకే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. రాజశేఖర రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. జాఫర్ గారు మైదుకూరు నుంచి పంపించారు, కానీ కాదండి మీరు అనుకుంటున్నది అయితే కాదు. బాలం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అనసూయ యమున జానకంపేట చిలుక నారాయణ గారు జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు, కాదండి రాంగ్ ఆన్సర్. మధుప్రసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ పంపించారు, తిరుపతి జిల్లా. 9 మంది 9 బండ్లు తీసుకున్నారు, 10వ వాడు చెట్టు మీద ఉన్నాడు, ఒక పండు తీసుకున్నాడు కానీ వాడు ఇంకా చెట్టు దిగలేదా? చెట్టు మీద ఏం చేస్తున్నాడు? కాదండి, బాగుంది వెరైటీగా గెస్ట్ చేశారు కానీ ఆన్సర్ అది కాదు. ఇంకా నెక్స్ట్ 10 యాపిల్స్లో ఒకటి మాత్రమే చెట్టు నుంచి రాలి కింద పడిందంట, సో అందరూ అందుకని అది ఒక్కటే తీసుకున్నారంట. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మెసేజ్ పంపించారు. సో ఇలా రకరకాల ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. ఇప్పుడు కాసేపట్లో అయితే మనం న్యూస్ హెడ్లైన్స్ వింటాం, తర్వాత మిగతా మెసేజెస్ అయితే చదువుతాను. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ

వేడుకలను ఈరోజు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 50 ఏళ్ల స్మారక స్థూపాన్ని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం చారిత్రాత్మక మైలురాయి అన్నారు. భవిష్యత్తులోనూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని కోరారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. కొవ్వూరులో వందేభారత్, తునిలో యలహంక సూపర్ ఫాస్ట్, నర్సీపట్నంలో జన్మభూమి, అన్నవరంలో ఉదయ్ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన రాజమహేంద్రవరం విశాఖపట్నం ప్యాసింజర్, విశాఖపట్నం రాజమహేంద్రవరం ప్యాసింజర్ రైలు రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల పథకం ఎన్ఎంఎంఎస్ పరీక్షకు 12 నవంబర్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో సింపుల్ క్వశ్చన్, ఆన్సర్ క్వశ్చన్ లోనే ఉందని చెప్పాను కదా. సో విన్నాక ఇంత ఈజీనా అనుకుంటారు మీరే. సో ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు మెసేజ్ పంపించారు చెన్నై నుంచి అనమాట. సో అది అయితే చదివేశాను ఇందాక, అది కరెక్టే అంటే ఇంచుమించు కొంచెం పర్ల, ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే అది కాదు. ఎం నరేష్ మెర్సీ విజయ రోజా వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు, ఒకరి పేరు ప్రతి ఒక్కరు, సో దారిలో వెళ్తున్న 10 మంది పిల్లల్లో ఒకరి పేరు ప్రతి ఒక్కరు అనే పేరు ఉండుంటుంది, ఆ పేరున్న అబ్బాయి మాత్రమే తీసుకున్నాడేమో, అందుకే ఇంకా 9 ఆపిల్స్ ఉన్నాయంటున్నారా. అబ్బా, మేము అడిగే క్వశ్చన్స్లో ఇన్ని రకాలుగా ఆన్సర్స్ వెతుక్కోవచ్చు అని ఇప్పుడు అర్థమవుతుంది. సో ఏమో ఏ అంటే నేను చెప్పిన ఆన్సర్కి ఆర్జే మళ్ళీ ఇది కాదు అది ఇట్లా కూడా అనొచ్చేమో అన్న ఆలోచనలు మీకైతే ఉన్నాయి. సో బాగానే వింటున్నారు, బాగా ఫాలో అవుతున్నారు మా క్వశ్చన్స్ని మీరు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్, 9 ఆపిల్స్ చెట్టుకున్నాయి, ఎందుకు ఎలా ఉన్నాయి ఎలా సాధ్యం అని నేను అడిగాను, మీరు మళ్ళీ నాకు 9 ఉన్నాయని చెప్తున్నారు. కాదండి, అచ్చంపేట మండలం నుంచి మెసేజ్, రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ గారు మెసేజ్ పంపించారు, ఒకరి పేరు చెట్టు అంటున్నారా, కాదు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన టైలర్ అండ్ కృష్ణ సంతోష మెసేజ్ పంపించారు,

ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీరు. నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి మెసేజ్ పంపించారు. లాస్ట్ అతను తీసుకున్న యాపిల్ ఇంకా జట్టుపైనే ఉందండి, ఎందుకంటే అతను కొంచెం స్లో అనమాట, మీరు కొంచెంసేపు ఆగితే అతనే తీసుకుంటాడు అనమాట అంట. నేను వెరైటీ వెరైటీ ఆన్సర్స్ వింటున్నా. నాగార్జున గారు, లక్ష్మీ గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు. కాదు, రాంగ్ ఆన్సర్. కడప నుంచి వినయ్, పూజారి, కళ్యాణ్ మెసేజ్ పంపించారు, ఆన్సర్ రాలేదు. ఎస్, కరెక్ట్ ఆన్సర్తో కాదర్ వీరేష్ గారు రాజోలి మండలి నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ మైదపూర్ నుంచి జాఫర్ గారు, ఓకే ఒక ఆన్సర్ అనుకుంటున్నారు కానీ ఎగ్జాక్ట్ అయితే అది కరెక్ట్ కాదు. కడప నుంచి శ్రీదేవి, శైలజ, భాగమతి, భాగమతి మూవీ నుంచి మందార సాంగ్. కష్టం అండి, ఇది సాంగ్ రిక్వెస్ట్ అయితే కాదు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి మెసేజ్ పంపించారు గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, బట్ రాంగ్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బందరపల్లి నుంచి గడ్డ మంకయ్య గారు, ఓకే ఆన్సర్ 10-1=9. కాదండి, అంటే అది ఓకే, నేను అడిగిన లాజిక్ దాంట్లో లేదు. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఇవన్నీ మీ నుండే నేర్చుకున్నామంటున్నారా, అయ్యయ్యో. సరే, సో ఆన్సర్ ఏంటంటే ఇంతకీ క్వశ్చన్స్ అయితే, ఐ మీన్ వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా నేను చదివేశాను, సరిగ్గా వెంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సో ఒక చెట్టుకు 10 యాపిల్స్ వేలాడుతూ ఉన్నాయి, ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు, ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు, అయినా చెట్టుకు 9 యాపిల్స్ ఉన్నాయి. ఎలా అంటే 10 మంది కలిసి ఒక యాపిల్ మాత్రమే తీసుకున్నారు. వాళ్ళు చాలా గుడ్ బాయ్స్ అనమాట, గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్, ఎందుకంటే చెట్టుకి యాపిల్స్ నిండుగా ఉన్నాయి. సో ఒక్కటి చాలే అని చెప్పేసి ఒక్కటే కోసుకొని వెళ్ళిపోయారు, కానీ మిగతా 9 దానికే ఉంచేశారు. సో అదనమాట ఆన్సర్ క్వశ్చన్లోనే ఉందంటే ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు అన్న. అదే ప్రతి ఒక్కరూ ఈచ్ యాపిల్ తీసుకున్నారు అంటే నేను ప్రతి ఒక్కరూ ఒక్కొక్క యాపిల్ తీసుకున్నారు అని అడిగేదాన్ని కదా. సో అదనమాట జాగ్రత్తగా వింటే కొన్ని ఆన్సర్స్ క్వశ్చన్స్లోనే ఉంటాయి, అది విషయం. ఎనీ హౌ, చాలా వెరైటీగా ఆలోచించి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ పంపించేశారు, చాలా బాగా ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను, తర్వాత ఇంకొక క్వశ్చన్ మీకోసం అడిగేస్తాను. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
0: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 3:15 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. అయితే ఇక ఇవాళ మన సందర్శనలో నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్, ఇప్పుడు మ్యాథ్స్ ఇవన్నిటినీ పక్కన పెట్టేసి ఒక చిన్న జీకే రిలేటెడ్ అడిగేస్తాను. జీకే అంటే పురాణాలకు సంబంధించింది, ఓకేనా? సో కర్ణుడు, మహాభారతంలో కర్ణుడి పేరు బాగా తెలుసు కదా, సో కర్ణుడి విల్లు పేరు ఏంటి, అంటే కర్ణుడి ధనస్సు అని కూడా అనొచ్చు. సో కర్ణుడి విల్లు పేరు ఏంటి, ఆ పేరు రెండు తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు అండ్ మనమైతే ఉన్నాం సందర్శనీ ప్రోగ్రామ్ లో. బ్యూటిఫుల్ సాంగ్ అందరివాడు ఫిల్మ్ నుంచి అయితే వినేసాం కదా. అండ్ ఇక 3:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మాత్రం. కర్ణుడి విల్లు పేరు ఏంటి అని అడిగాను, మరి ఆన్సర్స్ తెలిసిన వాళ్ళు నాకు మెసేజ్ పంపించండి అన్నాను కదా. పెడిన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ 50 మెసేజ్లు వచ్చేసాయి ఏకంగా. 50 మెసేజ్లు నేను ఎంత ఫాస్ట్ గా చదవగలుగుతాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్లు పంపించేశారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత మెసేజ్ చేశారు ఒక ఎం నరేష్, మెర్సీ గుప్తా, రోజా, సిరిజ, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, వీళ్ళందరూ పెట్టిన ఆన్సర్ చూస్తే నాకు నవ్వు వచ్చేసింది. చిత్రగుప్తుడు అంట. చిత్రగుప్తుడు ఎవరండి? ఇంతకీ యముడి దగ్గర ఉండేవాడు చిత్రగుప్తుడు కదా. కానీ ఇదైతే కాదు, నేనేం అడిగాను, కర్ణుడి విల్లు పేరు అని అడిగా. మీరు రాంగ్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు మెసేజ్ చేశారు కరెక్ట్గా. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో సునీల్ కృష్ణ గారు తిరుపతి నుంచి మెసేజ్ పంపించారు. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట, దమ్మపేట నుంచి మెసేజ్ పంపించారు, దమ్మపేట మండలం. కరెక్ట్ ఆన్సర్ రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. హరివిల్లు అంటున్నారా ఎవరు? గౌస్ గారు అనంతపూర్ నుంచి. కాదండి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. తేజు గారు ముందు ప్రశ్న ఆన్సర్ భలే ఉందండి అంటున్నారా? కొన్ని ఆన్సర్స్ అలానే ఉంటాయి, చాలా సిల్లీగా ఫన్నీగా. సో ఇప్పటికి ప్రశ్నకు ఆన్సర్ మాత్రం ఇది అని చెప్పేస్తూ కరెక్ట్గా మెన్షన్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రంజిత్ రెడ్డి రంగాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ బోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లి నుంచి నాగమణి గారు కరెక్ట్ ఆన్సర్. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు కరెక్ట్ ఆన్సర్. దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ గారు నల్గొండ జిల్లా నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. వెంకటాచలపతి గారు, రమేష్ గారు అనంతపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. ఎస్ కరెక్ట్ ఆన్సర్తో పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. కుసుమ గారు ఫ్రమ్ అంబటినగర్ కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం, గ్రామారెడ్డి జిల్లా కరెక్ట్ ఆన్సర్. దామర్ల పెదమస్తానరావు గారు, చినమస్తానరావు గారు మంగళగిరి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. విజయలక్ష్మి గారు ఫ్రమ్ పెదకొండూరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ గారు కరెక్ట్ ఆన్సర్. గుంతకల్ నుంచి విజయ పరమేష్ మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం, దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. దేవసేన ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్. పోలవరం నుంచి భాస్కర్ రావు అండ్ రాణి కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు గాంధీవం అంటున్నారు. గాంధీవం కాదు కదా, అది అర్జునుడిది కదా. సో కర్ణుడిది నేను అడుగుతోంది, కర్ణుడి విల్లు పేరు. చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ ఓకే చెప్పేశాను. రాజేష్ గారు, అంబికా గారు, ప్రేమ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. చాలామంది పేర్లలోనే ఈ ఆన్సర్ ఉందండి. సో ఇప్పుడు నేను చదివిన మెసేజెస్లోనే బోల్డ్ పేర్లు చదివాను నేను. ఇక మెసేజ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. స్వప్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాగరాజు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. బీవి సుబ్బారావు గారు మార్కపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణ కాలనీ నుంచి మావురపూర్ సతీష్ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రాజశేఖర్ రాజు గారు బీవి నగర్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, శ్రీహవాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్.

సార్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి సుమాని అన్సారీ గోమదేవం పెడర నుంచి మెసేజ్ పంపించు. గాండివమ్మా, ఇంతకు మీ పేరు స్పెల్లింగ్ లేవో మిస్టేక్లు ఉన్నాయి కాబట్టి చదివింది. ఇంతకు దాంట్లో నాకు ఆన్సర్ అయితే కనిపించలేదు. జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి అక్షయదేవి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా వీళ్ళందరూ మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్గా. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, కరెక్ట్ ఆన్సర్. వెంకి గారు అనంతపూర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. కోనకొండ రమణారావు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పంతాడి శ్రీనివాసరావు గారు గంగాభవాని కోనసీమ జిల్లా మోరిపాలెం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, పెడన జోగరంజని కాలనీ నుంచి అప్పలరాజు గారు, తేజు గారు మెసేజ్లు చూసి భయపడ్డమా? తేజు గారిని చూస్తే మెసేజ్లే భయపడాలి నా, అలాగని ఎక్కువ ఎక్కువ వచ్చేస్తే ఓకే అట్ ఎ టైం మనం చదవడం కష్టం కదా. సరే, రాజుల నుంచి బోరెళ్ళి సంధ్యా గారు, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు ఫ్రమ్ సింధవటం మండలం కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం, కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు గారు, కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జీఓ కాలనీ కడప నుంచి, కరెక్ట్ ఆన్సర్. చిరంజీవి గారు రమేష్, మహేష్ అండ్ నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు, బైరాగి వీళ్ళందరూ కరెక్ట్గా. నెక్స్ట్ నల్గొండ జిల్లా దమ్మోజు వెంకటాచారి గారు, కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా నుంచి ఎర్రవల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి అండ్ జగదీష్ శివారాణి, కరెక్ట్ ఆన్సర్. భారతి కిషోర్ ఫ్రమ్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. ఇక లాస్ట్ మెసేజ్ ముంత పెద్దన్న గారు గురుగుంట్ల నుంచి మార్కాపురం జిల్లా అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. మొత్తానికి ఆన్సర్స్ అయితే కరెక్ట్గా గెస్ చేసి పంపించేశారు. మరి ఇంతకీ కర్ణుడి విల్లు పేరు ఏంటి అంటే విజయ. సో చాలామంది పేర్లు ఇప్పుడు నేను విజయలక్ష్మి, విజయ చాలా చదివాను కదా. సో విజయ ధనస్సు, విజయ విల్లు. కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక వెన్నెలవల్లి, విజయ అని చెప్పి మెసేజ్ పంపించారు. సో ఇదన్నమాట.

0: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ రాజే తేజు అండ్ ఇక మనమైతే ఉన్నాం సంధ్యరేసిన ఈ ప్రోగ్రాంలో. నేనైతే క్వశ్చన్ అడిగాను, ఇంకా నా పేరు కూడా విజయ అండి అని చెప్తూ విజయ గారు మెసేజ్ పంపించారు. ఓకే, కర్నూలు నుంచి అనమాట. సో ఇక ఇప్పుడైతే నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను. ఆ సాంగ్ ఏ సినిమాలోతో గెస్ చేస్తారా? సో ఇప్పుడు నేను ప్లే చేయబోయే పాట జస్ట్ కొంచెం అలా వినిపించేసి ఆపేస్తాను. ఆ వినిపించి ఆపేసిన పాట ఏ సినిమాలోదో గెస్ట్ చేసి నాకు మెసేజ్ చేయాలి. హీరో కూడా ఎవరో చెప్పాలి, ఓకేనా? సో హీరో ఎవరు, ఆ పాట ఏ సినిమాలోది, మరి జాగ్రత్తగా వినండి ఆ సాంగ్ని.
1: చిక్కుపుక్కు పోరి, చిక్కుపుక్కు పోరి.

చాలు, ఈ కొంచెం సాంగ్ వింటే చాలు, ఈ పాటకి హీరో ఎవరు, సినిమా పేరేంటి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో నాకు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. ఇప్పుడు మీరు విన్న ఈ చిన్న లైన్ ఏదైతే ఉందో అది ఏ మూవీలోది అండ్ అందులో హీరో ఎవరు. సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ.

0: మస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్.
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా, సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఇక నేను మీ ఆర్జే తేజు. సందర్శనరీ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, సో ఇప్పుడు నాకు వచ్చిన మెసేజెస్ అయితే ఏకంగా 71, సో కొంచెం గ్యాప్ తీసుకొని అయినా సరే మొత్తం మెసేజెస్ అయితే చదివేస్తాను. సరే, ఇందాక నేను ప్లే చేసిన చిన్న చిక్కుబుక్కు పోరి అనే టైటిల్ ఉంది కదా, సో ఆ పాట ఏ సినిమాలోది అండ్ ఇందులో హీరో ఎవరు అని అడిగా. సో విని చాలా కాలం అయినప్పటికీ కూడా మీరు జస్ట్ అలా ట్యూన్ వినగానే బలి పట్టేస్తారండి ఆన్సర్స్లు. ఆన్సర్స్ కదా, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఇక అందరూ కూడా కరెక్ట్గానే పెట్టారు కాబట్టి ఓన్లీ మీ నేమ్స్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చదివేస్తా, సరేనా? ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ అని మెన్షన్ చేస్తాను. ఇక పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, నెక్స్ట్ మెసేజ్ తాడేపల్లి నుంచి నాగమణి గారు, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, విజయ గారు అండ్ మహాలక్ష్మి, రామాంజనేయులు, దుర్గా, మన్విత్ అండ్ రిద్విక్, కర్నూలు బాలాజీ నగర్ నుంచి, కనకారావు గారు ఫ్రమ్ పెడన, పాలోజు గోపాలకృష్ణమాచారి గారు ఫ్రమ్ నాయుడుపేట, నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు నుంచి రమేష్ మహేష్, నెక్స్ట్ అంజి, ఏంటి మీ పేరేంటి చెప్పలేదు నాకు, అయ్యో మీ పేరేంటి, సాయినా, ఓకే సాయి గారు మెసేజ్ చేశారు. తర్వాత మైదకూరు నుంచి జాఫర్ గారు, ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముసాపేట నగర్ మహబూబ్ నగర్ జిల్లా, శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం, ముల్లగూరి విజయ్ కుమార్ ఫ్రమ్ అనంతపురం, గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్, భారతీ కిషోర్ గారు ఫ్రమ్ అనంతపూర్, ఎస్ నందికొట్కూరు నుంచి కుదుష్ బాషా అండ్ కరెంట్ షఫీ, కామతి శంకర్ గారు ఫ్రమ్ రాజోలి, జనార్దన్ ఫ్రమ్ కందూరు అన్నమయ్య జిల్లా, కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి అనురాధ, మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర, నెక్స్ట్ ఘట్టు మండలం నుంచి త్యాగరాజ్ గారు జోగులమ్మ గద్వాల జిల్లా, వై గోపి గారు బతిబండ్ల, విజయలక్ష్మి గారు ఫ్రమ్ పెద్దకొండూర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ కౌస్తుభా ఫ్రమ్ ఆత్మకూర్, ఓకే కరెక్ట్ ఆన్సర్, మండూరు లక్ష్మీదేవి గారు, వెంకటగిరి సాలి కాలనీ, ఎస్ కరెక్ట్ ఆన్సర్తో అనంతపూర్ నుంచి రమేష్ వెంకటాచలపతి మెసేజ్ చేశారు. మస్తాన్ అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ అనంతపూర్, ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ చేశారు. మాధవి ఆంజనేయులు గారు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి, వల్లపల్లె నుంచి దామర్ల ఆంజనేయులు గారు అండ్ హైమ, వెంకి ఫ్రమ్ గోనెగండ్ల, స్వప్న గారు, తర్వాత రామకృష్ణ కాలనీ నుంచి మావురపు సతీష్, సుజాత శ్రీనివాస్ గారు దొండదేవరపాడు నుంచి, సాయి అనంతపురం నుంచి అండ్ యువరాజు కూడా, వీర కనకారావు గారు ఫ్రమ్ వీరభద్రాపురం, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి అండ్ కృష్ణమ్మ, పోలవరం నుంచి భాస్కర్ రావు గారు అండ్ రాణి గారు, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, నెల్లూరు బైరాగి మంటం నుంచి శ్రీను, రమేష్ అండ్ మహేష్ అండ్ చిరంజీవి, ఓకే నాగరాజు గారు ఫ్రమ్ పెడన, మహమ్మద్ ఇనాయతుల్లా గారు ఫ్రమ్ భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా,

నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట, అనంతపూర్ డిస్టిక్. పాలెం పోలయ్య గారు, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారు. రమాదేవి గారు.

శ్రీనివాస్ గన్నవరం ఫ్రమ్ తిరుపతి. ఓకే, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. తర్వాత గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందరపల్లి నెల్లూరు జిల్లా. అనంతపురం నుంచి మెసేజ్ పెద్దవడుగూరు విలేజ్ నుంచి కుమారి లక్ష్మి వెంకటేష్ శ్రీనివాసులు. కరెక్ట్ ఆన్సర్స్. మృగరాజు ఫిలిం అనుకుంటున్నారు మీరు, కాదు, రాంగ్ ఆన్సర్. హీరో కరెక్టే కానీ. నెక్స్ట్ వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యచారి గారు, విజయలక్ష్మి గారు మీరు పట్టిన మెసేజ్ అనమాట, అది మృగరాజు అని, కానీ అది రాంగ్. ఎస్ భీమేశ్వరరావు ఫ్రమ్ బెడన. ఓకే, కరెక్ట్ ఆన్సర్. హన్మకొండ జిల్లా తరాలపేట మండలం నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్గా. పంతాడు శ్రీనివాసరావు గారు, గంగాభవాని ఫ్రమ్ మౌరిపాలెం, కరెక్ట్ ఆన్సర్. అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఇంకా చేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్ అండ్ రామ్ చరణ్, ఎస్, అందరివి కరెక్ట్గానే వస్తున్నాయి. నెక్స్ట్ ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రమ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం. తర్వాత కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని అండ్ మాయా. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. నాసికా వేణు ఫ్రమ్ దేశాయిపేట. రాజశేఖర్ రాజు ఫ్రమ్ బీవీ నగర్ నెల్లూరు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు. అనంతపురం నుంచి అనురాధ గారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కొట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్యకుమార్, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి. నెక్స్ట్ విజయ పరమేష్ గారు ఫ్రమ్ గుంతకల్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ చెన్నై. మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మరాణి, అక్షర అండ్ కృప. కానూరు నుంచి తాతారావు గారు. మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి. మంగళగిరి నుంచి యశోద గారు. తర్వాత సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల, శివాన్వి, మోహన్ రావు, లీలావతి, హేమప్రియ, అమృత, కబ్బల్దొడ్డి నుంచి. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, ఓకే ఇది చదివేశాను. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ. నెక్స్ట్ కె రవీందర్ రెడ్డి గారు, సర్వేపల్లి. గద్వాల్ నుంచి దేవి గారు మెసేజ్ పంపించారు, ఆన్సర్ అయితే, కానీ రాంగ్ అండి. నెక్స్ట్ మార్కాపురం జిల్లా నుంచి డ్రైవర్ బాబు గారు, ముంతా పెద్దన్న గారు బురగుంట్ల నుంచి, సో కరెక్ట్గా పెట్టారు. అనకాపల్లి జిల్లా నుంచి రమ్య అండ్ సాయి మెసేజ్ చేశారు. ఇక హాయ్ అండి అంటూ ఆన్సర్ అయితే కరెక్ట్గా వచ్చింది, కానీ మీ పేరు మర్చిపోయారా, పేరు పెట్టలేదు. ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ గడ్డం అంకయ్య గారు మెసేజ్ పంపిస్తున్నారు, థ్యాంక్ యూ. మా ఊరు పేరు చదవలేదు అంటున్నారా, మీ ఊరు పేరు ఇప్పటికి వచ్చిన ఎన్నో మెసేజెస్లో చదివి వినిపిస్తూనే ఉన్నాను. బహుశా ఈ ఫాస్ట్లో నేను ఆల్రెడీ మీ పేర్లన్నీ కూడా చదివాను. దమ్మోజు వెంకటాచారి గారు ఫస్ట్ పేర్లు అయితే వచ్చేసాయి, ఊరి పేరు అంటే బై మిస్టేక్ ఇందాక మాత్రమే మిస్ అయింది. ఇంతకుముందు అన్ని క్వశ్చన్స్కి చదివా, అది మళ్ళీ మెన్షన్ చేస్తున్నారా. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న, శివగంగ. రాజుల నుంచి జయన్న గారు. మళ్ళీ సాంగ్ వినిపించండి అంటున్నారా, మళ్ళీ సాంగ్ అంటే కష్టం, ఆన్సర్ రివీల్ అయిపోయింది కూడా మోస్ట్లీ. థ్యాంక్ యూ. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఇంతకు నేను వినిపించిన ఆ పాట ఏ సినిమాలోది, హీరో ఎవరు అంటే అంజీ ఫిలిం, హీరో చిరంజీవి గారు. సో 350 దాటి అలా సెకండ్స్ వెళ్ళిపోతుంది కాబట్టి టైం ఇక లాస్ట్ మనం అంజీ మూవీ నుంచి విందాం సాంగ్. ఇది ఇక్కడతో ఇక సందర్శన అలా క్లోజ్ చేసేద్దాం, మరి నెక్స్ట్ వివిధాలో కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ అందరి కోసం అంజీ ఫిలిం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నారు. అందరూ కూడా అంజీ అండ్ చిరంజీవి గారు అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్స్ అయితే మెన్షన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అందరికీ మెసేజ్లు చేసినందుకు. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం వచ్చే కీలక దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా కీలక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.

అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో మోదీ సమావేశాలు అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. న్యూఢిల్లీలో రేపటి నుండి 2 రోజుల పాటు సెప్టెంబర్ 12-13 తేదీల్లో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో వీరు సమావేశమయ్యారు. డిఫెన్స్, ట్రేడ్, రేర్ఎర్త్ తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసే పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అల్పపీడనం పరిస్థితిపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం 1102 లేదా 1807 లేదా 1800 425 01 01 నంబర్లను సంప్రదించాలని హోంమంత్రి వి అనిత సూచించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ ఈ భీమారావు తెలిపారు. లోక్ అదాలత్లో భాగంగా రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరు పక్షాల సమ్మతితో పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు 2026ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు 1 ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ, చెత్త సేకరణ, వేరుచేయడం, రవాణా శాస్త్రీయ పద్దతుల్లో వ్యర్థాల నిర్వహణకు ఈ నిబంధనలు దోహదపడతాయని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియంను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, సివిఎస్ఓ మురళీకృష్ణ మ్యూజియంలోని ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

3 వింటూనే చేస్తున్నారు కదా. నేను మీ ఆర్జే తేజు. ఇక 4:04 అయిపోయింది క్లాక్ లో, టైం చూస్తే. మరి ఇప్పుడు వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి వివిధలో ఈ రోజు థీమ్ ఒకే హీరో సాంగ్స్ అనమాట. మరి ఏ హీరో సాంగ్స్ విందాం అంటే, ఇంకెవరు ఉన్నారు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సాంగ్స్ మీ అందరి కోసం వినిపించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి ఆయన వాకింగ్ స్టైల్ అసలు మన రజనీకాంత్ స్టైల్ కి పెట్టింది పేరు కదా. మరి బ్యూటిఫుల్ సాంగ్స్, మన ఇంట్రొడక్షన్ సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి రజనీకాంత్ గారి మూవీస్లో అన్నిట్లో కూడా. సో అన్ని మిక్స్ చేసి చక్కగా రజనీకాంత్ గారి పాటలన్నీ మనం ఇప్పుడు వివిధాలో వినేద్దాం. ఫస్ట్ మీ అందరి కోసం నరసింహ నుంచి ప్లే చేస్తున్నాను, నా పేరు నరసింహ అంటూ. సో నా దారి రహదారి అంటూ డైలాగ్ గుర్తొచ్చేస్తుంది కదా. తర్వాత ముత్తు నుంచి కూడా ఒక బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం, ఒక్కడే ఒక్కడు మునగాడు ప్లే చేస్తాను. ఇంకా ఇలా వరుసగా మన రజనీకాంత్ గారి సాంగ్స్ మీకోసం వస్తూ ఉంటాయి, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి FM 101.3, నేను మీ ఆర్జే తేజు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు వివిధ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇక రజనీకాంత్ గారి సాంగ్స్ అయితే వింటూనే చేస్తున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే చంద్రముఖి ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయ

0: పడాని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

రెండు బ్యూటిఫుల్ సాంగ్స్ చంద్రముఖి నుంచి కబాలి నుంచి వినేశారు కదా. మరి వివిధ ప్రోగ్రామ్ లో మనమున్నాం, రజనీకాంత్ గారి సాంగ్స్ అయితే వింటున్నాము. మరి అసలు ఇండియాలో రజనీకాంత్ గారిని అభిమానించని వాళ్ళు ఎవరైనా ఉంటారా అని అనుకోవచ్చు. ఎందుకంటే మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఒకసారి అన్నారు, అభిమానించే అంటే సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరూ రజనీకాంత్ గారి అభిమానులే అని చెప్పేసి. నిజంగా ఆయన లైఫ్ స్టోరీ మనందరికీ చాలా ఇన్స్పిరేషన్ కదా. ఒక మామూలు బస్ కండక్టర్ శివాజీరావు గైక్వాడ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్గా ఎదిగారు ఆయన. మరి ఆయన ఇండియన్ సూపర్ స్టార్ మాత్రమే కాదు, ఏషియన్ సూపర్ స్టార్ సో అలా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు మలేషియా, సింగపూర్, చైనా, జపాన్ ఇక్కడ అందరూ కూడా వీరాభిమానులు ఉన్నారనమాట. అండ్ ముఖ్యంగా మన తెలుగు వారికి అయితే అసలు ఆయన్ను దగ్గర చేసిన సినిమాలు అయితే చాలానే ఉన్నాయి. అండ్ ఫస్ట్ మూవీ అంతులేని కథ 1976లో వచ్చింది, బాలచంద్ర గారి డైరెక్షన్లో. అండ్ ఇందులో ఈ మూవీలో రజనీకాంత్ గారు హీరో కానీ మామూలుగా జయప్రద గారికి అన్నయ్యగా, ఒక బాధ్యత లేని భర్తగా, అండ్ తర్వాత మారిపోయిన మనిషిలాగా చాలా గొప్పగా యాక్ట్ చేస్తారనమాట ఈ సినిమాలో. అండ్ ఇంకా తెలుగు సినిమా, తెలుగు ప్రజలకి బాగా దగ్గర చేసిన సినిమాల గురించి చెప్పాలంటే చిలకమ్మ చెప్పింది, జీవన పోరాటం, దళపతి, పెదరాయుడు. ఇక చిన్న ప్లే చేసింది చిన్న రోల్ అయినప్పటికీ బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ అనమాట పెదరాయుడులో. అండ్ ఇంకా భాష ఫిలిం అసలు 70s and 80s ఆయనలోని ఒక నటుడు ఆడియన్స్ని బాగా మెప్పించేశాయి అని చెప్పచ్చు. అండ్ ఇంకా 90s చూసుకుంటే వరుసగా కమర్షియల్ హిట్స్తో సూపర్గా మంచి సూపర్ హిట్స్ అయితే అందుకున్నారు. అండ్ స్టైల్ ఐకాన్ చేసింది కూడా ఈ 90s రిలీజ్ అయిన సినిమాలేనే అనమాట. మెయిన్గా డైలాగ్స్ కానివ్వండి, ఫిలిమ్స్లో వచ్చిన భాష ఫిలింలో డైలాగ్ అందరికీ బాగా గుర్తు కదా. సో ఒక్కసారి చెప్తే ఈ భాష, ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే అని. అండ్ తర్వాత రిలీజ్ అయిన నరసింహ సినిమా, సో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఈ సినిమా మాత్రం. అసలు ఎన్నిసార్లు చూసినా అసలు బోర్ అని అనిపించదు. ఇక చంద్రముఖి ఫిలిం, అరుణాచలం, శివాజీ, రోబో, ఇలా ఒకటా రెండా ఎన్ని ఎన్ని మంచి మంచి సినిమాలతో మనం ముందుకు వచ్చేసారు. సో అలా మనం హ్యాపీగా సాంగ్స్ అన్ని వింటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మీకోసం శివాజీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. రజనీకాంత్ గారు నటించిన సాంగ్స్ మీకోసం వస్తూ ఉంటాయి, వింటూ ఉండండి. వివిధ భారతి FM 101.3.

పచ్చడ పరిపడి పెరిగిన పచ్చని పసిరిక చడమడ చడమడ కురిసిన మంచు గుడగుడ గుడగుడ ఉడికిన ఇడ్లీ దడదడ.

Hi dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. 1, 2, 3, 4, 5, 6. ఒకటి రెండు మూడు చదువుతుంటే ఇదేమిటి, పిల్లల అంకెలు లెక్క పెట్టడం ఏమిటి అనిపిస్తుందా? అదేం కాదు, ఈ అంకెలు వేరేలే. వరుసగా ఆరు కూడా లెక్క పెట్టడానికి కూడా ఊపిరి సరిపోనట్లుగా ఆయాసం వస్తుంటే అది ఆస్తమా కావచ్చు. ఈ వ్యాధిలో ఊపిరి అందకపోవడంతో పాటు ఒక్కోసారి పిల్లికూతలతో ఛాతీ అంతా పట్టేసినట్టుగా ఉంటుంది. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే కుటుంబానికి అంతటికీ క్షోభ. కానీ కేవలం ఆరెంకలు లెక్క పెట్టే లోపు చదవగలిగే ఆరు స్టెప్పులతో దీన్ని నియంత్రించవచ్చు. ఎస్ డియర్ ఫ్రెండ్స్, కీప్ లిస్నింగ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. పిల్లల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని అంచనా వేయడం ఒకంత కష్టమైన పని. ముఖ్యంగా ఆరేళ్లలోపు వయసు ఉన్న వారిలో ఇది మరీ కష్టం. కాబట్టి లక్షణాలన్నీ ఆస్తమానే కనిపించినా డాక్టర్లు దాన్ని ఆస్తమా అని నిర్ధారణ చేయకపోవచ్చు. ఆ తర్వాత కనిపించే లక్షణాలు తీరుతెన్నులను బట్టి చిన్నారికి ఆస్తమా ఉందా లేదా అనే విషయం నిర్ధారణ చేయాలి. కాబట్టి

0: పిల్లి కూతలు ఆయాసం ఉన్న పిల్లలు దీర్ఘకాలిక రికార్డు పరిగణనలోకి తీసుకుని దీన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చిన్నారికి 2 ఏళ్ల లోపుంటే దాన్ని ఆస్తమా అని చెప్పడం మరింత కష్టం. ఎందుకంటే ఆస్తమాలోని లక్షణాలన్నీ బ్రాంకలైటిస్, వీజీ బ్రాంకైటిస్ వంటి వ్యాధులు ఉండొచ్చు. ఒకవేళ అది ఆస్తమా కూడా అయ్యుండొచ్చు. అందుకే ఊపిరి తీసుకోవడంలో కష్టం, పిల్లి కూతలు వంటి లక్షణాలుంటే తదనుగుణంగా చికిత్స తీసుకుంటేనే దాన్ని సమయానుకూలంగా రికార్డ్ చేస్తూ దీర్ఘకాలికంగా గమనిస్తూ ఉండడం అవసరం. పిల్లల్లో కనిపించే పిల్లి కూతలు ప్రతిసారి ఆస్తమా కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తున్నాను మీ అందరికీ. ఆస్తమా ఆస్తమా అని ఒక ప్రసిద్ధి నానుడైపోయింది. ఒరిజినల్ గా ఆస్మా అని ఇంగ్లీష్ లో అంటారు. ఇక్కడ అందరికీ అర్థమయ్యే భాషలో నేను కూడా ఆస్తమా అంటున్నాను, దో ఆ ప్రొనౌన్సియేషన్ తప్పు. ఇట్ ఈస్ ఆస్మా. కాబట్టి మీ అందరికీ గుర్తుండాలి, అందరూ అలా అని అలవాటు పడింది కాబట్టి నేను కూడా తప్పైనా గానీ ఈసారి ఆస్తమా అని అంటాను. మీరు దీన్ని కొంచెం సరిచూసుకోగలరు. పిల్లల్లో ఊపిరి తీసుకుంటున్నప్పుడు పిల్లి కూతల శబ్దం వినిపిస్తే కొందరు తల్లిదండ్రులకు ఆందోళనగా ఉంటుంది. ఇలా పిల్లి కూతలు వినిపించే పిల్లలను 3 గ్రూపులుగా విభజించవచ్చు. 1, ఫస్ట్ గ్రూప్ లో ఏంటంటే ఊపిరితిత్తుల సామర్థ్యం ఒకంత తక్కువగా ఉన్న పిల్లలు. ఇలాంటి పిల్లల్లో పిల్లి కూతలు వినిపించినా కాలక్రమేణా వాళ్ళు తమ సమస్యను అధిగమించి ఆస్తమా లేని పిల్లలుగానే ఉంటారు. అదే గ్రూప్ 2కి వస్తే ఇమ్యూన్ వ్యవస్థలో ఎలాంటి సంబంధం లేకుండా వైరస్ కారణంగా వచ్చే ఆస్తమా. ఇది పిల్లలకు కూడా ఫస్ట్ గ్రూప్ పిల్లల కంటే కొద్దిగా ఎక్కువ కాలం బాధలు అనుభవించినా ఆ తర్వాత సమస్య నుంచి బయటపడిపోతారు విత్ టైమ్. మరి గ్రూప్ 3లో ఏమవుతుందంటే ఈ పిల్లల్లో ఆస్తమా లక్షణాలు బాల్య వ్యవస్థ దాటిన తర్వాత కూడా కనిపిస్తూ ఉంటాయి. దానికి ఫ్యామిలీ హిస్టరీ, హెరిడిటరీ ఆస్తమా ఉందా లేదా చూసుకోవాలి. అలర్జీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. వీళ్లకు ఆస్తమా ఉందని చెప్పొచ్చు. ఆస్తమా రావడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. జన్యుపరమైన, పర్యావరణ సంబంధమైన అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. కొద్దిమేర వైరల్ ఇన్ఫెక్షన్స్ పాత్ర కూడా ఉంటుంది. ఎందుకు, ఎలా వస్తుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మనకు పడని పదార్థం మనలోకి ప్రవేశించినప్పుడు లేదా ఏదైనా కాలుష్య పదార్థం ఊపిరితిత్తుల్లోకి దారి తీస్తే గాలి మార్గంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి కండరాలు బిగిసిపోతాయి. శ్వాస మార్గం మూసుకుపోయినట్లుగా అవుతుంది. ఆ మార్గంలో జిగురు పదార్థం అంటే మ్యూకస్ లేదా ఫ్లెమ్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా గాలి గొట్టాల మార్గం మరింత సన్నబడుతుంది. దీనివల్ల ఊపిరి అందదు. ఫలితంగా ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి. మనకు పడనిది ఏదైనా మనలోకి ప్రవేశించినప్పుడు ఇదే అనుభవం పునరావృతమవుతుంది. ఇలా పడని పదార్థాలని ట్రిగర్ అంటారు. వేర్వేరు వ్యక్తులకు ట్రిగర్స్ వేరువేరుగా ఉంటాయి. మారిన వాతావరణం, కాలుష్యం, పొగతో పాటు ఇళ్లలోని దుమ్ము, కార్పెట్లోని ధూళి, సరిపడని మనకు పడని ఆహార పదార్థాలు, కొన్ని ఘాటైన రసాయనాలు, వాసనలు, సాఫ్ట్ టాయ్స్, పెట్స్ ఉండే వెంట్రుకల్లో దాగి ఉండే అలర్జిన్స్, పాలన్ పుప్పొడి, ఎక్సర్సైజ్, ఆహారానికి కలిపే రంగులు, ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అండ్ ఎడిటివ్స్, కొన్ని రకాల మందులు, ఆస్ప్రిన్, సల్ఫర్ డ్రగ్స్ వంటివి, ఇలా వేరువేరు ట్రిగర్స్ వేరువేరు వ్యక్తుల్లో వేరువేరుగా ఉంటాయి. ట్రిగర్స్ నుంచి పూర్తిగా దూరంగా ఉండడం సాధ్యం కాకపోవచ్చు, కానీ వీలైనంతగా వాటి నుంచి దూరంగా ఉండాలి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

ఆస్తమా నిర్ధారణ అంత తేలిక కాదు. దీనికి క్లినికల్ పరీక్షలు, రోగి పూర్వ చరిత్ర, ల్యాబ్ పరీక్షలతో నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. వ్యాధికి గురైనప్పుడు ఊపిరి తీసుకోలేకపోవడం, పిల్లి కూతలు, దగ్గు రావడం, చికిత్స తీసుకుంటే తగ్గడం వంటివి జరుగుతున్నా, స్పైరోమెట్రీ వంటి పరీక్షలు చేయించడం, నాలుగేళ్లలోపు పిల్లలకైతే పిల్లి కూతలు రోజంతా ఉండి ఆయాసంతో నిద్రలేకపోవడం, తల్లిదండ్రులకు ఆస్తమా ఉండడం, ముక్కు కారుతూ ఉండడం, ఇలాంటి అంశాల ఆధారంగా నిర్ధారించవచ్చు. ఆ తర్వాత

0: తీవ్రతను అంచనా వేయాలి. తీవ్రతను బట్టి ఆస్తమాను అప్పుడప్పుడు వచ్చేది, స్వల్పమైంది, ఓ మోస్తరు, తీవ్రత ఎక్కువగా ఉండి ఎప్పుడు ఉండేదిగా వర్గీకరించవచ్చు. ఒకసారి వర్గీకరణ జరిగాక అత్యంత కనిష్ట స్థాయి చికిత్స మొదలు 6 దశల్లో చికిత్స చేయొచ్చు. ఫస్ట్ దశలో అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి రిలీవర్స్ ఇవ్వడము, సెకండ్ దశలో పీల్చడానికి వీలైన తక్కువ మోతాదు కార్టిస్టెరాయిడ్స్, మూడవ దశలో ఓ మోస్తరు తీవ్రత ఉన్న వారికి ఓ మాదిరి మోతాదులో డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన ఇన్హేలర్స్, నాలుగవ దశలో ఓ మోస్తరు తీవ్రత ఉన్న వారికి ICS తో పాటు కొన్ని టాబ్లెట్స్ కూడా ఇస్తారు. అండ్ ఇన్ ద ఫిఫ్త్ స్టేజ్ ఆస్తమా సమస్య తీవ్రంగా ఉన్న వారికి ఎక్కువ డోస్ తో ఉండే ICS ఇస్తారు అండ్ టాబ్లెట్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ ద ఫైనల్ స్టేజ్ మరీ తీవ్రంగా ఉన్న వారికి హై డోస్ ICS తో పాటు టాబ్లెట్స్ అండ్ స్టిరాయిడ్స్ కూడా ఇస్తారు. ఒకవేళ పిల్లలకు ఆస్తమా తీవ్రం అవుతున్నట్లు అనిపిస్తే మీరు కొంచెం గమనించాలి. ఉదయం వేళలో పిల్లలకు పిల్లి కూతలు, దగ్గు ఎక్కువ అవుతుండడం, ఎక్సర్సైజ్ తర్వాత పిల్లి కూతలు, దగ్గు ఎక్కువ కావడం, రాత్రుల్లో నడిస్తే పిల్లి కూతలు, దగ్గు వస్తూ ఉంటుంది, ఏదైనా రిలీవర్ వాడాక ఈ లక్షణాలు తగ్గడం, ఇది కాస్త గమనించాలి. మీరు రిలీవర్ వాడుతున్నప్పుడు మునుపటి అంత మెరుగు లేదా అంత త్వరగా రిలీఫ్ రాకపోవడం లక్షణాలు కనిపిస్తే పిల్లలకు ఆస్తమా తీవ్రత పెరుగుతున్నట్లుగా భావించి డాక్టర్ కి ఇమ్మీడియట్ గా చూపించాలి. వాతావరణంలో క్రమక్రమంగా చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల చాలా మంది కొన్ని దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతుంటారు. అందులో ముఖ్యమైనది ఆస్మా, ఉబ్బసం వ్యాధి. ఇది చిన్నపిల్లల్లో, పెద్దవారిలో వచ్చే శ్వాస సంబంధ వ్యాధి. ఆస్తమా సంభవిస్తే మాత్రం ఊపిరితిత్తుల్లో వాపు వల్ల ఎయిర్ వేస్ నారో అయిపోతాయి. దీనివల్ల శ్వాసకు అడ్డంకులు ఏర్పడి పేషెంట్ సరిగ్గా గాలి తీసుకోలేక ఇబ్బంది పడతారు. ఈ వ్యాధిగ్రస్తుల్లో ముఖ్యంగా ఆయాసం, దగ్గు బాగా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా వానాకాలం, శీతాకాలం ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఈ 2 సీజన్స్ లో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి తగ్గిపోతుంది. దీంతో రోగ నిరోధక శక్తి మరింత పడిపోయి ఆస్మా తీవ్ర రూపం దాల్చుతుంది. పుట్టిన పిల్లల దగ్గర నుంచి 30-35 సంవత్సరాలైనా పెద్దవారిలో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. విత్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కాజెస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఆస్మా, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ వెన్నెల ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యు ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఉగ్రవాదం వల్ల ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని మరణాలు చోటు చేసుకున్నాయని, సీమాంతర ఉగ్రవాదంతో భారత్ దశాబ్దాలుగా పోరాడుతూనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికాలో 2001 సెప్టెంబర్ 11 న్యూయార్క్లోని ట్విన్ టవర్స్పై దాడులు జరిగి 25 అయిన సందర్భంగా మృతులకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకుడు పుతిన్ సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో వీరు సమావేశమయ్యారు. డిఫెన్స్, ట్రేడ్, రేర్ ఎర్త్ తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. భారత్ అధ్యక్షతన బ్రిక్స్ సమావేశం 4 అంశాల చుట్టూ నిర్మితమై ఉందని బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ జై ప్రాఫ్ అన్నారు. అవి రెసిలెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్, సుస్థిర అభివృద్ది అని వెల్లడించారు. టెక్నాలజీ మాత్రమే దేశాలను, బిజినెస్ను విడదీయకుండా చేస్తుందని కేంద్ర మంత్రి జైశంకర్ తెలిపారు. అటు బ్రిక్స్ దేశాలు ప్రపంచ జీడీపీ వాణిజ్యంలో 1/4 వాటాను కలిగి ఉన్నాయని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, అభివృద్ది పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

వినాయక చవితిని మట్టి విగ్రహాలు పర్యావరణానికి హాని చేయని వస్తువులతో జరుపుకుని నిజమైన భక్తిని చాటాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కళాశాలలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన చేతుల మీదుగా విద్యార్థినులకు విగ్రహాలను పంపిణీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్టంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ మత్స్యకారులకు పలు సూచనలు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన నేపథ్యంలో మత్స్యకారులందరూ అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తీరానికి చేరుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాటు చేసుకునే మండపాల్లో విద్యుత్ ప్రమాదాలకు చోటు ఇవ్వద్దని APSPDCL చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినాయకుడి మండపాల్లో విద్యుత్ అలంకరణలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ద్వైపక్ష అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు. ఢిల్లీలోని భారత మండపంలో ఇరువురు నేతల సమావేశం కొనసాగింది. రిజిస్టేషన్ కార్యాలయాలను ఆధునీకరించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 75 కార్యాలయాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఒక్కో కార్యాలయాన్ని 50 లక్షల రూపాయలతో ఆధునీకరించనున్నట్లు మంత్రి ప్రకటించారు. రాష్టంలో నేతన్న భరోసా పెన్షన్ పథకం దరఖాస్తు ప్రక్రియలో కీలక నిబంధనల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇకపై పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ సమర్పించాల్సిన అవసరం లేదని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. బ్యాంకు స్టేట్మెంట్కు బదులుగా మాస్టర్ వీవర్ ధృవీకరణ పత్రంతో పాటు వేతన వివరాలు అందిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. కొవ్వూరులో వందేభారత్, తునిలో యలహంక సూపర్ ఫాస్ట్, నర్సీపట్నంలో జన్మభూమి, అన్నవరంలో ఉదయ్ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన రాజమహేంద్రవరం విశాఖపట్నం ప్యాసింజర్, విశాఖపట్నం రాజమహేంద్రవరం ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. డప్పు కళాకారులు, చర్మకారులు వ్యక్తిగత పూచికత్తుపై పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట సామాజిక బోర్డు చైర్మన్ బాలకోటయ్య తెలిపారు. అర్హత కలిగిన వారు స్వీయ ధృవీకరణ పత్రంతో గ్రామీణ ప్రాంతాల్లోని స్వర్ణ గ్రామ సచివాలయం ద్వారా, పట్టణ ప్రాంతాల్లోని స్వర్ణ వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ క్యాలెండర్ 2026 అనుసరించి గ్రూప్ 1 పరీక్షలకు సిద్దమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం

74,309 వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరికి 120 పాయింట్ల నష్టంతో 74,781 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 79 పాయింట్ల నష్టంతో 23,398 వద్ద ముగిసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ ఆల్ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
0: అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట సచివాలయంలో ఈ రోజు జరిగిన 8వ కలెక్టర్ల సదస్సు 2వ రోజున రెవెన్యూ, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ది, పురపాలక, విద్యుత్ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, శతాబ్ద కాలం నుంచి వివాదంలో ఉన్న భూ సమస్యలను సైతం పరిష్కరిస్తున్నామని

0: చెప్పారు. వివిధ జిల్లాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రీసర్వే ప్రక్రియ పూర్తయిన భూములకు బ్లాక్ చైన్ టెక్నాలజీతో భద్రత కల్పించాలని, ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. పీఎం సేతు కార్యక్రమాన్ని విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించి యువతకు మరిన్ని నైపుణ్యాలు కల్పించాలని తెలిపారు. విద్యుత్ రంగం, పీఎం సూర్యఘర్ పథకం సద్వినియోగం, విద్యుత్ రంగంపై ఎల్ నినో ప్రభావం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తూ,
1: యు ఆర్ అనలైజింగ్ టెంపరేచర్ అండ్ ఆల్సో యు ఆర్ అనలైజింగ్ ఇన్కమ్ అండ్ పెస్ట్ ఆల్ పారామీటర్ 3-4 పారామీటర్స్. వన్ ఈస్ ఇన్కమ్, సెకండ్ ఈస్ టెంపరేచర్ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్, నెంబర్ 3 కంట్రోల్ ఆఫ్ పెస్ట్, ఫోర్త్ ఈస్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ది సాయిల్. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు ఫోకస్ మ్యాక్రో మైక్రో. అందులో ఎప్పుడేశాడు ఏంటి అన్ని రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి విల్ టేక్ మ్యాక్రో లెవెల్ ఈచ్ కాన్స్టిట్యూన్సీ ఈచ్ విలేజ్ ఎవ్రీథింగ్ దెన్ విల్ హ్యావ్ ఎన్ అసెస్మెంట్.
0: రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖపట్నంలోని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ నిర్వహిస్తోన్న ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్పో 2026 ప్రారంభ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ఈ రోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని పెంచడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0 విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పాలసీ ద్వారా 2030 నాటికి ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే వినూత్నమైన దృక్పథాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం ద్వారా 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ఫైల్స్ క్లియరెన్స్లో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ ఫైళ్ల పరిష్కారంలో వరుసగా 3వసారి మొదటి స్థానంలో నిలిచి తన పనితీరును చాటుకున్నారు. అత్యంత వేగంగానే కాకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా ఫైళ్లను పరిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు స్పష్టత, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రి ముందుకు సాగుతున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ పరిపాలనలో జాప్యాన్ని తగ్గిస్తూ నిర్ణయాలను వేగంగా తీసుకోవడంలో ఈ ఫైలింగ్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని మహిళా కళాశాలలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న ఆయన విద్యార్థినులకు విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వినాయక చవితిని మట్టి విగ్రహాలు, పర్యావరణానికి హాని చేయని వస్తువులతో జరుపుకుని నిజమైన భక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వినాయక చవితి ముందు రోజు వరకు ఈ పంపిణీ నిరాటంకంగా సాగుతుందని తెలిపారు. ఇంకోవైపు ఈ మట్టి విగ్రహాల పంపిణీ కోసం స్థానిక కుమ్మరులతో మాట్లాడి ప్రత్యేకంగా చేయించామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున స్థానిక కుల వృత్తుల వారికి స్థానికంగానే మరింత ఉపాధి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తరప్రదేశ్ తీర ప్రాంతాల వద్ద ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
2: ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు భారీ వర్షాలు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కాగా బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రానున్న 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు

50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఎటువంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూంలను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అల్పపీడన పరిస్థితిపై ఎప్పటికప్పుడు సందేశాలు పంపాలని అధికారులకు సూచించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112 1070 1800 1800 0052 01 01 అందుబాటులో ఉంచామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. నేతన్న భరోసా పథకం కింద పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ సమర్పించవలసిన అవసరం లేదని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బ్యాంక్ స్టేట్మెంట్కు బదులుగా మాస్టర్ వీవర్ ధృవీకరణ పత్రంతో పాటు వేతన వివరాలు అందిస్తే సరిపోతుందని ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. దీనివల్ల అర్హత ఉన్న నేతన్నలు దరఖాస్తు ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయని మంత్రి తెలిపారు. వైద్య శిబిరాలతో గ్రామీణ ప్రజలకు ఆయుష్ సేవలను మరింత చేరువ చేస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా ఆయుష్ వైద్యాధికారిని డాక్టర్ టి హేమాక్షి అన్నారు. జిల్లాలోని కె వెంకటాపురం గ్రామంలో ఈరోజు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పలు దీర్ఘకాలిక సమస్యలు, కాలానుగుణ రుగ్మతలను ఆమె పరీక్షించి అవసరమైన ఆయుర్వేద మందులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు, సూచనలతో ఆయుర్వేదం, హోమియో వైద్యం ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆయుష్ సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ట్యూన్ చేసి వింటూ అని చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ. ఎస్, ఆచార్య మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో, సూపర్ హిట్ సాంగ్ విన్నాము భలే బంజారా అంటూ ఆచార్య మూవీలో నుంచి. ఎస్, మరి కృష్ణా తీరంలో సూపర్ హిట్ సాంగ్స్తో పాటు జనరల్ నాలెడ్జ్ కొంచెం పెంచుకుందాము. మరి శాతవాహనుల తొలి రాజధాని ఏది? మన చరిత్ర చూసుకుంటే శాతవాహనులకి చాలా పెద్ద చరిత్ర ఉందన్నమాట. మరి అప్పట్లో ప్రతి రాజ్యానికి కూడా ఒక రాజధాని అనేది తప్పకుండా ఉండాలి, ఉంటుంది కాబట్టి. మరి అప్పట్లో శాతవాహనులు ఏ ప్రదేశాన్ని రాజధానిగా ఎంచుకున్నారు, వాళ్ళ తొలి రాజధాని ఏంటి, మరి దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది 18 Pages మూవీలో నుంచి నన్నయ్య రాసిన అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

పూజ చేస్తున్నారు కృష్ణాతీరం. నేను మీ ఆర్జే అశోక్, మనమున్నాము వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. ఎస్, నన్నయ్య వచ్చిన అంటూ, నన్నయ్య రాసిన అంటూ సూపర్ హిట్ సాంగ్ ఎడిన్ బెటర్స్ మూవీల నుంచి విని ఎంజాయ్ చేస్తాం కదా. మరి శాతభోహనుల తొలి రాజధాని ఏది అంటే ప్రతిష్ఠానం. ఎస్, ప్రతిష్ఠానం అనేది వాళ్ళ ఫస్ట్ రాజధాని అనమాట, క్యాపిటల్. మరి శాతవాహనుల తర్వాత ఆంధ్రాలో ముఖ్యమైన రాజవంశం ఏది? ఓకే, ఒక రాజవంశం తర్వాత మళ్ళీ పరిపాలించడానికి ఇంకొక కొత్త వంశం అనేది ఎప్పుడైతే సృష్టించబడుతుందో, మరి వాళ్ళు ఎవరు, ఆ రాజవంశీకులు ఎవరు అనేది తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది అర్ధశతాబ్ద మూవీల నుంచి, ఏ కన్నులో చూడని అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విని అంటే చేశారు కదా అర్ధ శతాబ్ద మూవీలో నుంచి మరి ఇక్షాకులు. ఎస్, శాతవాహనుల తర్వాత ఆంధ్రాలో ముఖ్యమైన రాజవంశం ఏది అంటే ఇక్షాకులు అన్నమాట. మరి ఇక్షాకుల రాజధాని ఏది? ఎస్, శాతవాహనుల తొలి రాజధాని ప్రతిష్ఠానం అయితే మరి అలాగే శాతవాహుల తర్వాత వచ్చిన ఆ ఇక్షాకులది కూడా ఒక రాజధాని అనేది ఉంటుంది కదా. మరి ఆ రాజధాని ఏంటి, మరి ఆ రాజధాని ఏంటి అనేది తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వినేయాలి. కలర్ ఫోటో మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

గుంటూరు కారు మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మనమున్నాము కృష్ణా తీరంలో. జనరల్ నాలెడ్జ్ కొంచెం పెంచుకుంటూ, మరి రాజధాని ఉండాలి కదా ఇషాకులకు కూడా, మరి ఆ రాజధాని పేరు ఏంటి అంటే విజయపురి. ఎస్, విజయపురి అనేది ఇషాకుల రాజధాని. మరి ఈ రాజధాని ఏ ప్రాంతంలో ఉంది, దేని సమీపంలో ఉంది తెలుసుకోవాలనుకుంటే సూపర్ హిట్ సాంగ్ వినేయాలి. రంగ్ దే మూవీల నుంచి ఊరంతా అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్, మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశాము. సవారి మూవీల నుంచి ఉండిపోవా అంటూ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కృష్ణా తీరం. నేను మీ ఆర్జే అశోక్, మనము నమ్మ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. మరి విజయపురి ప్రస్తుత కాలంలో ఏ ప్రాంతానికి సమీపంలో ఉంది? ఎక్స్ యక్షాకుల రాజధాని విజయపురి ఏ ప్రాంతానికి సమీపంలో ఉంది అంటే నాగార్జునకొండ. ఎస్, శాతవాహనుల తొలి రాజధాని ప్రతిష్టానం, శాతవాహనుల తర్వాత ఆంధ్రలో ముఖ్యమైన రాజవంశం ఏది అంటే ఇక్షాకులు. మరి వారి రాజధాని ఏంటంటే విజయపురి. మరి విజయపురి ఎక్కడ ఉంది అంటే నాగార్జున కొండ అన్నమాట, దానికి దగ్గర సమీపంలో ఉంది. మరి విని చాలా తెలుసుకున్నారు కదా. మీ అందరి కోసం సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఊపిన మూవీల నుంచి, నీ కన్ను నీలి సముద్రం అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి. మరి నెక్స్ట్ మనసును మనసెల్లో మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తూ సూపర్గా ఎంజాయ్ చేసేద్దాం అనుకుంటే కనుక వింటూ ఎంజాయ్ చేసేయండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. నేను మీ ఆర్జే అశోక్.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు. భారత్ మండపంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన సమావేశమయ్యారు. భారత్ రష్యా ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిపారు. కీలక రక్షణ ఒప్పందాలు, వ్యాపారం, వాణిజ్యం, భద్రత, ఎల్ఎన్జీ దిగుమతి, అధునాతన యుద్ద విమానాల తయారీ, సాంకేతికత బదిలీ తదితర అంశాలపై వారు చర్చించారు. బ్రిక్స్ సమిట్ సందర్భంగా ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు పురాతన తమిళ సాహిత్య కావ్యమైన తిరుక్కురల్ రష్యన్ అనువాద ప్రతిని బహుమతిగా అందించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 50 ఏళ్ల స్మారక స్థూపాన్ని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం చారిత్రాత్మక మైలురాయని, భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 2027 నాటికి అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా 100% అక్షరాస్యతను సాధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. లిటరేట్ లెర్న్డ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ మారాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన విద్యార్థులు నైపుణ్యం సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎంఎస్ భారతి తెలిపారు. చిత్తూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు నిర్వహించే లోక్ అదాలత్కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. డప్పు కళాకారులు, చర్మకారుల పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు సాంఘిక సంక్షేమ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని, స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పశ్చిమ గోదావరి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అరుణకుమారి చెప్పారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతుందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల, దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల కింద హోర్డింగ్స్ వద్ద నిలబడరాదన్నారు. మత్స్యకారులు

సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. జాబ్ క్యాలెండర్ 2026 అనుసరించి గ్రూప్ 1 పరీక్షలకు సిద్దమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు 3-1 తేడాతో మలేషియాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్షం, నైపుణ్యాల మార్పిడి, సాంస్కృతిక రంగాల్లో ఇరుదేశాల మధ్య పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణలతో సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో తొలిసారిగా నిర్వహించిన రష్యా అంతరిక్ష పారిశ్రామిక ప్రదర్శన ఇనో ఫ్రామ్ ఇండియాను ఇరువురు నేతలు సందర్శించి అందులో పాల్గొన్న ప్రతినిధులతో మాట్లాడారు. 24వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం రష్యాలో పర్యటించవలసిందిగా పుతిన్ ఆహ్వానించగా ప్రధాని మోదీ ఆ ఆహ్వానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా పుతిన్కు తమిళ ప్రాచీన కావ్యమైన తిరుక్కురళ్ రష్యన్ అనువాద ప్రతిని కానుకగా అందించారు. అలాగే పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈరోజు రాత్రి ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సదస్సు జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యకులు మసౌద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యకులు సిరిల్ రమపోసాతో సహా బ్రిక్స్ సభ్యదేశాల నాయకులు ఈ సమాపేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి స్పష్టమైన లక్ష్యాలతో పనిచేస్తోందని తెలిపారు. సభ్యదేశాల మధ్య మరింత సమతుల్య

వాణిజ్యాన్ని సాధించడం, కూటమి వ్యాప్తంగా సేవల రంగంలో వాణిజ్య విస్తరణ అవకాశాలు అన్వేషించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు బ్రిక్స్ బిజినెస్ ఫోరంను ఉద్దేశించి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, విభిన్నమైన పరస్పర ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ ఒకే వేదికపైకి తెస్తుందని తెలిపారు. ఇది సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, నూతన అవకాశాలు విస్తరించడానికి చక్కటి వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక మంత్రి మక్సిమ్ రెషెత్నికోవ్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల వాటా 4వ వంతు ఉందని, సుస్థిరమైన భవిష్యత్తుకు ఇది దోహదపడుతుందని అన్నారు. సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి, హరిత డిజిటల్ రంగ పరివర్తనను వేగవంతం చేయడానికి, మార్కెట్లలోని విస్తృత అవకాశాలను వినియోగించుకోవడానికి సభ్యదేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఐరోపా సమాఖ్యల మధ్య ప్రతిపాదనలో ఉన్న చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసి అమలు చేసేందుకు ఐరోపా కమిషన్ ఐరోపా మండలికి తన ప్రతిపాదనను సమర్పించింది. ఐరోపా మండలి ఆమోదిస్తే భారత్ ఐరోపా సమాఖ్యల చరిత్రలోనే ఇది అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా నిలుస్తుంది. ఈ ఒప్పందం ద్వారా భారత్కు ఎగుమతయ్యే 96% ఐరోపా వస్తువులపై సుంకాల తగ్గింపు లేదా మినహాయింపు లభించడం వల్ల ఏడాదికి దాదాపు 4 బిలియన్ యూరోల పన్ను ఆదా అవుతుంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ప్రతి ఏటా 180 బిలియన్ యూరోల కంటే ఎక్కువ విలువైన వాణిజ్యం జరుగుతోంది. ఐరోపా మండలి ఆమోదం తెలిపిన అనంతరం ఈ ఒప్పందం పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి ఐరోపా పార్లమెంట్ ఆమోదం పొందవలసి ఉంటుంది. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2026లో మాట్లాడుతూ ఆమె, భారత్లోని యువత అవకాశాల కోసం ఎదురుచూడకుండా కొత్త వేదికలను, పరిష్కారాలను సృష్టిస్తోందని, దేశ సాంకేతిక ఫిన్టెక్ రంగ విస్తరణలో యువశక్తి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కృత్రిమ మేధస్సును రెండు వైపులా పదునున్న కత్తిగా అభివర్ణించిన ఆర్థిక మంత్రి, ఇది మోసాలను వేగంగా గుర్తించడానికే కాకుండా కొత్త తరహా సైబర్ నేరాలకు కూడా ఉపయోగపడే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఏఐ వినియోగంలో భద్రత, పారదర్శకత, నియంత్రణల సంస్థల పర్యవేక్షణ అత్యంత కీలకమన్నారు. సైబర్ భద్రత వినియోగదారుల రక్షణను పెంచడంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అధ్యకులు పునీత్ చందోక్తో కలిసి న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ను ఏఐ రంగంలో విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇండియా ఏఐ మిషన్ను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. గ్లోబల్ టెక్నాలజీ పెట్టుబడులకు భారతదేశం ప్రధాన గమ్యస్థానంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కీలక ఖనిజాలు, భారతదేశ ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్, క్రిటికల్ మినరల్స్ అండ్ మెటల్స్పై 3వ గ్లోబల్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం, స్వచ్ఛమైన ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ, అంతరిక్ష రంగాల అభివృద్దికి ఈ ఖనిజాలే ప్రధానమైనవని పేర్కొన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణల ప్రారంభ దశ నుంచే పారిశ్రామిక వర్గాలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. పరిశోధన, పరిశ్రమలు, ప్రభుత్వం, సాంకేతిక రంగాల మధ్య సమన్వయం ఉంటేనే స్టార్టప్లు, యువ పారిశ్రామికవేత్తలు సుస్థిరమైన ప్రగతిని సాధించగలరని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి బ్రిక్స్ కూటమిలో కీలక దేశంగా నిలిచిందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనమైన 5 దేశాల జాబితాలో ఉండేదని, అప్పట్లో పెరిగిన ద్రవ్యోల్బణం, విధానపరమైన నిరోధకత, అవినీతి వల్ల అంతర్జాతీయంగా విశ్వసనీయత తగ్గిందని విమర్శించారు.

0: గ్లోబల్ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ 7.8% వృద్ది రేటును నమోదు చేయడం పట్ల ఐఎంఎఫ్ ప్రశంసించిందని కూడా గుర్తు చేశారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు ఫైనల్స్ కు దూసుకెళ్లింది. చైనాలోని మోఖిలో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 3-1 తేడాతో మలేషియాను ఓడించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖవీందర్ 1 గోల్ సాధించాడు. ఆదివారం నాడు జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ దక్షిణ కొరియాతో తలపడుతుంది. 2వ సెమీఫైనల్లో దక్షిణ కొరియా 4-1 తేడాతో పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరింది. కాగా రేపు జరిగే జూనియర్ మహిళల సెమీఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్లలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరట్వాడా, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఈస్ట్ రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా రాబోయే 2 రోజులు ఇటువంటి వాతావరణమే ఉంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఇంతవరకు తెలుగులో వార్తలు విన్నారు.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసాయి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. గజరాజ్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం గజరాజు మూవీలో నుంచి. మరి మనమున్నాం మనసును మనసాయిలో. మరి మనసును మనసాయిలో ఎస్ఎంఎస్ క్వశ్చన్ ఏంటి? నా ప్రేమను చాపలా పరిస్తే భూమి సరిపోదు, సముద్రం ఇంకిపోతుంది, ఆకాశం బద్దలైపోతుంది. ఈ డైలాగ్ ఈ చెప్పిన హీరో ఎవరు? ఎస్, నా ప్రేమను చాపలా పరిస్తే భూమి సరిపోదు, సముద్రం ఇంకిపోతుంది, ఆకాశం బద్దలైపోతుంది. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఆప్షన్ ఏ మంచు మనోజ్, ఆప్షన్ బి నవీన్ చంద్ర. ఆప్షన్ ఏ మంచు మనోజ్, ఆప్షన్ బి నవీన్ చంద్ర, ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ఎస్, సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఆకాశం నిహద్రా మూవీలో నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

నా ప్రేమని చాపలా పరిస్తే భూమి సరిపోదు, సముద్రం ఇంకిపోతుంది, ఆకాశం బద్దలైపోతుంది. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? మంచు మనోజ్, బి నవీన్ చంద్ర, మరి ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి నాకు మెసేజెస్ పంపించిన వారు ఎవరై ఉంటారు చూద్దాం. ఎస్, మరి అతిథి దేవో భవాస్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు, మరి మనకి ఎవరెవరు మెసేజ్ పంపించారో చూద్దాం. హాయ్, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మూసపేట. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, హాయ్. మరి ఆన్సర్ అయితే రాంగ్ పంపించారు. ఎస్, ఆచార్య సుశ్రుతుడు, హాయ్. హైదరాబాద్ బావరంపేట నుంచి సంతోష్, సుప్రియ. కన్నూరు నుంచి తాతారావు, హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శివప్రసాద్ ఫ్రమ్ విజయవాడ, ఎస్ ఇట్స్ రైట్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబజ్జల ముంబై నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, హాయ్. రాంగ్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనంద్ర కాలనీ అప్పలరాజు, హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సుమని పెడన, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ, హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నున నుంచి శోభారాణి, రంగారావు, సాగర్, చాందని, అవినాష్, రియాన్స్, రుత్విక, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ రాధామున్న ఏలూరు నుంచి, హాయ్, ఎలా ఉన్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య కర్నూలు, హాయ్, బ్రహ్మయ్య గారు ఎలా ఉన్నారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెడన, హాయ్ భాస్కర్, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్, బిజిలి వెంకటేష్ శ్యామల, హాయ్, కరెక్ట్ ఆన్సర్. మోరిపల్లె నుంచి పంతల శ్రీనివాసరావు గంగాభవాని, హాయ్, ఎలా ఉన్నారు, కోనసీమ జిల్లా, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హడబా నుంచి శ్వేత లక్ష్మీ నిష్కాన్, హనీ, హాయ్, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ, హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గద్వాల జిల్లా ఎర్రమల్లి నుంచి, వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ, పద్మభాయ్, శ్రీవాణి, జగదీశ్, శివరాణి, హాయ్ అందరికీ, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు.

నూతి సత్యానంద్ హాయత్ నగర్ హాయ్ ఆన్సర్ ఏది ఏది ఎస్ మరి ఆప్షన్ ఏ నబీనా అని చెప్పేసి మనకి చాలామంది మెసేజెస్ పంపించేశారు. ఎస్ చిరంజీవి నాగభూషణం వగ్గ శివయ్య ముంత పెద్దన్న హంపాపురం గ్రామం హాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ మరి రెండో క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఎస్ ఆప్షన్ ఏ అందాల రాక్షసి, ఆప్షన్ బి కరెంటు తీగ. ఎస్ ఆప్షన్ ఏ నబీనా అని చెప్పి 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది బేబీ మూవీలో నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

బేబీ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మనమున్నాము మనసును మనసయ్యంటూ, మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్, నా ప్రేమను చేపలా పరిస్తే భూమి సరిపోదు, సముద్రం ఇంకిపోతుంది, ఆకాశం బద్దలైపోతుంది. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? మరి మనకు ఎవరెవరు మెసేజ్ పంపించేశారు? చిరంజీవి నాగభూషణ్, ఒగ్గ శివయ్య, ముంత పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బొడ్డు బాలసుబ్రహ్మణ్యం కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తాతారావు కరెక్ట్ ఆన్సర్, అనురాధ కరెక్ట్ ఆన్సర్, ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీనరసింహ, యాదవ్, చిసక్కుబాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ప్రసాద్ ఫ్రమ్ విజయవాడ, శివప్రసాద్ హాయ్ కరెక్ట్ ఆన్సర్, శ్వేత, లక్ష్మీనిష్ ఖాన్ హనీ కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పాలంపోలయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి గ్రామం హాయ్ కరెక్ట్ ఆన్సర్, మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, శుభరణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రీయాన్, శృతివిక కరెక్ట్ ఆన్సర్, హిమవంత్ కుమార్, విజయవాడ వన్ హాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పంతరి శ్రీనివాసరావు, గంగా భవానీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు.

గోవర్ధనరావు ఇంద్రభాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాభాయి, మోతిబాయి, ఆత్మకూరు, దేవరపల్లి. హాయ్ అందరికీ. కరెక్ట్ ఆన్సర్ వనపర్తి జిల్లా. మురళీకృష్ణ ఫ్రమ్ మైసూరు. హాయ్, ఏ క్వశ్చన్కి ఇది? సెకండ్ క్వశ్చన్కేనా? సెకండ్ క్వశ్చన్ పంపించిన ఆన్సర్ అయితే కనుక రాంగ్ ఆన్సర్. ఎస్, బెజిల్ వెంకటేష్, శ్యామల కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, మరి థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ రకుల్ ప్రీత్ సింగ్, ఆప్షన్ బి లావణ్య త్రిపాఠి. నా ప్రేమను చాపలా పరిస్తే భూమి సరిపోదు, సముద్రం ఇంకిపోతుంది, ఆకాశం బద్దలవుతుంది. ఈ మూవీలో హీరోయిన్ ఆప్షన్ ఏ రకుల్ ప్రీత్ సింగ్, ఆప్షన్ బి లావణ్య త్రిపాఠినా? 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది బ్రహ్మాస్త్ర మూవీలో నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

ఛాంపియన్ మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మనమున్న మనసును మనసై అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ, అలాగే ఎస్ఎంఎస్ క్వశ్చన్, నా ప్రేమను చాపలా పరిస్తే భూమి సరిపోదు, సముద్రం ఇంకిపోతుంది, ఆకాశం బద్దలైపోతుంది, ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అని అడిగాను. మరి మనకు మెసేజ్లు పంపించేశారు. బెజిల్ వెంకటేష్ శ్యామల కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బుడ్డు బాలసుబ్రహ్మణ్యం కరెక్ట్ ఆన్సర్. అనురాధ కరెక్ట్ ఆన్సర్. అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. ఎస్, శివప్రసాద్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, నెక్స్ట్ నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్ చీ సక్కుబాయ్ బాయ్, రాంగ్ ఆన్సర్. ఎస్, లక్ష్మీ నారాయణ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శ్వేత లక్ష్మీ నిష్కాన్ హనీ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్. ఎస్.

మురహర్ యశోద జానకి రాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. హాయ్, గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు శుభరాణి రంగారావు, చాందిని సాగర్, అవినాష్, రియాన్స్, రుత్విక. కరెక్ట్ ఆన్సర్ మురళీకృష్ణ. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు హిమవంత్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ పాలెంపల్లి ఆలగడ్డ. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు పంతర్ శ్రీనివాసరావు గంగాభవని. కరెక్ట్ ఆన్సర్ ఓకే తాతారావు. కరెక్ట్ ఆన్సర్ పంపించలేదు. ఇంకా మీరు ఆప్షన్ సి తీసుకున్నారా? దస్తగిరి సంధ్య ప్రదుటూరు కడప. హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఉట్కు నారాయణపేట. అరుణ మోహన్జీ, దివ్యభాయ్, అజయ్, శృతి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, చాలా వరకు అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు కాబట్టి మీ అందరికోసం సూపర్ హిట్ సాంగ్ జోదా అక్బర్ మూవీలో నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేసేయండి. మరి నెక్స్ట్ డ్యూయట్ డ్యూయట్లో సూపర్ హిట్ సాంగ్స్ వస్తూ ఉంటాయి, వింటూ ఎంజాయ్ చేసేయండి. నేను మీ ఆర్జే అశోక్, మనమున్నాము మనసును మనసు అయ్యి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ.

0: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. బ్రిక్స్ దేశాల జీడీపీ డబుల్ వేగంతో దూసుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ దేశాల వాటా 20% దాటిందని పేర్కొన్నారు. 21 ఏళ్లలో బ్రిక్స్ ఎంతో అభివృద్ది చెందిందన్నారు. భారత్లో ప్రస్తుతం 120కి పైగా యూనికార్న్ సంస్థలు ఉన్నాయని, 2 లక్షలకు పైగా స్టార్టప్స్ రన్ అవుతున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు పరిశ్రమలను కూడా అనుసంధానించి అవసరమైన నైపుణ్యాలపై యువతకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. యువతకు నైపుణ్యాభివృద్ది కల్పించడం నిరంతర ప్రక్రియ అని, పీఎం సేతు కార్యక్రమాన్ని విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించి యువతకు మరిన్ని నైపుణ్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గణేష్ మండపాలకు ఈ ఏడాది కూడా 9 రోజులు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు ఉచిత తాత్కాలిక విద్యుత్ అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. అధికృత గణేష్ మండపాలకే ఉచిత విద్యుత్ వర్తిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 100% ఫలితాలు సాధించే దిశగా కలెక్టర్లు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవ సందర్భంగా అటవీ అమరవీరులకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు. రాష్టంలో నేతన్న భరోసా పెన్షన్ పథకం దరఖాస్తు ప్రక్రియలో కీలక నిబంధనల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇకపై పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ సమర్పించాల్సిన అవసరం లేదని, బ్యాంకు స్టేట్మెంట్కు బదులుగా మాస్టర్ వివర్ ధృవీకరణ పత్రంతో పాటు వేతన వివరాలు అందిస్తే సరిపోతుందని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ అంచనాతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలను ప్రజలకు అందివ్వాలన్నారు. అత్యవసర సహాయం కోసం 1102 1070 1802 0105 0101 నంబర్లను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టులలో రేపు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఏలూరు జిల్లా జడ్జి ఎస్ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా విధులు నిర్వర్తించేందుకు వచ్చిన డిప్యుటేషన్ అధికారులు, సిబ్బంది భక్తి నిబద్ధతతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. కేరింత మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ మిలమిలా అంటూ, కుమారి 21F మూవీలో నుంచి మేఘాలు లేకుండా అంటూ, చెలో మూవీ నుంచి అమ్మాయి చెల్లో అంటూ వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ అని మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రేపు ప్రారంభం కానుంది. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఫైనల్కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు 18వ శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కానుంది. ఈ మహత్తర కార్యక్రమానికి జాతీయ రాజధాని తుది ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 2 రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షులు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షులు అబ్దుల్ ఫతా ఎల్సీసీ, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షులు మషూద్ పెజెష్కియాన్, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, ప్రపంచ జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా వాటాను కలిగి ఉన్నాయన్నారు. గత కొన్నేళ్లలో ప్రపంచ జీడీపీ సుమారు 2.5 రెట్లు పెరిగిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం దాదాపు 2x వేగంతో పురోగతి సాధించిందని తెలిపారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని అన్నారు. అట్టడుగు స్థాయి ప్రజా ప్రయోజన కార్యక్రమాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు విస్తృత స్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు తమ దేశాల్లో రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు బ్రిక్స్ దేశాల్లో పెరుగుతున్న ప్రాధాన్యం వాటి భవిష్యత్ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
1: और 25% से अधिक ट्रेड को रिप्रेजेंट करते हैं. इतना ही नहीं, इन वर्षों में जहां ग्लोबल जीडीपी करीब 2.5 गुना हुई है, वहीं ब्रिक्स देशों की कंबाइंड जीडीपी करीब 4.5

0: గుణా హుయి హై.
1: భారతదేశ సుదీర్ఘ తీర ప్రాంతం సముద్ర వనరులకు, నీలి ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన అవకాశాలను అందిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఢిల్లీలో కోస్టల్ ఎకాలజీ, సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీ 2026 ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి వర్చువల్గా ప్రసంగిస్తూ, భారత్ స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించుకుంటూనే లోతైన సముద్రంలోని వనరులను అన్వేషించే దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. సముద్రపు లోతులను అన్వేషించేందుకు రోబోలు, జలాంతర్గాములను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఈ రంగంలో దేశం సాధిస్తున్న పురోగతి సముద్ర వనరులను అర్థం చేసుకోవడానికి, వినియోగించుకోవడానికి కొత్త అవకాశాలను కల్పిస్తుందన్నారు. తీర ప్రాంత సముద్ర పర్యావరణం కోసం భారతదేశ సంసిద్ధతను బలోపేతం చేయడంలో సముద్ర పరిశీలన, నిఘా, సమాచార ప్రసారం, రిమోట్ సెన్సింగ్, డేటా, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 12 నుండి 19 వరకు స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ ప్రచారం కొనసాగుతుందని తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం వచ్చే వివిధ దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా కీలక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్యాభివృద్ది, ప్రజల మధ్య సంబంధాల రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతంలోని సంఘర్షణలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న కీలక ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా ఇరుదేశాల నాయకులు తమ దృక్పథాలను పంచుకున్నారు. సంఘర్షణలను పరిష్కరించడంలో చర్చలు దౌత్యమే మార్గమని, శాంతి ప్రయత్నాలకు సహాయం చేయడానికి భారత్ సిద్దంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. అమెరికాలోని 9/11 దాడులు జరిగి 25 పూర్తయిన సందర్భంగా మృతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులు అర్పించారు. ఉగ్రవాదం వల్ల ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని మరణాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంతర ఉగ్రవాదంతో భారత్ దశాబ్దాలుగా పోరాడుతూనే ఉందన్నారు. ఉగ్రవాదం ముప్పు అనేక రకాలుగా మారుతోందని, ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న అన్ని ప్రయత్నాలకు భారత్ నిరంతరం మద్దతిస్తోందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2014 న్యూయార్క్లోని 9/11 మెమోరియల్ మ్యూజియాన్ని సందర్శించినప్పటి దృశ్యాలను కూడా నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అదేవిధంగా ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. రాబోయే 2 అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఈరోజు జరిగిన మొదటి సెమీఫైనల్లో మలేషియాలను 3-1 తేడాతో ఓడించింది. దీంతో చైనాలోని మోకీలో జరిగే ఫైనల్లో స్థానం సంపాదించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 చేయగా సుఖ్వీందర్ 1 చేశారు. 5 ఛాంపియన్గా నిలిచిన భారత్ పూల్ ఏలో తమ చివరి మ్యాచ్లో చైనీస్ తైపీని 15-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడనుంది. అలాగే ఈరోజు జరిగిన మరో సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణ కొరియా పాకిస్తాన్ 4-1 తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. కాగా భారత జూనియర్ మహిళల జట్టు రేపు జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో ఆడనుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,902 వద్ద ప్రారంభమై చివరికి 121 నష్టంతో 74,781 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 79 నష్టపోయి 23,300

0: 98 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.57 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 103 డాలర్ల వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం ఔన్స్ 4347 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే ఈరోజు జలంధర్లోని డేరా సచ్ఖండ్ బల్లను సందర్శించి సంత్ నిరంజన్ దాస్జీ మహారాజ్ను కలిశారు. ఈ సందర్భంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసి సామాజిక ఐక్యత సమానత్వాన్ని ప్రోత్సహించిన సంత్ రవిదాస్జీ చేసిన సేవలను కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. సమాజంలో సామాజిక సామరస్యం ఐక్యత కోసం కృషి చేస్తూ సంత్ నిరంజన్ దాస్జీ మహారాజ్ ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రేపు ప్రారంభం కానుంది. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఫైనల్కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. రోబో మూవీలో నుంచి నీలో వలపు అంటూ గౌతమి పుత్ర శతకర్ణి మూవీలో నుంచి ఎక్కి మీద అంటూ శ్రీమంతుడు మూవీలో నుంచి చారుశీల అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఓన్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ.

వింటున్నారు మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. కోటితారలే పూల మేరుగా నేల చేరగా స్వర్గం ఇక్కడే ఉన్నట్టుంది అంటున్న ఈ ప్రేమికులు, నీ నవ్వు ముద్దాడితే మల్లెపూ అయిన యవ్వనమంటున్న ఈ ప్రేమికులు పాటేమిటో మీరు వినేయండి. కూలీ నెంబర్ 1 చిత్రం నుంచి ఎస్పి బాలు పాడగా వేటూరి రచనలో ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

అభినందన చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఆనందించారు కదా. ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఆకతాయి కోరిక కొరుక్కుతుంటుంది. ప్రియునితో ఆ చిలిపి ఆశ చిటికలోన తీర్చేయన, మంత్రమేసి మాయ చేసి లాలించిన అంటున్న ఈ ప్రేయసి పాట ఏమిటో మీరు వినేయాలంటే ఎస్పి బాలు చిత్రపాడగా, సిరివెన్నెల రచనలో కోటి సంగీతం అందించగా, గోవింద గోవింద చిత్రం నుంచి జాలివారిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ, అభిలాష చిత్రం నుంచి సంధ్య పొద్దుల కాడ అంటూ సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశాం కదా. ఈ ప్రియుడు ఎన్నెన్నో కాలాలు వేచి చూశాడట, ఎన్నెన్నో గాలాలు వేశాడట తన మనసు అడిగే చిలిపి ప్రశ్నల కోసం. మరి ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఈ వెన్నెల మాత్రం రాదు అంటున్న ఈ ప్రియుడు తన ప్రశ్నలు అడిగాడో లేదో తెలుసుకోవాలంటే ధర్మక్షేత్రం చిత్రం నుంచి వేటూరి రచనలో ఇళయరాజా సంగీతంలో ఎస్పి బాలు చిత్ర పాడిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఆనందించాం కదా. ఈ ప్రియుడు కుంకుమల్లే మారిపోతాడట. ఎందుకంటే ఈ నెల్లూరు నిరజాన స్నానం ఆడేటప్పుడు పసుపులా పూసుకునేటందుకట. తన అందలేకు మువ్వలా తనని మార్చుకుంటున్నా అంటున్నా ఈ ప్రియుడు ఇంకా ఏమన్నాడో తెలియాలంటే ఒకే ఒకడు చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి పాడగ ఏఎం రత్నం శివగణేశన్ రచనలో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

నేనున్నానంటూ ఆ హృదయాన్ని నాలో దాచేశాను. అర్జున, ఈ పాట ఏమిటో మీరు వినేయాలంటే మాస్టర్ చిత్రం నుంచి హరిహరన్ సుజిత పాడగా చంద్రబోస్ రచనలో దేవ సంగీతాన్ని అందించిన ఈ గీతం మీ అందరి కోసం, వింటూ ఆనందించండి.

దళపతి చిత్రం నుంచి సుందరి అంటూ వింటూ ఆనందించారు కదా. నీ మాటలే వేదమంత్రం, నువ్వే నా ప్రపంచం, నీ మోయలేనంటూ నీ హృదయాన్ని నాకు అందించావు.

0: స్టూడియోల సమయం 10 గంటలు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వినిపించిన రాగాలే అంటూ ఆ పాత మధుర గీతాలు వింటూ.

స్టూడియోల సమయం 11:10 దాటి అలా పయనిస్తుంది. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతున్నాయి.
1: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వయోలిన్ వాద్య కచేరీ వింటారు. వయోలిన్ సహకారం శ్రీ మారి

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

సార్ వీబీ సార్. హలో సార్, ఇప్పుడు సమయం 5 గంటల చాలా 22 సార్, 24, 25. స్పేర్ మార్కెట్ సార్ 5 గంటల 38 9:40.